శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 2వ తేదీ, గురువారం. శ్రోతలు, సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 45 సెకండ్లు. శుభోదయం.

ప్రబోధగీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు.

0: శ్రద్ధలు ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా
1: బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు,
2: పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
1: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.

0: శ్రద్ధలు ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా
1: బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు,
2: పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
1: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
2: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా
1: బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు,
2: పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
1: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
2: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వినండి సూక్తి ముక్తావళి. వ్యాఖ్యాత ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి.
3: కాలం భగవత్స్వరూపం. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త. లోకనాశనానికి విజృంభించిన కాడుణ్ణి నేనే. ఈ ప్రాణుల సంహారం నిమిత్తమే నేను ఈ కాలమై ప్రవర్తిస్తున్నా. ఇది గీతాచార్యుల వాక్యం. కాలం అఖండమైంది, అవిభాజ్యమైంది. అమ్మ చేసిచ్చిన రొట్టెను ముక్కలు చేసుకొని తినడం ఎలాగో ఈ కాలాన్ని కూడా అర్థం చేసుకోవడానికి మనం అయనాలుగా, ఋతువులుగా, మాసాలుగా, పక్షాలుగా, వారాలుగా, రోజులుగా, గంటలుగా, నిమిషాలుగా, సెకండ్లుగా విభజించుకుంటాం. సూర్యచంద్రుల ఆధారంగా రేయింబగళ్ళని చెప్పుకుంటాం. శీత వాత ఆతపాదుల్ని పట్టి ఎండాకాలం, వానకాలం, చలికాలం అని త్రిధా విభక్తం చేసుకుంటాం. ఏది ఎక్కువైనా అబో, ఏం ఎండ, ఏం వాన, ఏం చలి అని విసుక్కుంటాం. వాటి నుండి తట్టుకోవడానికి, అంటే కాలాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడానికి అనేక పరికరాలతో ప్రయత్నిస్తాం. శరీరానికి, మనస్సుకు సుఖాన్నిచ్చే ఆహ్లాద వాతావరణాన్ని ప్రశంసిస్తాం. అహమేవ అక్షయ కాలః అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది ఆ విరాట్ పరబ్రహ్మ వచనం, నేను నాశనం లేని కాలాన్ని అని అర్థం. ఈ నాశనం లేని కాలం నిన్న ఉన్నది, నేడున్నది, రేపుంటుంది. ఈ నిన్న, నేడు, రేపులనే భూత, వర్తమాన, భవిష్యత్తులు అంటున్నాం. భూతకాలం, వర్తమానకాలం, భవిష్యత్ కాలం అన్నమాట. భూతం గడిచిపోయింది, వర్తమానం నడుస్తున్నది, భవిష్యత్తు రాబోయేది. ఈ క్షణం భూతంలోకి పోతుంది, వర్తమానానికి నిలకడే లేదు. కానీ ప్రతిక్షణం మనం వర్తమానంగానే భావిస్తాం, భవిష్యత్తులోకి అడుగు వేస్తాం, వర్తమానానికి సంబంధించిన అనుభూతి పొందుతాం. ఓ పువ్వును తాకాం, ఈ స్పర్శ వర్తమానానుభూతి. అది చేజారిపోయింది, కానీ దాని స్పర్శ అనుభూతి భావనలో మిగిలిపోయింది. భావన అనేది ఒక స్మృతి. ఆ స్మృతి భూతకాలానికి చెందింది. ఆ పువ్వు కొంత దూరంలో ఉంది, మళ్ళీ ఆ స్పర్శ, ఆ పరిమళం అందుకుంటామనే ఆలోచనలు పుడతాయి. ఆ స్పర్శ, ఆ పరిమళం అదేవిధంగా ఉండవచ్చు, అదేవిధంగా ఉంటాయి కూడా. కానీ ఆ స్పర్శను, ఆ పరిమళాన్ని పొందే సమయంలో నీ మనస్సు గాయమైంది. నీకు ఆ పూర్వపు స్పర్శలోని, పరిమళంలోని అనుభూతి అందదు. నీ అన్యమనస్కత, నీ జడస్థితే గాని పువ్వు పువ్వుగానే ఉంది, పరిమళం పరిమళంగానే ఉంది. ఈ భూత భవిష్యత్ వర్తమానాలనే త్రికాలాల్లో మానవుడి ఇటువంటి అనుభవాలనెన్నో పొందుతుంటాడు. ఈ అనుభవాల పరంపరనే త్రికాలాలుగా విభజించుకోవడం జరిగింది. ప్రతిక్షణం భూతంలోకి వెళ్ళిపోతుండడంతో భూతాన్ని చరిత్రగా చూచే జ్ఞానం ఏర్పడింది. ఆ చరిత్రలో జరిగిన మంచిని వర్తమానంలో పంచుకోవాలని తపిస్తాడు. వర్తమానంలో తాను అలాగే వ్యవహరించి చరిత్రలో తన పూర్వీకులు సాధించిన విజయాల వారసత్వం నిలబెట్టాలనుకుంటాడు. భవిష్యత్ తరాల వారికి తాను ఆదర్శంగా నిలవాలనుకుంటాడు. చరిత్రలో తాను మిగలాలి, తన జాతి మిగలాలి అనుకునేవారు ఇలా ఆలోచిస్తారు. తన తండ్రి తాతలు భూతకాలంలోని వారు, తాను వర్తమాన కాలంలో ఉన్నాడు, తన పిల్లలు భవిష్యత్తులో ఉన్నారు. ఇది సగటు మనిషి ఆలోచన. నిన్నటిది పాతవడ్డది, నేటిది కొత్తది, రేపటిది మరీ కొత్తది. ఇది పురోగామి ఆలోచన. నిన్న, నేడు, రేపు కాలం ఒకే విధంగా ఉంది, వస్తువు కూడా అదే. కానీ నీ చూపులో మార్పుంది. ఇది ఓ తత్వవేత్త ఆలోచన. అందుకే త్రికాల అబాధితమైన సత్యమే ఈ ప్రపంచానికి మూలంగా భావిస్తారు. ఆ సత్యమే కాలమని, ఆ కాలమే దైవమని, కాలాన్ని గూర్చి చింతించడం అంటే దైవచింతనమే అని ఆధునిక తత్వవేత్తలంటారు. అఖండమైన కాల విభజన ఈ విధంగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలుగా భావించడంతో పాటు ఒక రోజును కూడా మూడు కాలాలుగా విభజించుకునే సంప్రదాయం ఉంది. అవే ప్రాతకాలం, మధ్యాహ్నకాలం, సంధ్యాకాలం. వీటిలోనే మళ్ళీ ప్రభాత సంధ్య, మధ్యాహ్న సంధ్య, ప్రశోధ సంధ్య అని సమయ నిర్దేశిత కాలము ఉంది. ప్రాత, మధ్యాహ్న, సంధ్యలనే ఈ మూడు కాలాల్లో మానవుడు కొన్ని విధులు ఏర్పాటు చేసుకున్నాడు. అవి ఆయా దేశకాల పరిస్థితుల బట్టి కూడా ఉంటాయి. భారత్, అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండం, ఏదైనా దేశం ఏదైనా, త్రికాలాల్లో అందరికీ సామాన్య విధులుంటాయి, విశేష విధులుంటాయి.

0: పాపకాయ కర్మలకు సంబంధించిన శుద్ధి గాని పనులు గాని కాలానుగుణంగానే ఏర్పాటు చేసుకున్న రోజువారీ కార్యక్రమాలే. మనిషి తన విధులను గుర్తుంచుకోవడానికే ఈ కాలజ్ఞానం. రోజువారీ కాలజ్ఞానం వ్యక్తిని అనుశాసనబద్ధునిగా తీర్చిదిద్దుతోంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాల జ్ఞానం వ్యక్తిని శ్రేయఃపథంలో పురోగామిగా తీర్చిదిద్దుతుంది. భాగవత ద్వాదశ స్కంధంలో అపూర్వ కాలజ్ఞానం ఉంది. ముఖ్యంగా యుగాలు, కలియుగంలోని వైపరీత్యాలు ఇందులో ప్రస్తావించబడ్డాయి. ఈ కాలజ్ఞానమే నాస్ట్రోడంకు, వీరబ్రహ్మానికి, అరవిందునికి మార్గదర్శనం చేసింది. వారు భవిష్యత్ ద్రష్టలుగా నిలిచారు. ఈ మూడింటిని దర్శించిన వారిని మంచి చెడ్డలు బేరీజు వేసిచి చెప్పేవారిని త్రికాలజ్ఞులు అని కూడా పిలుస్తారు. ఎవరేది చెప్పినా కాలధర్మం, కాలజ్ఞానం మనల్ని నడుపుతున్నాయి. ఏ కాలాన్ని చూచి బెదిరిపోవాల్సిన అవసరం లేదు. కాలమొక్కరీతి గడపవలయు అన్న వ్యావహారిక సూక్తిని మూడు కాలాలకు అన్వయించుకొని జీవించడం మంచిది.
1: సూక్తి ముక్తావళి విన్నారు వ్యాఖ్యాత ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వినండి పొలం కబుర్లు.
2: శుభోదయం రైతు మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో వరి సాగునీటి యాజమాన్యం, అట్లే వరిలో సస్యరక్షణకు సూచనలు అన్న విషయాల గురించి తెలుసుకుందామా.

వరి సాగునీటి యాజమాన్యం విషయానికి వస్తే, మనం ప్రస్తుతం వరి పంటకు అధిక నీటిని వినియోగిస్తూ ఉన్నాం. వరి పంటకు అవసరమైన నీటి కంటే 2 లేదా 3 రెట్లు నీటిని వాడుతూ ఉన్నాం. మనం పెట్టే నీటిలో 60 నుండి 70% భూమిలోనికి ఇంకిపోయి పైరుకు ఉపయోగం లేకుండా వ్యర్థమవుతూ ఉంది. ఎక్కువ నీరు పెట్టడం వల్ల వేస్తున్న ఎరువులు నష్టమవుతూ ఉన్నాయి. పంట దిగుబడి తగ్గుతుంది. మన రాయలసీమ జిల్లాల్లో నీటి లభ్యత చాలా తక్కువ, కావున మన ప్రాంతంలో నీటి వృధా చేయడము సరికాదు. అందుకే మన ప్రాంతంలో వరి పంటను ప్రోత్సహించడం లేదు. వరి నేల నుండి తీసుకున్న నీటిలో కేవలం 5% మాత్రమే తన జీవన క్రియలకు వినియోగించుకుంటుంది. మిగిలిన 95% నీటిని పత్ర రంధ్రముల ద్వారా బయటకు పంపిస్తుంది. అందువల్ల మితమైన మోతాదులో, అంటే 2 సెంటీమీటర్ల నుండి 5 సెంటీమీటర్లు మించకుండా పొలంలో నీటిని నిలిపితే నీరు పొదుపు అవుతుంది. దానివల్ల నత్రజని నష్టం కాదు, కలుపు మొక్కల బెడద తగ్గుతుంది. పిలకల సంఖ్య పెరగడం వల్ల దిగుబడి పెరుగుతుంది. వరి పైరుకు వివిధ దశల్లో నీరు ఎంత లోతు వరకు పెట్టాలో తెలుసుకుందాం. దమ్ము చేసే సమయంలో బాగా దమ్ము చేసి ఆఖరి దుక్కిలో ఎరువులు వేసి, చదును చేసే సమయం నుండి, అంటే మాను తోలే సమయం, నాట్లు వేసే వరకు 2 సెంటీమీటర్ల నీరు పొలంలో నిలిచి ఉండాలి. నాటే సమయంలో నాట్లు వేసేటప్పుడు నేల బురద పదునులో ఉండాలి. అప్పుడు నాట్లు సరైన లోతులో వేస్తారు. నీరు ఎక్కువగా ఉంటే మొక్కలు, అంటే నాట్లు లోతుగా వేస్తారు. అందువల్ల పిలకలు తగ్గి దిగుబడి తగ్గుతుంది. మొక్కలు స్థిరపడు సమయం, అంటే నాట్లు పూర్తయిన వెంటనే నీటి లోతు 5 సెంటీమీటర్ల వరకు పెంచి 4 రోజుల పాటు ఉంచాలి. ఈ విధంగా నీరు పెడితే మొక్క త్వరగా కొత్త వేర్లు తొడుగుతుంది, నిలదొక్కుని కుదురుకుంటుంది. పిలకలు ఏర్పడే సమయం, అంటే ఈ సమయంలో 2 సెంటీమీటర్లు మించి నీరు పెట్టకూడదు. మామూలుగా నీరు ఎక్కువైతే మొక్క ఎత్తు పెరుగుతుంది, పిలకల సంఖ్యను తగ్గిస్తుంది. అట్లానే మడిలో నీరు లేకుండా చేస్తే నేల ఆరిపోయి పిలకల సంఖ్య తగ్గిపోతుంది. కావున 2 సెంటీమీటర్ల నీరు మాత్రమే పెట్టాలి. దీనివల్ల వేరు లోపలికి పోయి మొక్కకు బలం చేకూరుతుంది, పిలకలను కొత్తగా ఏర్పరుస్తుంది. అందువల్ల పిలకలు ఏర్పడేటప్పటి నుండి కరుకుకు వచ్చేంత వరకు మడిలో 2 సెంటీమీటర్ల లోతు నీరు ఉంటే సరిపోతుంది. కరుకుకు వచ్చినప్పటి నుండి గింజ గట్టి పడే దశ, అంటే మొక్కలు నాట్లు వేసిన 50 నుండి 60 రోజుల తర్వాత ఈ దశ మొదలవుతుంది. ఈ దశ 20 నుండి 25 రోజులు ఉంటుంది. ఈ దశలో పూర్తిగా 5 సెంటీమీటర్ల నీటిని ఉంచాలి. ఈ దశలో మొక్క కరుకుకు వచ్చి పోటాకు ఏర్పడి వెన్ను బయటకు వస్తుంది, పూలు విచ్చుకొని నొకరాలుతుంది, తర్వాత గింజ పాలు పోసుకుంటుంది. ఈ దశ అంతా వరికి నీటి సున్నిత దశలు. ఈ దశలో నీటి ఎద్దడి ఏర్పడితే దిగుబడి తగ్గుతుంది. నీరు ఎక్కువైతే మొక్క కాండం ఎత్తు పెరిగి వెన్ను సన్నబడి తక్కువ గింజలు ఏర్పడతాయి. గింజ గట్టిపడే దశ విషయానికి వస్తే, ఈ దశలో

నేలలో తేమ ఉంటే సరిపోతుంది. వెన్ను పసుపు రంగుగా మారిన నాటి నుండి నీరు పెట్టనవసరం లేదు. మడిని ఆరబెట్టాలి, అప్పుడు గింజ బాగా గట్టిపడుతుంది. పైపాటుగా యూరియాను వేసే సమయంలో నీరు పలుచగా ఉండాలి, బురద పదునుగా ఉండాలి. అప్పుడే నేలలో ఎరువు బాగా కలిసి మొక్కకు పడుతుంది. యూరియా వేసిన 36 నుండి 48 గంటల తర్వాత మళ్ళీ నీరు పెట్టాలి. ఈ విధంగా మన రైతన్నలు వరిలో నీటి యాజమాన్యం పాటించాలి. ఇక వరిలో సస్యరక్షణకు సూచనలు అన్న విషయానికి వస్తే, వరిలో అధికంగా రోగాలను పురుగులను రాకుండా చేయడానికి ఎక్కువగా రసాయన మందులను వాడుతూ ఉన్నారు. పురుగులు కూడా నిరోధక శక్తిని పెంచుకుని ఎక్కువగా హాని కలిగిస్తూ ఉన్నాయి. దీనిలో ఖర్చు అధికమవుతోంది, దిగుబడి తగ్గుతుంది, అట్లే వాతావరణ కాలుష్యము పెరుగుతుంది. కావున ఖర్చులు తగ్గించడమే వరి సాగులో ఆదాయానికి మార్గం. అందువల్ల రైతన్నలు పురుగులు రోగాలు కనబడిన వెంటనే మందులు తెచ్చి పిచికారీ చేయకుండా ఇప్పుడు చెప్పే సస్యరక్షణ చర్యలను అమలు చేసుకుని, మరి ఉధృతి అధికమైనప్పుడు సరైన మందులను సరైన మోతాదులో సరైన పద్ధతిలో వాడుకోవాలి. వరిలో ఆచరించవలసిన సస్యరక్షణ పద్ధతులు, నారుమడిలోనే సస్యరక్షణ చేయాలి. నారు తీయడానికి 1 వారం ముందు 5 సెంట్ల నారుమడికి 1 కేజీ కార్బోఫ్యూరాన్ 3G గుళికలను పలుచగా నీరు పెట్టివేసి నీరు తీయకుండా 48 గంటలు ఉంచాలి. ఈ విధంగా చేస్తే నాటిన 20 రోజుల వరకు పైరుకు పురుగులు ఆశించవు. నాటేటప్పుడు కొసలు గిల్లి నాటాలి. దీనివల్ల కాండం తొలుచు పురుగుల గుడ్లు తొలగించబడతాయి. అంతేగాక పైన గాయం చేయడం వల్ల పైరు ఎక్కువ పిలకలు వేస్తుంది. నాటేటప్పుడు 2 మీటర్లకు 1 సన్నని దారి అంటే బాట తూర్పు పడమరగా వదిలి నాటాలి. దీనివల్ల బాగా పెరిగిన పైరుకు గాలి వెలుతురుకు, పురుగుల ఉధృతి తగ్గడానికి, రోగాలు పురుగుల ఉనికిని గమనించడానికి ఉపయోగపడతాయి. నారు తీసిన తర్వాత మిగిలిన నారు రోగక్రిములు పురుగుల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అందువల్ల మిగిలిన నారును వెంటనే దున్ని శుభ్రం చేయాలి. వరి పంట కరుకుకు వచ్చినప్పుడు వేసే యూరియాను వేపపిండి పూతగల యూరియా రూపంలో వేయాలి. తప్పక 1 ఎకరాకు 25 కేజీల పొటాష్ను వేయాలి. ఇది మొక్కలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వరి పైరును నేలకు దగ్గరగా కోయడం వల్ల తరువాత పంటలో కాండం తొలుచు పురుగు తగ్గుతుంది. ఈ మిగిలిన వరి పంట దుబ్బులను కాల్చివేయాలి లేదా నేలలో కలయిదున్నాలి. దీనివల్ల కాండం తొలుచు పురుగు, గొంగళి పురుగులు నాశనం చేయబడతాయి. వరి పంట తరువాత మినుము, పెసర వంటి పంటలు పండించడం వల్ల తరువాత పంటకు రోగాలు పురుగుల ఉధృతి తగ్గుతుంది, అట్లే నేల సారవంతం అవుతుంది. పైరు మీద కొద్ది సంఖ్యలో ఉన్న పురుగులు దిగుబడిని తగ్గించవు. అనవసరంగా మందులు విపరీతంగా వాడితే కొన్ని పురుగులు తప్పించుకున్నా అవి రోగ నిరోధక శక్తిని పెంచుకుని అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. వరికి మొదటి 25 రోజుల్లోపు 1 ఎకరాకు 20 కేజీల జింక్ సల్ఫేట్ను తప్పక వాడాలి. యూరియా వాడకం తగ్గించాలి. ఏ పంటకైనా పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులను డిపిఏని వాడకూడదు. ఇది భూమి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, క్రమంగా భూమి సాగుకు పనికి రాకుండా పోతుంది. కావున రైతు మిత్రులు, ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకుని సరైన సస్యరక్షణ చర్యలను పాటిస్తూ ఖర్చును తగ్గిస్తూ విచక్షణతో వ్యవసాయం చేయాలని విజ్ఞప్తి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే బీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ జాతీయస్థాయి ప్రారంభోత్సవం ఈరోజు జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి సంయుక్తంగా పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేస్తారు. అలాగే పథకం వివరాలను తెలిపే సమాచార పుస్తకాన్ని విడుదల చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ శ్రామికులు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో దృశ్య మాధ్యమ విధానం ద్వారా సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాదన్నపాలెంలో హీరో మోటోకార్పు విడిభాగాల కేంద్రం నిర్మాణానికి ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం P4 విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ హావింగ్ ఏ రెస్పాన్సిబిలిటీ బికాస్ ఆఫ్ సొసైటీ, వి ఆర్ ఏబుల్ టు ఎర్న్ మనీ. దిస్ ఇస్ వేర్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ టాప్ 10% ఐఎమ్ కాలింగ్ మార్గదర్శి, బాటమ్ 20% ఐఎమ్ కాలింగ్ బంగారు ఫ్యామిలీస్, గోల్డెన్ ఫ్యామిలీస్. One day I want to see all golden families to be the margadarshis. They must be in a position to hand hold those who are all in poverty.
0: Telangana Rashtra budget lakshyala sadhanaku aadaya samikaranapai ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయ సమీకరణపై హైదరాబాద్లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో పన్నుల వసూళ్లలో మోసాలు, ఎగవేతలను అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను చేజింగ్ సెల్ పేరుతో ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హైదరాబాద్ మహానగర అభివృద్ది సంస్థ HMDA, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIIC ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాక్ స్వాతంత్ర్యం, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి నిన్న ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ, సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీటి ఆధారంగా చర్యలు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి తెలుపుతూ,
2: ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. నేరం చేసిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల నివారణకు ప్రత్యేక

0: ంగా దృష్టి సారించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ సరఫరా, ట్రాన్స్కో ప్రాజెక్టుల పురోగతి, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, భవిష్యత్ విద్యుత్ అవసరాలపై సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రాన్స్కో పరిధిలో చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. అలాగే జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పోలవరం సుందరీకరణపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలవరం స్పిల్వే పరిధిలోని ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: పోలవరం సంబంధించిన స్పిల్వే మన రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి విధంగా, తెలుగుదనం ఉట్టుపడేటువంటి విధంగా ఉండాలని 4-5 డిజైన్స్ ను పరిశీలించడం, ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఈ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ బ్యాంకులకి కనెక్టివిటీస్ ఉండేటువంటి విధంగా ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కూడా ఒక ఐకానిక్ మోడల్లో ఉండాలి అని, వాటికి అనుగుణంగా కూడా మరి కొన్ని మోడల్స్ ని, కొన్ని డిజైన్స్ ని కూడా మేము పరిశీలించినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ,
0: దేశ పన్నుల వ్యవస్థలో జీఎస్టీ ఒక గొప్ప సంస్కరణగా నిలిచిందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నిర్వహించిన జీఎస్టీ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, జీఎస్టీ పన్నుల వసూళ్లను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా మార్చిందని అన్నారు. డిజిటలైజేషన్, ఏకరూపత, సహకార సమైక్య స్ఫూర్తితో దేశ పరోక్ష పన్నుల వ్యవస్థను జీఎస్టీ సరళతరం చేసిందని తెలిపారు. పటిష్టమైన జీఎస్టీ వ్యవస్థ నిర్మాణానికి పన్ను చెల్లింపుదారులు, నిపుణులు, పాలనా యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణా డెల్టా రైతుల సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి తూర్పు డెల్టా ప్రధాన కాలువలోకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీస నిన్న నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణానదికి సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన కలెక్టర్, రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగా 3,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. క్రీడారంగ వార్తలను ప్రజలకు అందజేయడానికి క్రీడా పాత్రికేయులు చేస్తున్న కృషిని గుర్తించి వారి పనితీరు మరింత మెరుగుపడేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1924 జూలై 2 ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ స్థాపించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరుగుతోంది. అయితే ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవాన్ని 1994 ప్రకటించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజులు చాలా చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే వీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మెగాహెర్ట్స్ పై ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో భారత స్వాతంత్ర్య సమరం, ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ క్రౌన్కు పాలన అధికార బదిలీ, ఇంకా 1857 అనంతరం పరిపాలన సైనిక సంస్కరణల గురించిన విశేషాలు అందిస్తారు శ్రీ డి సాయిరఘునాథ్ చరణ్ గారు. అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 7:45 ఉదయరాగం సుమధురకి తెలివింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 పుస్తకవాణి అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం 16వ భాగం సత్యాగ్రహి ఆత్మత్యాగం గురించి వివరాలు వింటారు. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, చదివిన వారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 9:00 హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే సినిమా పాటలు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. 10:00 ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వింటారు. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ నుండి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:40 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి వింటారు. 1:30 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. 3:10 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో అంశంతో కూర్చున్న మాటలు పాటల కార్యక్రమం, సమర్పణ శ్రీమతి జి నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుండి. 6:30 ఇంగ్లాండ్లో ద ఓవల్ స్టేడియంలో ఇంగ్లాండ్ మరియు సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్ల మధ్య 2026 ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్పై హిందీ మరియు ఆంగ్ల భాషల్లో వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది ప్రత్యక్ష ప్రసారం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో అధిక పాల దిగుబడిని ఇచ్చే పాడి పశువుల పోషణ గురించి శ్రీ శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ లావణ్య గారి ప్రసంగం వింటారు. డాక్టర్ ఏ లావణ్య గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 2026 ఐసీసీ మహిళల T20 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి కొనసాగుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 తిరిగి 2026 ఐసీసీ మహిళల T20 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. 9:15 2026 ఐసీసీ మహిళల T20 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు కొనసాగుతుంది ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. 10:45 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు ప్రసారమవుతాయి. శ్రోతలు, ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాలు వివరాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. వెనిజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2295కు చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ రోడ్జిగ్జ్ తెలియజేశారు. చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్ జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరుదేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సు నిన్న ముగిసింది. ఈ ఫోరంను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రారంభించారు. ప్రపంచ శ్రామిక శక్తిని బలోపేతం చేయడానికి, చట్టబద్దమైన వలసలు ప్రోత్సహించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు, విదేశీ ప్రభుత్వాలు, విదేశీ యజమానులు, రిక్రూటింగ్ ఏజెంట్లతో చర్చల కోసం ఒక ఉమ్మడి వేదికను అందిస్తూ మంత్రిత్వ శాఖ నిర్వహించిన మొదటి ఫోరం ఇది. ఈ సదస్సు సందర్భంగా భారత్, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యాతో నిర్దిష్ట అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ జయశంకర్, చట్టబద్దమైన వలసలను బలోపేతం చేయడానికి, దోపిడీ పద్ధతులను నిర్మూలించడానికి ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత కలిగి ఉండాలని అన్నారు. భారతీయ ఓడల రీసైక్లింగ్ యార్డులను EU షిప్ రీసైక్లింగ్ నిబంధనల పరిధిలోకి చేర్చే ప్రక్రియను వేగవంతం చేయడానికి భారత్, యూరోపియన్ యూనియన్ కలిసి పనిచేస్తున్నాయని ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఎలాంటి అడ్డంకులు లేని సమన్వయం కోసం ఒక ప్రణాళికపై చర్చించామని ఆయన తెలిపారు. స్థిరమైన ప్రపంచ ప్రమాణాలు, విస్తృత భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద లక్ష్యాలకు తాము కట్టుబడి ఉన్నట్టు వారు పునరుద్ఘాటించారు. ఓడల నిర్మాణం, కంటైనర్ల తయారీ ద్వారా దేశంలోని సముద్రయాన రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏపీ మోలర్ మార్క్స్ గ్రూప్ అసెట్ స్ట్రాటజీ అధిపతి అహ్మద్ హసన్, పీయూష్ గోయల్ మధ్య నిన్న జరిగిన సమావేశంలో భారతదేశ సముద్రయాన రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. పరిశ్రమల మధ్య మరింత పటిష్టమైన సహకారం ద్వారా గ్లోబల్ మారిటైమ్ లాజిస్టిక్స్ హబ్గా

0: భారత్ పోటీతత్వాన్ని పెంపొందించడంపై కూడా తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు గోయల్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వెనుజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2295కు చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ తెలియజేశారు. అలాగే దాదాపు 13,000 మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన భూకంపాలు సంభవించి 7 రోజులు గడుస్తున్నా సహాయ చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు భూకంపాల వల్ల జరిగిన ప్రాణ నష్టానికి దేశం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందని పేర్కొంటూ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను వసంతకుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం కానుంది. దీంతోపాటు ఎయిమ్స్ మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా NHAI ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగాను, 980,000 మందికి పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर्स की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: अलागे ఉత్తర ప్రదేశ్ లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है बीच में. आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा कम्प्लीट, एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: पुरुषुल क्रिकेट लो చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 0-0 సమంగా ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు 2వ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఇరు జట్లు శనివారం మాంచెస్టర్లో జరిగే 2వ టీ20 మ్యాచ్లో తలపడనుండగా 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతుంది. బ్రిస్టల్, సౌతాంప్టన్లో చివరి 2 టీ20 మ్యాచ్లు జరుగుతాయి. ఈ టీ20 సిరీస్ ఈ నెల 11వ తేదీతో ముగుస్తుంది. దీని తర్వాత భారత్, ఇంగ్లాండ్ జట్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో తలపడతాయి. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు.

0: Alo.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు వినండి.

0: శ్రుతులు, ఈనాటి ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు అనంతరం భారత స్వాతంత్ర్య సమరం ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ క్రౌన్కు పాలనా అధికార బదిలీ, ఇంకా 1857 అనంతరం పరిపాలన సైనిక సంస్కరణల గురించి విశేషాలు వింటారు. అందిస్తున్నవారు శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ముందుగా ప్రకటన విందాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: భారత స్వాతంత్ర్య సమరం ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ క్రౌన్కు పాలనా అధికార బదిలీ, ఇంకా 1857 అనంతరం పరిపాలన సైనిక సంస్కరణల గురించి విశేషాలు. అందిస్తున్నవారు శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.

శ్రోతలకు నమస్కారం. నిన్నటి మన కార్యక్రమంలో 1857 తొలి స్వాతంత్ర సంగ్రామం గురించి, దానికి దారితీసిన కారణాల గురించి, దేశవ్యాప్తంగా జరిగిన పరిణామాలు, వివిధ ప్రాంతాల నాయకుల పాత్ర, అలాగే ఆ ఉద్యమాన్ని ఎందుకు భారత తొలి స్వాతంత్ర సమరంగా పరిగణిస్తారో విశదంగా తెలుసుకున్నాం కదా. 1857 తిరుగుబాటును బ్రిటిష్ ప్రభుత్వం అణిచివేసినప్పటికీ అది బ్రిటిష్ పాలకులకు ఒక గట్టి హెచ్చరికగా నిలిచింది. భారతదేశాన్ని కేవలం ఒక వ్యాపార సంస్థ అయిన ఈస్టిండియా కంపెనీ ద్వారా పాలించడం ఇకపై సురక్షితం కాదని బ్రిటిష్ ప్రభుత్వం గ్రహించింది. ఈ నేపథ్యంలో భారతదేశ పరిపాలనలో అనేక కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా 1858లో భారతదేశ పాలనా బాధ్యతలను ఈస్టిండియా కంపెనీ నుండి నేరుగా బ్రిటిష్ రాణి ఆధీనంలోని ప్రభుత్వానికి బదిలీ చేశారు. అనంతరం పరిపాలన, సైన్యం, రాజ్యాంగ వ్యవస్థ, సంస్థానాల పట్ల విధానం వంటి అనేక రంగాల్లో సంస్కరణలు అమలు చేశారు. ముందుగా ఈస్టిండియా కంపెనీ నుండి బ్రిటిష్ క్రౌన్కు అధికార బదిలీ గురించి తెలుసుకుంటే, 1857 తిరుగుబాటు బ్రిటిష్ ప్రభుత్వాన్ని తీవ్రంగా కలవరపరిచింది. భారతదేశంలో కంపెనీ పాలనలో ఉన్న లోపాలు తిరుగుబాటుకు ప్రధాన కారణమని భావించిన బ్రిటిష్ పార్లమెంట్ 1858లో భారత ప్రభుత్వ చట్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858ను ఆమోదించింది. ఈ చట్టం ద్వారా దాదాపు 100 సంవత్సరాలకు పైగా భారతదేశాన్ని పాలించిన ఈస్టిండియా కంపెనీ అధికారాలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. భారతదేశ పాలన నేరుగా బ్రిటిష్ రాణి ఆధీనానికి వెళ్ళింది. అప్పటి నుండి భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో

అంతర్భాగంగా మారింది. ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ మంత్రివర్గంలో ప్రత్యేకంగా భారత కార్యదర్శి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే పదవిని ఏర్పాటు చేశారు. ఆయన భారతదేశానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగిన వ్యక్తిగా వ్యవహరించారు. ఆయనకు సహాయంగా భారత వ్యవహారాల మండలి, కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. అంతకుముందు భారతదేశ పరిపాలనను గవర్నర్ జనరల్ నిర్వహించేవారు. 1858 తర్వాత అదే పదవిని వైస్రాయ్గా మార్చారు. వైస్రాయ్ బ్రిటిష్ రాణి ప్రతినిధిగా భారతదేశాన్ని పాలించారు.

భారతదేశపు తొలి వైస్రాయ్గా లార్డ్ క్యానింగ్ నియమితులయ్యారు. ఆయన పాలనలోనే తిరుగుబాటు అనంతర పునర్నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 1858 నవంబర్ 1వ తేదీన బ్రిటిష్ రాణి విక్టోరియా చారిత్రాత్మక ప్రకటన విడుదల చేశారు. దీనిని భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ ప్రకటనలో ప్రధాన హామీల విషయానికొస్తే, భారతీయుల మతాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని హామీ ఇచ్చారు. భారతీయుల సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తామని ప్రకటించారు. సంస్థానాధీశుల హక్కులను కాపాడుతామని తెలిపారు. అన్యాయంగా రాజ్యాలను స్వాధీనం చేసుకునే విధానాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాలలో అర్హత ఆధారంగా అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. తిరుగుబాటులో ప్రత్యక్షంగా పాల్గొనని వారికి క్షమాభిక్షను ప్రకటించారు. ఈ ప్రకటన భారతీయులలో విశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా విడుదల చేయబడినప్పటికీ, ఆచరణలో అన్ని హామీలు పూర్తిగా అమలు కాలేదు. ఇక పరిపాలనా సంస్కరణల గురించి తెలుసుకుంటే, 1857 తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థలో అనేక మార్పులను చేపట్టింది. ముఖ్యమైన నిర్ణయాలన్నీ లండన్లోని భారత కార్యదర్శి ఆధ్వర్యంలో తీసుకునే విధానం ఏర్పడింది. దీంతో భారతదేశంపై బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్ష నియంత్రణ మరింత బలపడింది. ఇది పరిపాలనా కేంద్రీకరణకు దారితీసింది. 1857 ముందు డల్హౌజీ అమలు చేసిన డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ సిద్ధాంతం ద్వారా అనేక సంస్థానాలను బ్రిటిష్ పాలనలో విలీనం చేశారు. తిరుగుబాటు తరువాత ఆ విధానాన్ని నిలిపేశారు. సంస్థానాధీశులకు దత్తపుత్రులను వారసులుగా గుర్తించే హక్కును కల్పించారు. దీంతో సంస్థానాల మద్దతు బ్రిటిష్ ప్రభుత్వానికి లభించింది. ప్రభుత్వ ఉద్యోగాలకు భారతీయులకు అర్హత ఆధారంగా అవకాశముంటుందని ప్రకటించినప్పటికీ, ఉన్నత పదవులు ప్రధానంగా బ్రిటిష్ అధికారుల చేతుల్లోనే కొనసాగాయి. భారత సివిల్ సర్వీసెస్ ICS పరీక్షలను లండన్లో నిర్వహించడం వల్ల భారతీయులకు అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. తరువాతి కాలంలో జిల్లా బోర్డులు, మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలకు కొంత పరిపాలనా బాధ్యతలు అప్పగించే విధానాన్ని ప్రారంభించారు. దీని ద్వారా స్థానిక అవసరాలను తీర్చేందుకు కొంత స్వయం పాలనకు అవకాశమేర్పడింది. 1857 తిరుగుబాటులో భారతీయ సిపాయిల పాత్ర ఎక్కువగా ఉండడంతో బ్రిటిష్ ప్రభుత్వం సైన్యాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా ఎన్నో సైనిక సంస్కరణలు చేపట్టింది. భారతీయ సైనికులపై పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరమని భావించి యూరోపియన్ సైనికుల సంఖ్యను గణనీయంగా పెంచారు. భారతీయ సైనికుల సంఖ్యను తగ్గించి బ్రిటిష్ సైనికుల సంఖ్యను పెంచడం ద్వారా సైన్యంలో బ్రిటిష్ ఆధిపత్యాన్ని బలోపేతం చేశారు. ఫిరంగులు, భారీ ఆయుధాలు, ఆయుధాగారాల నియంత్రణ పూర్తిగా బ్రిటిష్ సైనికుల చేతుల్లో ఉంచారు. భారతీయ సైనికులకు ప్రధానంగా సాధారణ ఆయుధాలనే అప్పగించారు. ఒకే ప్రాంతానికి చెందిన సైనికులు పెద్ద సంఖ్యలో ఒకచోట ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ప్రాంతాలు, మతాలు, కులాలకు చెందిన వారిని కలిపి నియమించారు. దీంతో సైన్యంలో ఐక్యత ఏర్పడకుండా చూసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున తిరుగుబాట్లు జరగకుండా నిరోధించాలని ప్రయత్నించారు. ఇవే కాకుండా మార్షల్ క్లాసెస్ సిద్ధాంతాన్ని అమలు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని వర్గాల ప్రజలను మాత్రమే యుద్ధానికి అనుకూలమైన వారిగా భావించింది. పంజాబ్ ప్రాంతంలోని సిక్కులు, గూర్ఖాలు, పఠాన్లు వంటి వర్గాల నుండి ఎక్కువగా సైనికులను నియమించింది. తిరుగుబాటులో పాల్గొన్న ఉత్తర భారత ప్రాంతాల నుండి నియామకాలను తగ్గించింది. ఈనాటి కార్యక్రమంలో ఈస్టిండియా కంపెనీ నుండి బ్రిటిష్ క్రౌన్కు అధికార బదిలీ, ఇంకా 1858 తర్వాత చేపట్టిన పరిపాలన, సైనిక సంస్కరణల గురించి తెలుసుకున్నారు కదా. మా రేపటి కార్యక్రమంలో స్వాతంత్రోద్యమం గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: మీరింతవరకు భారత స్వాతంత్ర్య సమరం, ఈస్టిండియా కంపెనీ నుండి బ్రిటిష్ క్రౌన్కు పాలనా అధికార బదిలీ, ఇంకా 1857 అనంతరం పరిపాలన సైనిక సంస్కరణల గురించిన విశేషాలు విన్నారు. అందించిన వారు శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఇప్పుడు చరిత్రలో ఈరోజు శ్రోతలు, ఈరోజు ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం. ప్రతి సంవత్సరం జూలై 2న జరుపుకుంటాము. క్రీడల రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులకు చేరవేస్తూ రాత్రి పగలు శ్రమించే స్పోర్ట్స్ జర్నలిస్టుల సేవలను గుర్తించడానికి ఈ రోజును అంకితం చేశారు. ఎప్పుడు ప్రారంభమైందంటే, ఈ దినోత్సవం 1994 ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ తన 70వ వార్షికోత్సవం సందర్భంగా ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. జూలై 2న 1924 ప్యారిస్ ఒలింపిక్స్ సందర్భంగా ఈ AIPS సంస్థ ఏర్పడింది. అందుకే అదే రోజును స్పోర్ట్స్ జర్నలిస్టుల దినోత్సవంగా ఎంచుకున్నారు. క్రీడాకారుల శ్రమను గుర్తించడం, మైదానంలో క్రీడాకారులు సాధించే విజయాలను, వారి వెనుక ఉన్న కష్టాన్ని ప్రపంచానికి చూపించే జర్నలిస్టులను గౌరవించడం, ఇంకా యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంచడం, స్పోర్ట్స్ జర్నలిజం వృత్తిని మరింత ప్రోత్సహించడం కోసం ఈ రోజున ఏర్పాటు చేశారు. క్రీడల్లో జరిగే అవినీతి, డోపింగ్ వంటి అక్రమాలను వెలికితీసి స్వచ్ఛమైన క్రీడా స్ఫూర్తిని కాపాడడంలో జర్నలిస్టుల పాత్రను గుర్తించేసుకోవడం ఈరోజు ప్రత్యేకత. క్రికెట్, ఫుట్బాల్, ఒలింపిక్స్ లాంటి ఏ క్రీడనైనా మనం టీవీల్లో, పేపర్లలో లేదా డిజిటల్ మీడియాలో అంత ఆసక్తిగా చూస్తున్నామంటే, దానికి తెర వెనుక ఉండే క్రీడా జర్నలిస్టుల విశ్లేషణలు, ఇంకా వారి అద్భుతమైన కథనాలే ముఖ్య కారణం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వినండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: విజయవాడ బ్రాంచ్.
0: శ్రోతలు, ఈరోజు సర్ చందులాల్ మాధవ్లాల్ త్రివేది గారి జయంతి. సర్ చందులాల్ మాధవ్లాల్ త్రివేది భారతదేశ స్వాతంత్ర్య సంక్రమణ కాలంలో, ఇంకా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో అత్యంత కీలక పాత్ర పోషించిన గొప్ప పరిపాలనా దక్షుడు. వీరు అవిభక్త పంజాబ్ రాష్ట్రానికి మొదటి భారతీయ గవర్నర్గా, ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటైన ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి గవర్నర్గా చరిత్రలో నిలిచారు. త్రివేది గారు 1893 జూలై 2న గుజరాత్లోని కబద్వంజ్లో జన్మించారు. ముంబై విశ్వవిద్యాలయం మరియు ఆక్స్ఫర్డ్లో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1916 ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్కు ఎంపికయ్యారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో కేంద్ర ప్రభుత్వంలో

రక్షణ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. చందులాల్ మాధవ్లాల్ గారు చేసిన సేవలకు గాను 1945లో బ్రిటిష్ ప్రభుత్వం వీరికి సర్ బిరుదును ఇచ్చి గౌరవించింది. సర్ చందులాల్ మాధవ్లాల్ త్రివేది స్వాతంత్ర్యానికి ముందు సంక్షోభ సమయంలో 1946లో ఒడిషా రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వహించారు. దేశ విభజన తరువాత తూర్పు పంజాబ్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. శరణార్థుల పునరావాసం, చండీగఢ్ నగర నిర్మాణ పనులను సమర్థవంతంగా పర్యవేక్షించారు. పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానం తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి విడిపోయి కర్నూలు రాజధానిగా ఏర్పడిన మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రం తొలి గవర్నర్గా 1953 నుండి 1956 వరకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేత నియమితులయ్యారు. ఆ తరువాత 1956

0: అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేత నియమితులయ్యారు. ఆ తరువాత 1956 నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ ప్రాంతంతో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పుడు కూడా ఆ సంయుక్త రాష్ట్రానికి సర్ చందులాల్ మాధవ్లాల్ త్రివేది మొదటి గవర్నర్గా కొనసాగారు. గవర్నర్గా పదవీ విరమణ చేసిన తర్వాత 1957 నుండి 1963 వరకు భారత ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా దేశ ఆర్థిక ప్రణాళికల రూపకల్పనలో కీలక పాత్ర వహించారు. దేశానికి వీరు చేసిన అసమాన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 1956 దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్తో చందులాల్ మాధవ్లాల్ త్రివేదిను సత్కరించింది. వీరు 1980 మార్చి 15 వరకు జీవించారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వినండి.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: శ్రద్ధలు, ఇప్పుడు ఒక పాట వినండి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలు, మన రాష్ట్రంలో వనమహోత్సవ వారోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో వనమహోత్సవం అనేది పర్యావరణ పరిరక్షణ ఇంకా అటవీ పెంపకాన్ని ప్రోత్సహించడానికి జరుపుకునే ఒక వార్షిక వృక్షారోహణ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఏటా 1 నుంచి 7 వరకు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్య ఉద్దేశాలు అడవుల పెంపుదల, అటవీ విస్తీర్ణాన్ని పెంచడం, ఇంకా పర్యావరణ సమతుల్యతను కాపాడడం ముఖ్య ఉద్దేశం. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో రోడ్లకు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరుగుతుంది. అలాగే ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ ఇంకా చెట్ల యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం జరుగుతుంది. చెట్లు మనకు ప్రాణవాయువును అందిస్తాయి, వర్షాలు పడడానికి సహాయపడతాయి, ఇంకా కాలుష్యాన్ని తగ్గిస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటడం చాలా ఇంపార్టెంట్. స్థానికంగా ఉండే పంచాయతీలు, అటవీ శాఖ ఇంకా వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు మొక్కలను ఉచితంగా పంపిణీ చేసి వాటి సంరక్షణపై సూచనలు కూడా అందిస్తారు. ఇప్పుడు ప్రకటన విందాం.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.

0: తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
0: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: ప్రతి శనివారం సాయంత్రం 5:30
0: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: కార్యక్రమంలో ఇప్పుడు వింటారు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. రహదారి భద్రతను బలోపేతం చేసేందుకు జాతీయ రహదారులపై అంతరాయం లేని ప్రయాణాన్ని కల్పించడమే లక్ష్యంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారుల వెంబడి అనధికార పార్కింగ్లను, ఆక్రమణలను అరికట్టేందుకు ప్రయత్నాలను వేగవంతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రయాణికులకు మరింత సురక్షితమైన, సమర్థవంతమైన, సౌకర్యవంతమైన జాతీయ రహదారుల మౌలిక సదుపాయాలను అందించేందుకు NHAI నిరంతరం చూపే నిబంధనలలో భాగంగా ఈ చర్యలను చేపట్టింది. జాతీయ రహదారులపై అనుమతి లేకుండా వాహనాలను పార్కింగ్ చేయడం, రోడ్డు పక్కన ఆక్రమణలు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు ప్రయాణికులకు పెద్ద ఎత్తున ప్రమాదాలను కలిగిస్తాయి, ట్రాఫిక్ నియంత్రణను, భద్రతను దెబ్బతీస్తాయి. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు వివిధ రాష్ట్రాలు అనధికారికంగా వాహనాలు నిలిపే 595 సమస్యాత్మక ప్రాంతాలను NHAI గుర్తించింది. జాతీయ రహదారుల నుంచి ఈ అనధికారిక పార్కింగ్లను తొలగించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకునే సంస్థలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పాలనా విభాగం, NHAI సమన్వయంతో పనిచేస్తున్నాయి. జాతీయ రహదారుల నియంత్రణ చట్టం 2002 నిబంధనల ప్రకారం జాతీయ రహదారుల పరిధిలోని ఆక్రమణలను తొలగించేందుకు NHAI ఉమ్మడి ప్రయత్నాలను చేపట్టింది. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు జిల్లా రహదారి భద్రతా బలగాల ఏర్పాటుకు నిబంధనల అమలును పర్యవేక్షిస్తూ వివిధ సంస్థల మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించేందుకు నోడల్ అధికారుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి NHAI పనిచేస్తోంది. సకాలంలో చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు జాతీయ రహదారుల వ్యవస్థలో భద్రతకు సంబంధించిన సమస్యలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ వ్యవస్థలు సహకరిస్తాయి. వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు విన్నారు.

శ్రోతులు, మీరు ఈ పాటలను 103.2 107.5 మెగాహెర్ట్స్పై మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న ఉదయరాగం కార్యక్రమంలో వింటున్నారు. ఇప్పుడు వినండి పోకిరి చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు కార్తీక్, మహాలక్ష్మి, భాస్కర్ భట్ల గీతం, మణిశర్మ సంగీతం.

0: ధరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: శ్రోతలు, మీరే పాటలను 103.2, 107.5 మెగాహెర్ట్స్పై మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న ఉదయరాగం కార్యక్రమంలో వింటున్నారు. ఇప్పుడు వినండి, ఏం మాయ చేసావి చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు దేవన్ ఏకాంబరం చిన్మయ్యి, గీత రచన అనంత శ్రీరామ్, యా రెహమాన్ సంగీతం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా.

0: పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877 224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
2: శ్రోతలు, ఇప్పుడు వినండి జీన్స్ చిత్రం నుంచి ఈ పాట.

జిల్లాలోని 4 మండలాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులను తగ్గించి చిన్న సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని మంత్రి తెలిపారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ఒక్కోదానికి 15 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. సంక్షేమం అభివృద్ది దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

0: చొప్పున నిధులు మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. సంక్షేమం అభివృద్ది దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పార్వతీపురంలో నిర్వహించిన విజయోత్సవ సభ తల్లికి వందనం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తల్లికి వందనం పథకం కింద 10,000 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులకు 2,500 కోట్ల రూపాయలను కేటాయించామని, రహదారుల అభివృద్ది, ఏనుగుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు పామాయిల్ వంటి లాభసాటి పంటలు సాగు చేయాలని, ఎరువుల పంపిణీని ప్రత్యేక యాప్ ద్వారా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. జూలై 11 నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎంఒ మాధురి పిలుపునిచ్చారు. రాజీకి అవకాశమున్న అన్ని క్రిమినల్ చెక్ బౌన్స్ కేసులను ప్రత్యేక డ్రైవ్ ద్వారా గుర్తించి లోక్ అదాలత్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు న్యాయ వివాదాలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా రాజీతో పరిష్కారమయ్యే కేసులకు తుది పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టి యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా నషాముక్త్ భారత్ సప్తాహ్ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ ఈగల బృందం వైద్యశాఖ సంయుక్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. జానపద కళారూపాల ద్వారా డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాల దుష్పరిణామాలను వివరించారు. గిరిజన మహిళలు తయారు చేసే జీడిపప్పు నాణ్యమైన ఉత్పత్తులతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సాధించాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. పార్వతీపురంలోని వంధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ప్రాసెసింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ పనులను పరిశీలించారు. మహిళా కార్మికులతో మాట్లాడి ఉత్పత్తి సామర్థ్యం, వారికి అందుతున్న లబ్దిపై ఆరా తీశారు. ఆధునిక ప్యాకింగ్తో పాటు స్థానిక మార్కెట్లతో పాటు ఆన్లైన్ వేదికల ద్వారా కూడా విక్రయాలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం ద్వారా వెంటనే వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు ఆదేశించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ పథకం కింద ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకు చికిత్స అందుతుందని, గోల్డెన్ అవర్ లో ఆసుపత్రికి తరలించిన వారికి 25,000 రూపాయల ప్రోత్సాహకం ఉంటుందని తెలిపారు. అన్ని ఆసుపత్రులు పథకంలో నమోదు కావాలని సూచించారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్దికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు మండలం సారిక పంచాయతీ పరిధిలోని దండిగాం, నేరాళ్ల వలస మధ్య సుమారు 1.90 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మించిన బీటీ రహదారిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ది పనులు చేపడతామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
2: ముఖాన్ మొటిమల సైబాల్, గజ్జా బొబ్బల సైబాల్, నడువుల తామర సైబాల్, బురద పుల్ల సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
5: ప్రత్యేక పండుగ ఆఫర్ గా
4: బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి

0: అమరజీవి. పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. పఠనం శ్రీ ఎం సుధాకర్ మోహన్. వినండి అమరజీవి, పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం.
1: మద్రాసు ప్రెసిడెన్సీలో కీలకంగా ఉన్న తెలుగు ప్రాంతాలు, తెలుగు ప్రజలు స్పష్టంగా 1895 నుంచి నిరాదరణకు గురయ్యారు. 1903-04 కాలంలోనే దీన్ని గుర్తించి చర్చలు, 1912 నుంచి సమావేశాలు మొదలయ్యాయి. ఆంధ్రుల అలసత్వం, నాయకుల బాధ్యతా రాహిత్యం కారణంగా ప్రత్యేక రాష్ట్రం ఆలస్యమైంది. లేకపోతే 1935 ఒడియా, సింధు రాష్ట్రాలతో పాటు ఏర్పాటయ్యుండేది. రెండవ ప్రపంచ యుద్ధం రావడం ఒక రకంగా ఆలస్యం చేస్తే, స్వాతంత్ర్యం రాక మరింత అసందగ్ధతను, అయోమయాన్ని మన ఆకాంక్షలకు అడ్డుగా నిలిపింది. 1952 జనవరి మొదటి వారంలో మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 375 సీట్లలో కాంగ్రెస్ 367 పోటీ చేసి 152 మాత్రమే దక్కించుకుంది. అన్ని ప్రాంతాలలో ప్రముఖ నాయకులు ఓడిపోయారు. ఆంధ్రప్రాంతంలో నీలం సంజీవరెడ్డి గారు, బెజవాడ గోపాలరెడ్డి గారు, కళా వెంకటరావు గారు ఈ ఓడిపోయిన వారి జాబితాలో ముఖ్యులు. తెలుగు 12 జిల్లాల 145 సీట్లలో కాంగ్రెస్ 43, కమ్యూనిస్ట్ 42, ప్రజాపార్టీ 20, కృషిక్ లోక్ పార్టీ 15, సోషలిస్టు 7, ఇతర పార్టీలు 1, స్వతంత్రులు 18 మంది ఎన్నికయ్యారు. ఫలితాల అనంతరం టి ప్రకాశం గారి నాయకత్వంలోని కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ, కమ్యూనిస్టు పార్టీలు కలిసి మార్చి నెలలో డెమోక్రటిక్ ఫ్రంట్గా ఏర్పడ్డాయి. 164 సభ్యులున్న ఈ ఫ్రంట్ ప్రకాశాన్ని నాయకుడిగా ఎన్నుకుంది. అయితే గవర్నర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజగోపాలాచారి గారిని మంత్రివర్గాన్ని ఏర్పరచమని కోరారు. అలా మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రాజగోపాలాచారి గారికి పొట్టి శ్రీరాములు ఒక సూచన చేశారు. ఆంధ్రుడు మంత్రి అయితే తమిళుడు డెప్యూటీ మంత్రి, తమిళుడు మంత్రి అయితే ఆంధ్రుడు డెప్యూటీ మంత్రి కావాలని. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రాంతాల్లో పాలనా వ్యవహారాలు ఆయా భాషల్లోనే సాగాలని కూడా సూచించారు. తమిళ, తెలుగు ప్రాంతాలకు ఆదాయ వ్యయాల లెక్కలు వేరుగా చూపాలి, తెలుగు ప్రాంతపు ఆదాయం ఆయా జిల్లాల్లోనే వ్యయం చేయాలి లేదా ఖర్చు చేయాలి అని కూడా సూచించారు. 1952 రాజగోపాలాచారి గారికి చేసిన సూచనలకు స్పందన అసలు రాలేదు. ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ ఏపీసీసీ కార్యదర్శిగా పనిచేసిన స్వామి సీతారాం గారు, తొలిపేరు జి సీతారామయ్య, దేశభక్త కొండా వెంకటప్పయ్య అనుచరుడిగా సీతారాం గారు ఆయన ఆశయాల కోసం పనిచేశారు. తెలుగు రాష్ట్రం కోసం 1951 ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 20 దాకా స్వామి సీతారాం మొదటిసారి దీక్ష 35 రోజుల పాటు చేశారు. రెండోసారి చేసిన 20 రోజుల దీక్ష ప్రారంభించి వినోబాభావే సూచన మేరకు 1952 జూన్ 15 స్వామి సీతారాం విరమించారు. అయితే పండిట్ జవహర్లాల్ నెహ్రూ వినోబా విజ్ఞప్తిని గౌరవించలేదు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు మరలా ఆకాశదీపం అయింది. తెలుగు రాజకీయ నాయకుల అలసత్వాన్ని గుర్తిస్తూనే ప్రత్యేక రాష్ట్రం లేకపోవడం వలనే అనేక నిర్మాణ కార్యక్రమాలు కుంటుపడుతున్నాయని గ్రహించారు పొట్టి శ్రీరాములు గారు. తమిళుల చాతుర్యం తెలిసిందే కనుక అశాంతిని రెచ్చగొట్టి పోట్లాటలకు పురిగొల్పడం కన్నా ఆత్మబలిదానం మంచిదని సత్యాగ్రహి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు భావించారు. అంతకుముందే మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజగోపాలాచారి గారు, తర్వాత సెప్టెంబర్ 13 రాష్ట్ర ఆర్థిక మంత్రి సి చిదంబరం గారు మద్రాసు తమిళులదే అని ప్రకటించున్నారు. దీన్ని గమనించిన పొట్టి శ్రీరాములు గారు 1952 సెప్టెంబర్ 14 కఠినమైన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 15 మద్రాసులోని న్యాయవాది భాగవతుల లక్ష్మీనారాయణకు తొలి ఉత్తరం రాస్తూ అందులో ఆత్మార్పణ గురించి ప్రస్తావిస్తూ ఆంధ్ర రాష్ట్రం పేరున 5 పేజీలు వారి అభిప్రాయాన్ని కూడా జతపరిచి పంపారు. ఎర్నేని సుబ్రహ్మణ్యం గారితో కలిసి శ్రీరాములు 1952 సెప్టెంబర్ 30 భీమవరం

స్వామి సీతారాం గారిని కలిసి తన ప్రతిపాదన గురించి చెప్పి ఆయన అంగీకారంతో పాటు ఆశీస్సులు కూడా పొందారు. ఈ విషయం తెలుపుతూ 1952 అక్టోబర్ 2న మళ్లీ లక్ష్మీనారాయణ గారికి శ్రీరాములు గారు ఉత్తరం రాశారు. లక్ష్మీనారాయణ గారు బులుసు సాంబమూర్తి గారితో సంప్రదించారు. గాంధీ స్మారక నిధి బాధ్యతల నుంచి అక్టోబర్ 16న విముక్తులైన తర్వాత మద్రాసు పయనమయ్యారు. మహర్షి బులుసు సాంబమూర్తి ఇంటిలో అక్టోబర్ 19న బలిదాన ముహూర్తం నిర్ణయమైంది. ఆ రోజు హిందువుల బలిదాన పూజాదినం కావడం గమనార్హం. మద్రాసు మైలాపూర్లోని బులుసు సాంబమూర్తి గారి అద్దె ఇంట్లో 1952 అక్టోబర్ 19వ తేదీన ఉదయం 10 గంటలకు పొట్టి శ్రీరాములు గారి దీక్ష మొదలైంది. అప్పటికి ఆయన వయసు 51 సంవత్సరాలు. నల్లని శరీరం, 5'2½ అంగుళాల ఎత్తు, 119 పౌండ్లు బరువు ఉన్నారు. 7వ రోజుకు 9 పౌండ్లు తగ్గారు. 2వ వారానికి 14 పౌండ్లు, 3వ వారానికి మరో 2 పౌండ్లు తగ్గారు. 40 రోజులకు శ్రవణశక్తి, దృష్టి తగ్గింది. కానీ జ్ఞాపక శక్తి, బుద్ధి బాగా ఉంది. 55వ రోజు అంటే 1952 డిసెంబర్ 12న నిరాహార దీక్ష కాలంలో పొట్టి శ్రీరాములు గారి ఆరోగ్య పర్యవేక్షణ చేసిన డాక్టర్ కస్తూరి నారాయణమూర్తితో తన దీక్షా నియమాలను పొట్టి శ్రీరాములు గారు తెలిపారు. తన కఠోర దీక్షకు భంగం కలిగించకూడదని, తెలివి తప్పిన స్థితిలో కూడా నిరాహార దీక్షకు భంగం కలిగించకూడదని కోరారు. అక్కడక్కడా దౌర్జన్యపూరిత ప్రతిఘటన చర్యలు జరుగుతున్నాయని తెలిసి అహింసా నియమాలు పాటించమని, ప్రజలకు తన విజ్ఞప్తిగా తెలపాలని కోరారు. నిజానికి దీని గురించి 1952 డిసెంబర్ 8న పార్లమెంటు నుంచి 50 మంది వాకౌట్ చేశారు. ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలని నలుమూలల నుంచి టెలిగ్రాములు వెళ్లాయి. ఆ రోజుకు దీక్ష ప్రారంభించి 50 రోజులైంది. నెహ్రూ గారు ఆ రోజు కూడా విమర్శించారు. మరుసటి రోజు రాజ్యసభలో ప్రకటన చేశారు. కానీ అందులో స్పష్టత లేదు. రాజగోపాలాచారి గారు కూడా ఏమాత్రం సానుభూతి లేకుండా రాజకీయంతో సాగారు. నెహ్రూ గారు ఇదివరకు సీతారాం గారి విషయంలో మాట తప్పిన సంగతి అందరికీ గుర్తుంది. వీటన్నిటి నేపథ్యంలో శ్రీరాములు గారు కఠోర దీక్షను కొనసాగించి డిసెంబర్ 12న అలా తన దీక్షా నియమాలను తెలిపారు. చివరకు 1952 డిసెంబర్ 14వ తేదీ అంటే 57వ రోజు డాక్టర్ కస్తూరి నారాయణమూర్తి వైద్యం ముగించిన తర్వాత, ప్రజలంతా మీ ఆరోగ్యం కోరుతున్నారు, దీక్ష విరమించవలసిందని స్వాతంత్ర్యం తీసుకుని శ్రీరాములు గారిని కోరారు. అందుకు శ్రీరాములు గారు మౌనం వహించి నోటిమీద వేలేసుకున్నారు. ముఖ కవళికల్లో దీక్ష కొనసాగించాలనే దృఢ నిశ్చయం కనపడింది. పొట్టి శ్రీరాములు గారు 1952 డిసెంబర్ 15వ తేదీ అంటే 58వ రోజుకి బరువు మరో 3.5 పౌండ్లు కోల్పోయి 84 తగ్గారు. మలమూత్ర విసర్జన ఆగి సరిగా జరగడం లేదు. రాత్రి 9:45కు శీతలం పెరిగింది. హృదయ స్పందనలు అందలేదు. చికిత్స చేస్తున్నప్పుడు పొట్టి శ్రీరాములు గారు స్పృహ కోల్పోయారు. శ్వాసలో ఎగుళ్ళు దిగుళ్ళు కనబడ్డాయి. శ్వాసనాళంలో ఘర్షణ మొదలైంది. ఉన్నట్టుండే శ్వాస ఆగిపోయింది. రాత్రి 11:20 గుండె స్తంభించింది. గుండె ఆగిన 3 సెకండ్లకు శ్రీరాములు గారు తుదిశ్వాస వదిలారు. అంటే 1952 డిసెంబర్ 15 రాత్రి 11:23 పొట్టి శ్రీరాములు గారు అమరజీవి అయ్యారు. 30 ఏళ్ళొచ్చేసరికి తండ్రి, తల్లి, అక్క, అన్న, ఇంకా ఏకైక కుమారుణ్ణి, భార్యను కోల్పోయిన విషాద జీవితం పొట్టి శ్రీరాములు గారిది. 1917 తర్వాత అక్క గురమ్మ చనిపోయినప్పుడు ఆమె కుమారుడు ఎన్ఆర్ గుప్తకు 2 సంవత్సరాలు కూడా రాలేదు. అక్క భర్త మరో వివాహం చేసుకోవడంతో ఆ పసికందు బాధ్యత శ్రీరాములు తల్లి మీద పడింది. శ్రీరాములు గారి తల్లి కాలం చేసిన తర్వాత తమ్ముడు రంగయ్య గుప్తకు, మేనలుడు ఎన్ఆర్ గుప్తకు పొట్టి శ్రీరాములు గారే పెద్ద దిక్కయ్యారు. 1930 తర్వాత శ్రీరాములు గారికి సంబంధించిన ప్రతి అడుగులోనూ ఎన్ఆర్ గుప్తా అనుచరుడయ్యారు. సబర్మతి ఆశ్రమంలో ఉన్నారు, శ్రీరాములు గారితో జైలు పాలయ్యారు. బీహారు పునరావాస సహాయ కార్యక్రమాల్లో కూడా అనుచరుడుగా మనం గమనించాం. వారే ఎన్ఆర్ గుప్తా. శ్రీరాములు గారి అంత్యక్రియలను కూడా ఆయనే నిర్వహించారు. తొలుత పొట్టి శ్రీరాములు గారు 1946 మార్చి నెలలో 8 రోజుల తర్వాత అదే సంవత్సరం నవంబర్ డిసెంబర్ నెలల్లో 19 రోజులు దీనజనుల దేవాలయ ప్రవేశానికి సంబంధించి

0: లో సోదరుని ఇంటిలో సత్యాగ్రహ దీక్షలు బ్రిటిష్ పాలనలో చేశారు. స్వాతంత్రం వచ్చాక 1948 సెప్టెంబర్ 10వ తేదీన మద్రాసులో ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట దీక్ష చేస్తే 11వ రోజు అరెస్ట్ చేశారు. జైల్లో ఎన్ని రోజులు చేశారో వివరాలు లేవు, కానీ హింసాత్మకంగా పోలీసులు వ్యవహరించి భవిష్యత్తులో దీక్షలు చేయకుండా భౌతికమైన హాని జరపవచ్చనే అనుమానం రావడంతో పొట్టి శ్రీరాములు గారు జైల్లో ఈ దీక్షను ఆపివేశారు. దీనజన సేవా దినోత్సవం, ప్రభుత్వ ఉత్తర్వు కోసం మొదలైన ఈ 3వ దీక్ష 1949 జనవరి 12 నుంచి ఫిబ్రవరి 6 దాకా వార్ధాలో జరిగిన 4వ దీక్షకు దారితీసింది. 5వ దీక్ష అమరజీవి ప్రాణాలు హరించింది. అంతవరకు ప్రపంచంలో 2 వ్యక్తులు మాత్రమే ఆ మరణ నిరాహార దీక్ష చేశారు. మొదటివారు ఐర్లాండ్కు చెందిన మెక్విన్ కాగా, రెండోవారు పంజాబ్ ప్రాంతానికి చెందిన జితేంద్రనాథ్. మెక్విన్కు సంబంధించి మెడికల్ రికార్డ్ ఏదీ లేదు. జితేంద్రనాథ్ విషయంలో జైలు అధికారులు బలవంతంగా కృత్రిమ భోజనం ఇవ్వడం మాత్రమే కాక ఆ మెడికల్ రికార్డుల్లో మార్పులు చేశారని కూడా తెలుస్తోంది. అయితే పొట్టి శ్రీరాములు గారు చేసిన నిరాహార దీక్ష ప్రపంచంలోనే వైద్యుల పర్యవేక్షణలో జరిగిన తొలి నిరాహార దీక్ష కనుక వైజ్ఞానికంగా, వైద్యశాస్త్రపరంగా, మానసిక శాస్త్రపరంగా, ఆధ్యాత్మికంగా, మతపరంగా, సామాజికంగా కూడా కీలకమైంది. మొత్తం నివేదిక 1952లోనే రిపోర్ట్ ఆఫ్ ది మెడికల్ ఫైండింగ్స్ ఆఫ్ పొట్టి శ్రీరాములు, ది మార్టెర్ దట్ ఫాస్టెడ్ ఫర్ 58 డేస్ అనే పేరున మద్రాసు నుంచి ప్రచురితమైంది. ఇప్పటి తెలుగువారికి తెలియదు కానీ పొట్టి శ్రీరాములు గారి చిత్తశుద్ధి, దేశభక్తి, గుండె ధైర్యం ప్రపంచ స్థాయిలోనే గొప్ప చరిత్ర.
1: ఇంతవరకు అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం విన్నారు. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, పఠనం శ్రీ ఎం సుధాకర్ మోహన్.

0: ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
0: శ్రుతులు ఇప్పుడు వినండి కొన్ని పాటలు. ముందుగా వినండి స్వాతికిరణం చిత్రం నుంచి వాణి జయరాం పాడిన పాట, సీతారామ శాస్త్రి గీతం, కేవీ మహాదేవన్ సంగీతం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు వినండి శృతిలయలో చిత్రం నుంచి పాట.

0: పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రోతలు ఈ కార్యక్రమానికి డయల్ చేసి మీరు మెచ్చిన పాటను వినాలనుకుంటే కనుక మా ఫోన్ నంబర్లు 2246606 మరో నంబర్ 2246606 ఎస్టీడీ కోడ్ 0877. కార్యక్రమంలో మొదటి కాలను ఆహ్వానిద్దాం. ఎవరో ఎక్కడి నుంచో పలకరించేద్దాం. హలో
1: హలో
0: ఆకాశవాణికి స్వాగతం.
1: బాగున్నారు మేడం?
0: నమస్తే అండి. బాగున్నాం. ఎవరు మాట్లాడుతున్నారు? భాషా గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను మేడం. టైలరింగ్ చేస్తున్నాం.
0: చెప్పండి.
1: అన్ని కంటిన్యూ వింటున్నాం మేడం.
0: కంటిన్యూగా వింటారు, కంటిన్యూగా ఫోన్ కాల్స్ చేస్తారు, అన్ని చేస్తారు మీరు. సరేనండి.
1: యాత్ర గురించి చెప్తారు చూడండి మేడం, అది ఎంత బాగుందంటే
0: అద్భుతం. అలా వర్ణిస్తారు సార్ మరి. ఓకే సార్, సంతోషం.

0: చెప్పండి, ఏ పాట వినిపించాలి మీకోసం?
1: ఇవాళ ఓల్డ్ సాంగ్ కావాలి మేడం. గంటల
0: ఏమిటో సార్, కొంచెం కొత్త పాటలు కోరుకోండి. మార్నింగ్ మార్నింగ్ ఓల్డ్ వద్దు. ఓకేనా?
1: అలాగంటారా?
0: అలాగే అంట. మీకు తెలియదా ఆ రోజు రెగ్యులర్ కాలర్ మీరు? చెప్పండి సార్.
1: అయితే మన నాగార్జున గారిది షిరిడి సాయిబాబా ఏంటి మేడం, వేసవారం కదా.
0: షిరిడి
1: సాయిబాబా, ఒక్కడే దేవుడు ఒక్కడే సూర్యుడు.
0: ఒక్కడే దేవుడా? దేవుడు
1: రచయిత అక్కడ రాచాడు మేడం.
0: రచయిత నిజమే సార్, అది ఒక్కరే దేవుడు అంతే మన ఇది.
1: దేవుడు పాలసీ కూడా అదే మేడం.
0: అంతేనండి. పాట విందామా మరి?
1: నాలుగు పేర్లు ఉన్నాయి మేడం.
0: నాలుగేనా? సరే చెప్పేసేయండి.
1: రఫీ గారు, మొహమ్మద్ రఫీ గారు, ఎస్ఎంఎస్ సర్దార్ భాయ్, కలిగిరి నుంచి దర్బార్ ఖాన్ గారు, టైలరు
0: దర్బార్ ఖాన్ గారు. ఈ రోజు చేయకూడదు ఇంకా ఫోన్, ఆయన పేరు కూడా వచ్చేసింది కాబట్టి ఈ రోజు ఎవరు చేయకూడదు. ఇంకా ఒక వారం రోజుల వరకు మీరు ఇద్దరు చేయకూడదు.
1: ఓకేనా?
0: ఇబ్బంది ఏమి లేదు సార్, అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని అంతే, ఇంకేమి లేదు. ఎవరు మాట్లాడినా ఒక్కటే మాకు. నైట్ చేయట్లేదు, పగలు మాత్రం చేస్తున్నాం అంటున్నారు. సరే సరే, అయితే పాట వినిపిస్తున్నాము, వినండి. మంచిదండి.
2: సబ్కా మాలిక్ ఏక్ హై.

0: శ్రోతలు 103.2 107.5 మెగాహెర్ట్స్పై మీరు వింటున్నారు హలో ఆకాశవాణిలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకున్న సినిమా పాటలు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో మరో కాలాన్ని ఆహ్వానిద్దాం. ఈ కార్యక్రమానికి డైల్ చేసిన మా ఫోన్ నంబర్లు మరొకసారి చెప్తాను. 2246606 మరో నంబర్ 2246606 ఎస్టడి కోడ్ 0877. హలో
1: హలో
0: హలో ఆకాశవాణికి స్వాగతం. నమస్కారం అండి, చెప్పండి.
1: నమస్తే మేడం, బాగున్నారా?
0: బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు?
1: తిరుపతి నుంచి వాసుదేవరెడ్డి మాట్లాడుతున్నాను.
0: వాసుదేవరెడ్డి గారు ఎలా ఉన్నారు? బాగున్నారా మీరు?
1: బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నామండి. చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: నిర్ణయం చిత్రంలో అదో గురు ప్రేమ కోసమే రాజీ జీవితం
0: అలాగేనండి. పాట వినిపిస్తాము, వింటారా మరి? హలో వాసుదేవరెడ్డి గారు, పాట వినిపిస్తున్నాము, వినండి.
1: సరే మేడం.

0: Sam.
1: శ్రోతలు, మీరు ఈ పాటలను 103.2 107.5 MHz పై మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న హలో ఆకాశవాణిలో వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి కాలాన్ని ఆహ్వానిద్దాం. హలో, హలో ఆకాశవాణికి స్వాగతం అండి. నమస్తే, చెప్పండి చెప్పండి. హలో
2: హలో
1: హలో ఆకాశవాణి. అవునండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి? దేవరకొండ చిన్నగొట్టిగల్లు మండలం. పేరు? మునిరత్నం గారు. ఎలా ఉన్నారండి?
2: బాగున్నాను మేడం.
1: బాగున్నారా? వింటూ ఉంటారా రేడియో ప్రోగ్రామ్స్?
2: చాలా రోజుల నుంచి ట్రై చేసినాను మేడం, ఈ రోజు దొరికింది.
1: అవునా మునిరత్నం గారు, ఇంకే ప్రోగ్రామ్స్ వింటూ ఉంటారు రేడియోలో మీరు?
2: అన్ని మొత్తం వింటాను.
1: మొత్తం వింటూ ఉంటారు. ఏవి ఫేవరెట్? హీరో కాదు, ప్రోగ్రామ్స్ కి ఏ ప్రోగ్రామ్స్ కి మీరు ఫేవరెట్ ఉంటుంది? కిసాన్ వాణి,
2: మళ్ళీ ఆలు అభివృద్ధి,
1: హలో ఆకాశవాణి,
2: ప్రభాత రేఖలు.
1: ప్రభాత రేఖలు, ఓకే.
2: పొట్టిరి శ్రీధర్ జీవిత చరిత్ర గురించి.
1: అలాగేనండి, సంతోషం. అట్లాగే వింటూ ఉండండి, మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి. సరే, ఏ పాట వింటారు మీరు ఇప్పుడు?
2: బొబ్బిలి పులి సినిమాలు.
1: బొబ్బిలి పులి,
2: తెల్లజీర మల్లెపూలు అనే పాట.
1: పాత సినిమాకి వెళ్ళిపోయారు, ఎందుకని? పొద్దు పొద్దున్నే ఏదైనా కొత్త? ఓ, మీరు పెద్దోళ్ళు అయితే కొత్త పాటలు వినరా ఏంటి?
2: బాగుంటుంది ఆ పాట, రామారావు పాట.
1: సరే చెప్పండి, ఏ పాట అన్నారు? తెల్ల తెల్ల తెల్లని, తెల్ల తెల్లని చీరలు, అదే కదండి? అలాగే పాట విందామా మరి.
2: విందా మేడం.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
3: ప్రత్యేక పండుగ ఆఫర్ గా
2: బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు,
3: పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన,
2: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
3: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
2: జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: హలో, ఆకాశవాణికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
5: హలో
4: చెప్పండి, మీ పేరు?
5: తిరుపతి జిల్లా నుండి వెంకటేశ్వర్లు.
4: వెంకటేశ్వర్లు ఏ ఊరు?

0: ఉంచండి.
1: తిరుపతి జిల్లా కోట మండలం కేశవరం గ్రామం అండి.
0: కేశవరం గ్రామం.
1: అవునండి.
0: చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు?
1: మేము ప్రొవిజన్ షాప్ అండి మాది. మేము ఆకాశవాణి ప్రోగ్రామ్ని వింటుంటాము.
0: వింటూ ఉంటారా? ఇంకేంటి షాప్లో కూర్చొని వింటూ ఉంటారు? ఎక్కువ ఏ ప్రోగ్రామ్స్ వింటూ ఉంటారండి వెంకటేశ్వర్లు గారు?
1: అన్ని వచ్చినంత సేపు చూసి వింటూ ఉంటామండి
0: అన్ని ప్రోగ్రామ్స్. ఓకేనండి, మంచిది. అలాగే సరే, ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మేజర్ చంద్రకాంత్ నుండి
0: మేజర్
1: భూమి నాదేశం అనే పాట.
0: సరేనండి, పాట విందామా మరి?
1: విన్నామండి.
0: వినిపిస్తున్నాము, వినండి వెంకటేశ్వర్లు గారు.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: హలో,
5: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
4: మళ్ళీ
5: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు.
6: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
4: సార్, అంత డబ్బు?
6: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
4: సార్, 2 లక్షలు?
7: ఏమైంది నాన్న?
4: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
6: అరే,
4: కట్ చేసావా?
7: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం.
4: మోసమా?
7: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు.
8: ఆర్బిఐ అంటుంది.
9: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
10: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
11: శ్రోతలు, మీరు ఈ పాటలను 103.2, 107.5 MHz పై మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న హలో ఆకాశవాణిలో వింటున్నారు. ఈ కార్యక్రమానికి డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2244

0: 6605, మరో నంబర్ 2246606, ఎస్టడి కోడ్ 0877. కార్యక్రమంలో తర్వాతి కాలర్ని ఆహ్వానిద్దాం. హలో, హలో, ఆకాశవాణికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, హలో, హలో,
1: గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి, ఎవరు, ఎక్కడి నుంచి?
1: ఇనుమడుగు నుంచి. మొహమ్మద్ రఫీ అండి.
0: మొహమ్మద్ రఫీ, ఎక్కడ, ఏ ఊరు అన్నారు? బాగున్నామండి రఫీ గారు, మీరు

0: కోసం ఉండే.
1: చెప్పండి పాప కోసం. సరే
0: ఆయన
1: చెప్పండి.
0: ఎప్పుడు ఇంటా ఉంటాడు? జ్వాలాదీప రహస్యం.
1: జ్వాలాదీప రహస్యం.
0: కాంతారది శుక్రులన్నీ చూస్తున్నాయి.
1: కొత్త పాట కోరుకోమంటే మరి పాతది కోరుకుంటున్నారు.
0: మా తాత మావ కోసం.
1: సరే ఏ పాట? చుక్కలన్నీ చూస్తున్నాయా?
0: సరే సరే
1: సరేనండి.
0: భాషా
1: గారు చేసేసినారు, మాట్లాడేశారు. మీ బ్యాచ్ అంతా చేయాలి, తృప్తి ఉండదు మీకు. మీ పేరు చెప్పారు. సరేనండి, పాట వినిపిస్తున్నా. వినండి, విన్నారు కదా? విన్నారు. విన్నప్పుడు ఏం చెప్పాను నేను, మీ బ్యాచ్ అంతా ఒక వారం రోజులు గ్యాప్ తీసుకోవాలన్నాను. అయినా చేశారు, వదలరే. ఆకాశవాణి అంటే అంత అభిమానం మీకు, ఏం చేద్దాం. సరేనండి, రఫీ గారి పాట వినిపిస్తున్నాము, వినండి.
0: ధన్యవాదాలండి.

0: మహమ్మద్ రఫీ గారు, ఇది ట్రాక్ సరిగా లేదండి, పాట ప్లే అవడం సరిగ్గా లేదు. ఈసారి కాల్ చేసినప్పుడు మరో చిత్రం నుంచి పాట కోరుకోండి, తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో, హలో, హలో, ఆకాశవాణికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? అల్లా బక్ష్. ఎక్కడి నుంచి అండి?
1: కదిరి నుండి మేడం.
0: కదిరి నుండా? చెప్పండి సార్, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.
0: బాగున్నారా? చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: చెల్లెలు కాపురం మేడం.
0: చెల్లెలు కాపురం,
1: చరణ కింకరములు గల్లు గల్లు మనగా, ఆ పాట మేడం.
0: చరణ కింకరములు, అలాగేనండి.
1: పేర్లు చెప్పండి మేడం.
0: చెప్పండి.
1: కదిరి, మచానం పేట, బాదల్ ఖాన్ వీధి నుండి, బాదల్ ఖాన్ బక్సు, అల్లా బక్సు, బాబా జాన్, షాజహాన్, గౌసియా, మున్ని, షాజు, బక్సు, రహమత్, జుబేరియా, సాదియా, మొహేదీనా,
0: అందరూ మీ కుటుంబ సభ్యుల వీళ్ళందరూ?
1: అవును అవును మేడం.
0: అవునా? మీ పేరు ఏంటన్నారు?
1: అల్లా బక్ష్ మేడం.
0: అల్లా బక్ష్, అలాగేనండి. ఎక్కడ నుంచి మీరు? కదిరి నుంచా?
1: కదిరి నుండి మేడం.
0: అలాగేనండి, పాట విందామా మరి? అల్లా బక్ష్. ఓకేనండి, పాట వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే మేడం.

వర కంకణములు గలగలలాడగా అడుగులందు కలహంసలాడగా నడుములు తరంగమ్ములూగగా

ప్రజ్వాలలు ప్రసవ చరుని దహించగా పతిని కోలుపడి రతీదేవి దుఃఖితమతి రోదించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథగణము కనిపించగా ప్రమదనాథకర పంకజ భాంకృత డమరుధ్వని వినిపించగా ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్కటుల చకిత దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్రఫణ సంచలిత భూకృతుల

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో, హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: మేడం, నెల్లూరు జిల్లా మనుబాల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
1: మీ పేరు?
2: బుజ్జా వెంకటరమణ మేడం.
1: వెంకటరమణయ్య గారు, చెప్పండి, ఎలా ఉన్నారండి?
2: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
1: బాగున్నాము. చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు?
2: చిరంజీవి గారు నటించిన ట్యాగూర్ మేడం.
1: ట్యాగూర్లో ఏ పాట అండి?
2: మన్మద మన్మద
1: మన్మద మన్మద. అలాగేనండి, పాట విందామా మరి? చెప్పండి.
2: బుజ్జా వెంకటరమణయ్య, గబ్బర్ సింగ్, చింతపూడి పరమేశ్వరు, శివకుమారు, తుపాకుల రవీంద్ర.
1: తుపాకుల రవీంద్రనా?
2: అవును మేడం.
1: అలాగేనండి. ఏ ఊరు నుంచి అన్నారు?
2: మనపల్లి.
1: మునబోలు. సరే సరే, పాట విందామా అండి?
2: ఓకే మేడం, థ్యాంక్స్ మేడం.
1: మంచిదండి.

0: హలో హలో
1: హలో,
0: హలో ఆకాశ వారికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం.
0: నమస్తే మేడం, చెప్పండి.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. మీ పేరు?
1: మా పేరు సహతాజ్ మేడం.
0: ఏం పేరు మేడం? సహతాజ్.
1: సహతాజ్ మేడం.
0: సహతాజ్, చెప్పండి అమ్మా, ఏ పాట వెళ్ళాలనుకుంటున్నారు?
1: పాట సడన్ గా లైన్ కలిసింది కదా మేడం. ఏం పాట?
0: సడన్ గా కలిసే కొద్దిగా అన్ని మర్చిపోయారా? మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరు?
1: నా ఫేవరెట్ హీరో చిరంజీవి మేడం.
0: సరే, చిరంజీవి గారి చిత్రం నుంచి పాట వినిపించమంటారా?
1: వినిపిస్తున్నాను.
0: ఏ చిత్రమో చెప్తారా?
1: ఇంద్రాల పాట మేడం.
0: ఇంద్రానా
1: మేడం?
0: ఏం చేస్తుంటారా?

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
2: సైబాల్,
1: నడుగుల కామరా
2: సైబాల్,
1: బొరద పుల్లా
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 0877 జత చేసి 224-6605 లేదా 224-6606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
7: హలో, హలో, ఆకాశవాణికి స్వాగతం అండి. చెప్పండి. రొంపిచెర్ల నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? భాషా గారు చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు?
8: అల్లరి రాముడు, జూలై 2002
7: అల్లరి రాముడు.
8: 2002
7: ఉంది ఉంది ఉంది. ఏం చేస్తుంటారు మీరు? ఏంటి అంత పెద్ద టైటిల్ ఇచ్చుకున్నారు బికారి అని? బేల్దార్ పనా? ఆహా, ఓకే, ఖాళీగా ఉన్నాను అనడానికి అలా చెప్పారా? సరే సరే, ఆహా, సరే, అయితే పాట విందామా మరి? సరేనండి.

0: మీరింతవరకు హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకున్న సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వింటారు.
1: ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. భారతదేశంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సమగ్ర గ్రామీణాభివృద్దిని లక్ష్యంగా పెట్టుకుని అమలు చేస్తున్న ఒక కీలకమైన పథకం ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పీఎంఏజీవై. భారత రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయస్ఫూర్తిని ఆచరణలోకి తీసుకురావటానికి రూపొందించిన ఈ కార్యక్రమం ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్దికి ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికగా నిలుస్తోంది. స్వాతంత్ర్యం తర్వాత కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ వాటిలో చాలా వరకు వ్యక్తిగత లబ్దిదారులపై దృష్టి సారించాయి. అయితే ఒక గ్రామం మొత్తం సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ది చెందాలంటే సమగ్ర ప్రాంతీయ అభివృద్ది అవసరమనే భావనతో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన రూపుదిద్దుకుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర బలహీన వర్గాల విద్య, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో ప్రోత్సహించాల్సిన బాధ్యత కలిగి ఉంది. అలాగే ఆర్టికల్ 38(2) ఆదాయ, హోదా, అవకాశాలు, సౌకర్యాల్లోని అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. ఈ రాజ్యాంగబద్ద బాధ్యతల అమలుకు అనుగుణంగా 2009-10 సంవత్సరంలో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనను ప్రారంభించారు. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామాలను సమగ్ర అభివృద్ది ద్వారా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటం.

పథకం 2009-10లో పైలట్ ప్రాతిపదికన ప్రారంభమైంది. గ్రామాల్లో మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, జీవనోపాధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఎంపిక చేసిన 1000 గ్రామాలను ఆయా రాష్ట ప్రభుత్వాలు ఆదర్శ గ్రామాలుగా ప్రకటించాయి. ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని 2014-15లో పథకాన్ని మరింత విస్తరించారు. మొదటి దశ విస్తరణలో అదనంగా 11 రాష్ట్రాల నుంచి 1500 గ్రామాలను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్లో 7 గ్రామాలు, అస్సాంలో 75, ఛత్తీస్గఢ్లో 175, జార్ఖండ్లో 100, హర్యానాలో 12, కర్ణాటకలో 201, మధ్యప్రదేశ్లో 327, ఒడిశాలో 175, పంజాబ్లో 162, తెలంగాణలో 6, ఉత్తరప్రదేశ్లో 260 గ్రామాలు ఈ పథకం పరిధిలోకి వచ్చాయి. ఎంపిక చేసిన గ్రామాల్లో అర్హతా ప్రమాణాలను పరిశీలించిన తరువాత అనేక గ్రామాల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ఈ దశ ముగిసే నాటికి మొత్తం 1184 గ్రామాలు అధికారికంగా ఆదర్శ గ్రామాలుగా గుర్తింపు పొందాయి. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనలో అత్యంత ప్రత్యేకమైన అంశం సమన్వయ అభివృద్ది విధానం. గ్రామ అభివృద్దికి అవసరమైన అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వాటి ప్రయోజనాలను గ్రామస్థులకు అందించడం ఈ విధానం ప్రధాన లక్ష్యం. ఉదాహరణకు, గృహ నిర్మాణానికి ఒక పథకం, తాగునీటికి మరో పథకం, రహదారులకు ఇంకొక పథకం అమలవుతున్నా వాటన్నిటినీ ఒక సమగ్ర ప్రణాళికలో భాగంగా గ్రామ అభివృద్దికి వినియోగిస్తారు. అంతేకాకుండా ఇప్పటికే అమలులో ఉన్న పథకాల ద్వారా నెరవేరని అవసరాలను తీర్చడానికి గ్యాప్ ఫిల్లింగ్ నిధులను ఉపయోగిస్తారు. ప్రతి గ్రామానికి గరిష్టంగా 20 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని అందించి అభివృద్దిలో ఉన్న లోటుపాట్లను భర్తీ చేస్తారు. ఈ పథకాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 500 లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగి అందులో 50% కంటే ఎక్కువ మంది షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు నివసిస్తున్న గ్రామాలను ఈ పథకం కింద ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ విధానం ద్వారా సుమారు 27,000 గ్రామాలను పథకం పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది భారత గ్రామీణాభివృద్ది చరిత్రలో అత్యంత పెద్ద సామాజిక న్యాయ కార్యక్రమాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. పథకం అమలులో భాగంగా గ్రామాల అభివృద్దిని కొలిచే విధంగా 10 ప్రధాన రంగాలను గుర్తించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం, పోషణ, సామాజిక భద్రత, గ్రామీణ రహదారులు, గృహ నిర్మాణం, విద్యుత్, స్వచ్ఛమైన ఇంధనం, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు, ఆర్థిక సమ్మిళితం, డిజిటలైజేషన్, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ది వంటి రంగాలు ఇందులో ఉన్నాయి. ఈ రంగాలకు సంబంధించిన మొత్తం 50 సామాజిక ఆర్థిక సూచికలను రూపొందించారు. గ్రామాల్లో ఈ సూచికల ఆధారంగా ఉన్న లోటుపాట్లను గుర్తించి వాటిని పూర్తిగా తొలగించడమే పథకం లక్ష్యం. ఈ పథకం అమలులో అవసరాల అంచనా అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. గ్రామంలోని ప్రతి కుటుంబం పరిస్థితిని పరిశీలించి ఏ రంగంలో ఎంత అభివృద్ది అవసరమో గుర్తిస్తారు. ఆ తర్వాత ఆ అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు సమీకరించి అభివృద్ది పనులు చేపడతారు. ఈ విధానం వల్ల నిధుల వినియోగం మరింత సమర్థవంతంగా ఉండటమే కాకుండా గ్రామ ప్రజల అసలు అవసరాలు తీర్చబడతాయి. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాదు. ఇది సామాజిక సమానత్వం, విద్యా పురోగతి, ఆరోగ్య భద్రత, ఆర్థిక సాధికారత, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, డిజిటల్ చేరిక వంటి విభిన్న అంశాలను సమగ్రంగా కలుపుకుని ముందుకు సాగే అభివృద్ది నమూనా. గ్రామస్థుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు సామాజిక వివక్షను తగ్గించి సమాన అవకాశాలను అందించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామాల అభివృద్దికి బాటలు వేస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూనే గ్రామాల రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నాయి. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ది చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ పథకం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పరిధిలోని ఇలగనూరు గ్రామంలో విజయవంతంగా అమలవుతోంది. గ్రామ పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ తడి పొడి చెత్త సేకరణను ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా నిర్వహిస్తున్నారు. సచివాలయం సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్లు ప్రతిరోజు 6 గంటల నుంచే చెత్త సేకరణ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దారు.

0: కేంద్ర ప్రభుత్వ నిధులతో అందించిన 3 ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా గ్రామంలో ఇంటింటికి చెత్త సేకరణ జరుగుతోంది. ఈ కృషి ఫలితంగా ఇలగనూరు గ్రామం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన ఆదర్శ గ్రామాల జాబితాలో చోటు దక్కించుకుంది. తమ గ్రామం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని, ఎక్కడ చూసినా పరిశుభ్రత కనిపిస్తోందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద ఇలగనూరు గ్రామంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని తిరుపతి జిల్లా తొట్టంబేడు మండల పరిషత్ అభివృద్ది అధికారి ఎంపీడీఓ సురేంద్రబాబు తెలిపారు. ఇంటింటికి తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తున్నామని, గ్రామాన్ని పూర్తిస్థాయి స్వచ్ఛగ్రామంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
1: ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన పథకంలో భాగంగా తొట్టమేడు మండలం నుండి 3 గ్రామ పంచాయతీలు కాసరం పంచాయతీలో రాంబట్టపు గ్రామానికి, కంచబల్ గ్రామానికి, ఇలనూరు గ్రామాలకు ఈ ఆటోలు మంజూరు అవడం జరిగింది. ఇవి ఎక్కడైతే షెడ్యూల్ కులాల పాపులేషన్ ఎక్కువ ఉంటుందో ఆ గ్రామాల్లో ఈ పథకం అనేది ఇంప్లిమెంట్ లో ఉంది. ఈ గ్రామాలకు ఇచ్చినటువంటి ఈ ఆటోలను ఆ గ్రామ పంచాయతీలో ఉన్న పారిశుద్ధ్య మెరుగుదలకు ఉపయోగించాలి. గ్రామాల్లో ఉన్న చెత్త సేకరించి సమీపంలో ఉన్నటువంటి ఘనవ్యర్థ నిర్వహణ కేంద్రానికి పంపిణీ చేయడం, అక్కడ వర్మి ఎయిర్ కూడా ఇవి ఉపయోగించుకోవచ్చు. తద్వారా గ్రామ పంచాయతీ పరిశుభ్రంగా ఉంటాయని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇవి పంపిణీ చేస్తా ఉన్నాయి. ఆ క్రమంలో గ్రామ ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ తరఫున కోరుకుంటున్నాను.
0: ఇలగనూరు గ్రామస్తుడు అమర్నాథ్, గతంలో మా గ్రామంలో చెత్త సమస్య ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు ప్రతిరోజు ఇంటి వద్దకే వచ్చి చెత్తను సేకరిస్తున్నారని, గ్రామం చాలా పరిశుభ్రంగా మారిందని అన్నారు.
2: ఇలగనూరు గ్రామానికి భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి గ్రామీణ ఆదర్శ పథకం కింద ఈ ఆటోలను ఇలగనూరు గ్రామానికి ఒక ఆటోని ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్వచ్ఛ భారత్ నినాదంతో మన మోడీ గారు ఈ ప్రభుత్వం ఈ యొక్క గ్రామాలను పరిశుభ్రంగా చేసేందుకు ఎంతో గాను ఇటువంటి వాహనాలను ఇస్తున్నారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
0: ఈ ఎలక్ట్రిక్ ఆటోల వల్ల రోడ్లు, పరిశుభ్రత, పారిశుద్ధ్య సదుపాయాలు మెరుగుపడ్డాయని ఇలగనూరు గ్రామస్తులు వెంకయ్య తెలిపారు.
3: మా ఊర్లో పూర్వం తోపుడు రిక్షాల వల్ల చెత్త సేకరణ అనేది చాలా ఆలస్యమయ్యేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఆటోలు ఇచ్చి మా గ్రామంలో అభివృద్ధికి ఎంతో దోహదం చేసింది. కావున ఇలాంటి వినూత్న ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి చాలా ధన్యవాదాలు. ఈ ఆటోల వలన మా ఊరు పరిశుభ్రంగా ఉంటుంది. చాలా త్వరగా కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, రానికి చాలా చాలా ధన్యవాదాలు.
0: ఇలగనూరు గ్రామానికి చెందిన గ్రీన్ అంబాసిడర్ మునికృష్ణయ్య మాట్లాడుతూ, ఈ ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా సులభంగా ప్రతిరోజు ఉదయం గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి చెత్తను సేకరిస్తున్నామని చెప్పారు.
3: మా ఊర్లో పూర్వం తోపుడు రిక్షాల వల్ల చెత్త సేకరణ అనేది చాలా ఆలస్యమయ్యేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఆటోలు ఇచ్చి మా గ్రామంలో అభివృద్ధికి ఎంతో దోహదం చేసింది. కావున ఇలాంటి వినూత్న ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి చాలా ధన్యవాదాలు. ఈ ఆటోల వలన మా ఊరు పరిశుభ్రంగా ఉంటుంది. చాలా త్వరగా కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, రానికి చాలా చాలా ధన్యవాదాలు.
0: ఇలగనూరు గ్రామస్తులు మునికృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం గ్రామంలో ఎక్కడా చెత్త కనిపించడం లేదని, పిల్లలు పెద్దలు అందరూ పరిశుభ్రతపై శ్రద్ద చూపుతున్నారని చెప్పారు. ఈ అభివృద్ధి కొనసాగాలని కోరుకుంటున్నామని తెలిపారు.
4: చాలా ఇబ్బంది పడ్డారు తడి చెత్త పొడి చెత్త తీసుకోవడానికి. దాంట్లో భాగంగా PMAJY కింద మనకు ఈ యొక్క ఎలక్ట్రికల్ ఆటో అనేది ప్రపోజల్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రికల్ రావడం వల్ల తడి చెత్త పొడి చెత్త అనేది ఇమీడియట్ గా 6/7 కంపల్సరిగా తీసుకోబోతారు. గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఇలగనూరు గ్రామ పంచాయతీకి చేశారనే దానికి ధన్యవాదాలు తెలియజేస్తారు.
0: ఇలా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ద్వారా తిరుపతి జిల్లాలోని ఇలగనూరు గ్రామం పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు, ప్రజల జీవన ప్రమాణాల పరంగా ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంటూ ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన భారతదేశంలో సామాజిక న్యాయాన్ని గ్రామీణాభివృద్దితో అనుసంధానించిన ఒక వినూత్న కార్యక్రమం. షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ది చేసి వాటిని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం ద్వారా సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ఈ పథకం బలమైన పునాది వేస్తోంది. గ్రామీణ భారత అభివృద్ది ప్రయాణంలో ఈ యోజన ఒక మైలురాయిగా నిలిచి అంత్యోదయ స్ఫూర్తిని సాకారం చేసే దిశగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన గ్రామీణ భారత అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కీలక కార్యక్రమాల్లో ఒకటిగా నిలుస్తోంది. గ్రామాల అవసరాలను గుర్తించి స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ది పనులను చేపట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ యోజన కృషి చేస్తోంది.

అంతేకాకుండా గ్రామీణ సమాజంలో సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ది, స్వయం సమృద్ది వంటి లక్ష్యాలను సాధించేందుకు ఈ పథకం ఒక వేదికగా నిలుస్తోంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయం, ప్రజాప్రతినిధుల చొరవ, స్థానిక సంస్థల సహకారం, ప్రజల భాగస్వామ్యం కలిసి పనిచేస్తే ఈ కార్యక్రమం మరింత ప్రభావవంతంగా అమలవుతుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ది ద్వారానే దేశ అభివృద్ది సాధ్యమనే భావనకు అనుగుణంగా ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ఒక ముఖ్యమైన ముందడుగా నిలుస్తోందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి తిరుపతి జిల్లా. వ్యాఖ్యానం కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

అతిథి సినిమాలోంచి సాంగ్ వినేశారు. మనం హర్విల్లులో ఉన్నాం అండ్ నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, మీరు స్టేజ్ పైన ఇచ్చిన తొలి ప్రదర్శన ఏంటి? స్టోరీ చెప్పారా, సాంగ్ పాడారా, డాన్స్ వేశారా, లేదు ఇంట్రోవర్ట్ లాగా అలా ఉండిపోయి అమ్మో నాకు భయం నేను ఇప్పటిదాకా అలా ఎప్పుడు ఏ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అని ఉండిపోయారు? అది నేను అడిగిన క్వశ్చన్. మరి ఆన్సర్స్ ఎవరెవరు ఏం పంపించారు చూసేద్దామా? హర్విల్లోకి వెల్కమ్ అంటూ పంపించి చంద్రశేఖర్ గారు ఆప్షన్ డి అంట. అయ్యో మీరు ఇప్పటిదాకా ఇవ్వలేదా? ఇట్స్ ఓకే, పర్లేదు, లేదు మీకు కూడా ఛాన్స్ వస్తుంది. అండ్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి సాంగ్ పాడారట, ఫస్ట్ ప్రైజ్ కాదు సెకండ్ ప్రైజే వచ్చింది అంటున్నారు. ఏదైనా ప్రైజ్ వచ్చింది కదా ఫస్ట్ పర్ఫార్మెన్స్కి, అది మనం గ్రేట్గా ఫీల్ అవ్వాలి. అండ్ హైదరాబాద్ నుంచి వంశీ గారు, అపర్ణ గారు డాన్స్ అట. ఓకే, ఇంతకీ వంశీ గారా అపర్ణ గారా ఒకళ్ళేనా అది చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, మాకు ఆ అదృష్టం లేదు తల్లి అంటున్నారు దేవసేన గారు తిరుపతి నుంచి. అయ్యో బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం మీకు ఆ ఛాన్స్ రావచ్చేమో కదా, మీకు ప్రదర్శన ఇచ్చే అవకాశం రావచ్చేమో. అండ్ నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు పడి నుంచి మెసేజ్ చేశారు, నా చిన్నప్పుడు మా ఊర్లో స్టేజ్ మీద డ్రామా వేస్తున్నారు, అది మొదలవడానికి ముందే నేను యముడికి మొగుడు సినిమాలో పాటికి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేశాను, అదే నా మొదటి పర్ఫార్మెన్స్ అంటూ పంపించారు. అప్పటి నుంచి డాన్స్ వేసే అవకాశం వచ్చిందట, వెరీ నైస్ అప్పలరాజు గారు. అండ్ నెక్స్ట్ ఇంకా పోయెట్ స్టోరీ అంటూ పంపించారు చెల్లపండి, అలాగే మోనిష గారు మధురై నుంచి. ఓకే, నైన్త్ క్లాస్లో చెప్పారట అండ్ దానికి సెకండ్ ప్రైజ్ కూడా వచ్చిందట, వెరీ నైస్, వెరీ నైస్. అండ్ అలాగే వందనాలు ఆర్జే చంద్ర గారు అంటున్నారు, నేను అనేక సమావేశాల్లో పాల్గొన్నాను, పాటలైతే పాడలేదు కానీ చిన్న చిన్న ఉపన్యాసాలు మాత్రమే ఇచ్చాను అంటున్నారు. ఓకే, సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. ఓకే థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా బడిలో సుస్వాగతం మూవీలో పాట

ఆడారట. ఓ నైస్ అండి. గణేష్ గారు కోనాపూర్ నుంచి, అండ్ నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు బడ నుంచి పంపించారు, స్టోరీ చెప్పారు, డాన్స్ వేశారు. ముందు స్టోరీ చెప్పారా లేదా డాన్స్ వేశారా? అది కదా మనకి ఫస్ట్ అవుతుంది, సో చెప్పండి అది కూడా. అండ్ నేను స్టేజ్ పైన ఉపన్యాసం చేశాను అంటున్నారు వై వెంకటరెడ్డి గారు లక్కవారి నుంచి. ఓకే. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ టు వివేక్ భారతి అంటూ పంపించారు, గుడ్ మార్నింగ్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు టీచర్స్ డే డిబేట్లో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. వెరీ నైస్, సూపర్. అదనమాట మన లిజనర్స్ చూసారా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంది, అది ఎప్పుడు చిన్నప్పుడే బయటపడింది. సో అట్లా చాలా మంది ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. సో మన జోరుగా హుషారుగాలో గ్లోజోఫోబియా గురించి తెలుసుకున్నాం కదా, అంటే స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళందరికీ ఉండే ఫోబియా గ్లోజోఫోబియా అని చెప్పి తెలుసుకున్నాం కదా. మరి ఇంకొక రకం ఫోబియా ఉందన్నమాట, అంటే ఇదే స్టైల్లో ఇంకొక రకం ఫోబియా ఉంది. అది ఏ ఫోబియా అంటే జన సమూహంలో ఉండేందుకు భయపడే ఫోబియా. ఇంతకీ దాని పేరేంటి? మీకు తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. జన సమూహంలో ఉండేందుకు భయపడే ఫోబియా ఒకటి ఉంది, అది ఏ ఫోబియా? తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866248814కి. అండ్ ఇప్పుడు ఒక మంచి సాంగ్ వినేద్దాం, వింటూ స్టే ట్యూన్.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి.

0: జాగరూకంగా ఉండండి.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి.

0: పోర్టల్ అందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు.
3: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి 101.3. మనం హర్వీలులో ఉన్నాం. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, జన సమూహంలో ఉండడానికి భయపడే ఫోబియా ఏంటి?

సో మరి ఎవరెవరు ఆన్సర్స్ చేశారో చూసేద్దాం. మరి నాకైతే కొన్ని ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. సో అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు రెండు ఆన్సర్స్ ని, అండ్ అలాగే అప్పలరాజు గారు పడ నుంచి ఆన్సర్ చేశారు, అండ్ హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, అండ్ అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎవరు మెసేజ్ చేశారు, హాయ్ చందన గుడ్ మార్నింగ్, మంచి క్వశ్చన్ అడిగారు. నా చిన్నప్పటి నుంచి అమ్మ సాంగ్స్ పాడుతూ ఉంటే అవే విని నేను పాడడం నేర్చుకున్నా. చిన్నప్పుడే మా బాబాయ్ పెళ్లికి హారతి పాట పాడారా? ఓకే. ఇంకా తిరుగు లేదు టెంపుల్లో కూడా లలిత గీతాలు పాడాను అంటూ పంపించారు. సారీ, జస్ట్ ఫర్ ఫన్నా మీరు పంపించింది. ఓకే, సుజాత గారు పంపించారు దొడదేవర పాట నుంచి. ఎనీవే ఒక పాట అయితే పాడారు కదా. అలా అయితే మరి నేను చిన్నప్పుడు డ్రాయింగ్ ఏంటి అని అంటే ఎక్స్ అని ఒక సింబల్ గీసి దాన్ని క్లోజ్ చేసేసి ఎక్స్ని పైన యూ పెట్టేసి సైడ్ ఒక లైన్ గీసేసి శివలింగం అని చెప్పి చూపించా తీసుకెళ్ళి నా 5th క్లాస్లో. సో కొంతమందిలో కొన్ని స్పెషల్ టాలెంట్స్ ఉంటాయి, వాడికి మనం ఫీల్ అవ్వక్కర్లా. అండ్ నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పడ నుంచి మెసేజ్ చేశారు రెండు ఆన్సర్స్ ని, మేబీ రెండు కాకపోవచ్చు భాస్కర్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా గణేష్ గారు, రాజు గారు శ్రీవత్స కోనాపూర్ నుంచి మెసేజ్ చేశారు. సో మీది కూడా ఆన్సర్ కాకపోవచ్చు. అండ్ ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ చేశారు, అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు లత గారు యూ నుంచి. ఓకే, గూగుల్ తల్లి చెప్పిందా మీకు? ఓకే. నెక్స్ట్ ఇంకా చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి ఆన్సర్ చేశారు, అండ్ అలాగే కొంచెం ఈజీ పర్సనల్ అడగండి అంటున్నారు. యాక్చువల్లీ ఇది హరివిల్లులో మనం కొంచెం జనరల్ నాలెడ్జ్ని పెంచుకునే విధంగా క్వశ్చన్స్ని తెలుసుకుంటూ ఉంటాం, కాబట్టి నేను ఇవాళ ఈ క్వశ్చన్ అడిగాను అనమాట. అది విషయం దమోజ్ వెంకటాచారి గారు. మరింతకీ జన సమూహంలో ఉండేందుకు భయపడే ఫోబియా ఏంటో చెప్పైనా? అంటే రద్దీ ప్రదేశాల్లో లేదా కొంచెం జనాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల నుంచి తప్పించుకోవడం కష్టం అనిపించినప్పుడు ఆ పరిస్థితిలో వచ్చే భయం అనమాట, ఇది అగోరాఫోబియా అనమాట. అండ్ చాలామంది ఎనక్లోఫోబియా అని పంపించారు. అదేంటంటే జన సమూహాలంటే భయం, అసలు జన సమూహాలంటేనే భయం వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఉన్న ఫోబియా అనక్లోఫోబియా. జన సమూహంలో ఉండేందుకు భయపడే ఫోబియా అగోరాఫోబియా అనమాట. అది రెండు రకాలు ఉన్నాయి ఇందులో, అది సంగతి. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. సో ఈజీ క్వశ్చన్ అని అడగమన్నారు కదా, ఇప్పుడు ఈజీగా అడుగుతున్నాను, ఆన్సర్ చేసేయండి. మన ఇండియాలో అతి పొడవైన జీవనది ఏది? సో ఆన్సర్ తెలిస్తే 0866248814 కి ఆన్సర్ చేయండి. మన ఇండియాలో అతి పొడవైన జీవనది ఏది తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. సాంగ్ వినేద్దాం, స్టే ట్యూన్. There's something about you got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby. If you're looking for mine with golden heart, then baby, try me.

చుట్టూ తిరిగినా నా చిట్టి చిట్టి చిట్టి చిట్టి గుండె నడిగినా నదిమ్మ తిరిగే బొమ్మ ఎవరిదంటే నిన్ను చూపుతోందిగా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: FM 101.3.

గీతాంజలి సినిమా నుంచి సాంగ్ వినేసా. మనం హర్వెల్లులో ఉన్నాం, మన ఇండియాలో అత్యంత పొడవైన జీవనది ఏది అని చెప్పి నేనైతే క్వశ్చన్ అడిగాను. ఆన్సర్స్ వచ్చేసాయి, మన లిజనర్స్ ఆన్సర్ చేసేసారు. చూద్దాం ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్స్ చేశారు. ఆల్మోస్ట్ అందరూ కూడా పంపించేశారు. సో అబ్బలరాజు గారు పడ నుంచి ఆన్సర్ చేశారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ కాదండి పాపారావు గారు నర్సాపురం నుంచి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ నుంచి వంశీ గారు, అపన్న గారు. అండ్ అలాగే కోనేరు విష్ణు గారు అయ్యప్పన్న గారి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చల్లపండి అండ్ మోనిషా ఇద్దరు కూడా పంపించారు మధురై నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే నేను ఒక 10 రోజులు అవుతోందండి వెళ్ళొచ్చాను ఈ నదీ స్నానానికి అంటూ పంపించారు. వెరీ నైస్ అండి. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి. అండ్ అలాగే భాస్కర్ గారు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. లత గారు ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు దాని పొడవు కూడా పంపించారు. ఓకే అండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు గరీబ్ నవాబ్ గారు, సాయిదా గారు నర్సరావుపేట నుంచి. అండ్ అలాగే హాయ్ చందన అంటూ సీతామహాలక్ష్మి గారు పంపించారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు సింధు నది అంటున్నారు. కాదు కాదు కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు నైలు నది అంటూ. కాదండి. అండ్ అలాగే అనంతపూర్ నుంచి పంపించారు స్వామి గారు అనుకుంటా, మీ పేరు అదేనా? ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కనకారావు గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ గారు పెదపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్. మన ఇండియాలో అతి పొడవైన జీవనది ఏదో తెలుసా? గంగా నది. సో అది ఆన్సర్. మరి ఈ నది పొడవు ఎంతో ఉంది అంటే కనుక 2520 కిలోమీటర్లు అన్నమాట. సో అది కరెక్ట్ ఆన్సర్. మరి మన హర్విల్లులో నేను లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. మన ఇండియాలో ఒక రాష్ట్రం ఉంది, ఈ రాష్ట్రం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇతర రాష్ట్రాలతో సరిహద్దు ప్రాంతాలు కలిగిన రాష్ట్రాలు చాలానే ఉంటాయి కదా, అలాగా ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం అన్నమాట. ఇంతకీ అది ఏంటో తెలిస్తే 0866248814 వాట్సాప్ నెంబర్కి ఆన్సర్ చేసేయండి. మరి క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. మన ఇండియాలో అత్యధిక రాష్ట్రాల సరిహద్దుతో కూడిన రాష్ట్రం ఏది? అంటే వేరే రాష్ట్రాల బార్డర్ లైన్స్ ఉంటాయి కదా, అలాగా

సో నేనైతే క్వశ్చన్ అడిగేశాను ఫైనల్లీ, ఎవరెవరు ఆన్సర్స్ చేశారో చూద్దాం. మన ఇండియాలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది అన్నాను. ఆన్సర్స్ వచ్చేసాయి మరి అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అలాగే కనకారావు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్, అబ్దుల్ గారు పెద్దపరమి నుంచి కరెక్ట్ ఆన్సర్, రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్, భీమేశ్వరరావు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే అనంతపూర్ నుంచి పంపించారు వెంకటాచలపతి గారట, ఓకే, అండ్ రమేష్ గారు కూడా కలిగిన రాష్ట్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వెంకటాచారి గారు ఫ్యామిలీ అంతా కూడా చిత్రియాల నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే స్వామి గారు పంపించారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే దుర్గారావు గారు మంగళగిరి నుంచి అనుకుంటున్నా అంటూ పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్, షార్ట్ కట్లో పెట్టారా అదే నాకు అర్థం కాల. అండ్ అలాగే హాయ్ చందన్న, వాయిస్ ఇస్ సో స్వీట్ అంటూ సాంగ్ పాడమని అడుగుతున్నారు మురళి గారు, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను మీకోసం. అండ్ అలాగే ఉత్తరప్రదేశ్ అంటూ పంపించారు దస్తగిరి గారు, సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి, అండ్ అలాగే కిరణ్మయ్య గారు గుంటూరు

కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఉరవకొండ నుంచి చీజ్ ఫ్రై గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ అంటూ చిరంజీవి గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఛత్తీస్గఢ్ కాదండి, కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి. నాగార్జున గారు లక్ష్మీ ఒడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కాదిరి వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శ్రీహరి గారు హిందూపూర్ నుంచి పంపించారు గుజరాత్ అంటూ. సో గుజరాత్ అయితే కాదు. మరింతకీ ఆన్సర్ ఏంటి అని అంటే ఉత్తరప్రదేశ్ అన్నమాట. దాదాపు 8 రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం మన ఇండియాలో ఏది అని అంటే ఉత్తరప్రదేశ్. సో అది విషయం. మరి ఇది మన హార్వెల్ ప్రోగ్రామ్ అయితే నెక్స్ట్ టైం మీ అందరినీ మళ్ళీ కలిసినప్పుడు మంచిగా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తాను అండ్ మీ ముఖ చిత్రాలు మార్చే ప్రయత్నం కూడా చేస్తాను. సో అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి 101.3. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన, సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. వేగంగా మారుతున్న ప్రపంచంలో డిగ్రీ సంపాదించడంతో చదువు ముగిసిపోకూడదని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. భవిష్యత్తులోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు సమీపంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన ప్రథమ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్టపతి ప్రసంగిస్తూ అభివృద్ది చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా నిరంతరం మారాలనే తపన ఉండాలని, అది ఎంతో బలాన్నిస్తుందని చెప్పారు. కొత్త ఆలోచనలను అన్వేషించడానికి, కొత్త జ్ఞానాన్ని సంపాదించడానికి ధైర్యంగా ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాదన్నపాలెంలో హీరో మోటోకార్ప్ విడిభాగాల కేంద్రం నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్టాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. రాష్టంలో విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల నివారణకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరా, ప్రాజెక్టుల పురోగతి, థర్మల్ ఉత్పత్తిపై మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ, ట్రాన్స్కో ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, ప్రాజెక్టుల జాప్యంపై కాంట్రాక్టర్లతో సమీక్షించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. హజ్ 2026 యాత్రను పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన యాత్రికులకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని విడుదల చేసింది. విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం ద్వారా హజ్ యాత్రకు వెళ్లిన 331 మంది బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల చొప్పున మొత్తం 3,31,00,000 రూపాయలను ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో జమ చేసినట్లు మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని

సద్వినియోగం చేసుకున్నప్పుడే ఉజ్వలమైన భవిష్యత్తు సాకారమవుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు తెలిపారు. బట్టు వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా గుడివాడలో జరిగిన బట్టు మనోరంజితం మెమోరియల్ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ప్రతిభతో పాటు నిరంతర కృషి క్రమశిక్షణ అవసరమని అన్నారు. ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఈఏపీ సెట్ ఫలితాల్లో 74.62% మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇంజనీరింగ్లో 70.52%, వ్యవసాయ ఫార్మసీలో 89.59% అర్హత పొందారు. ఈఏపీ సెట్ ఫలితాలను మంత్రి లోకేష్ నిన్న విడుదల చేశారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్ విండోజ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 11:18 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సో సినిమా కబుర్ల నుంచి వివిధ వరకు కూడా బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా మీకోసం ప్లే చేస్తూ మీరు వాళ్ళంతా ఫుల్ గా ఎంజాయ్ చేసేద్దాం. మరి అయితే ఇప్పుడు సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో ప్రస్తుతానికి మన హీరో రామ్ చరణ్ గారు పెద్ద సినిమా సక్సెస్ తో అలా ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే ఈ మూవీ అలా హిట్ అయిందో లేదో వెంటనే మరొక సినిమా కూడా సేమ్ డైరెక్టర్ తో చేయబోతున్నారు అని మాత్రం తెలుస్తోంది. ఒక న్యూస్ అయితే బయటకు వచ్చేసింది. అయితే దీనికోసం ఒక పెద్ద నిర్మాత కూడా ఉన్నారు దర్శకుడికి హెల్ప్ తో. అంటే ఆల్రెడీ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి బుచ్చిబాబు గారితో. ఒక పెద్ద నిర్మాత కూడా ఆల్రెడీ డిస్కషన్స్ స్టార్ట్ చేసేశారు. సో రామ్ చరణ్ తో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నట్టుగా న్యూస్ అయితే వినిపిస్తోంది. మరి చూడాలి, ఇది కనుక నిజమే అయితే మాత్రం పెద్ద సక్సెస్ ఇక్కడతో ఆగకుండా ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతారనమాట. సో ప్రెసెంట్ అయితే సుకుమార్ గారితో ఒక సినిమా చేస్తున్నారు కదా రామ్ చరణ్, ఆ తర్వాత ఈ మూవీ అయితే స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. సో అది విషయం. మరి నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు మరి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: చెప్తూగా.
1: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక 11:32 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి ఇక మనమైతే సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సినిమా కబుర్లలో నెక్స్ట్ ఏ సినిమా గురించి చెప్పుకోబోతున్నాం అంటే వెంకటేష్ గారు త్రివిక్రమ్ గారి కాంబినేషన్, సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. మరి వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న ఫిల్మ్ ఆదర్శ కుటుంబం.

0: ఆల్రెడీ ఆ మూవీని ఈ ఇయర్ అక్టోబర్ 2nd రిలీజ్ చేస్తున్నాం అని ముందే ప్రకటించేశారు కూడా. మరి దానికి తగ్గట్టుగా ఈ మూవీ దీనికి సంబంధించి ఇంకెంత ఫాస్ట్ ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుందో మనం ఊహించవచ్చు. మరి సూపర్ గా చాలా స్పీడ్ గా షూటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటుంది. అండ్ దీంట్లో మెయిన్ గా 20 మినిట్స్ పాటు ఒక ట్రైన్ సీన్ షూట్ చేస్తున్నారంట, ట్రైన్ ఎపిసోడ్ ఒకటి. సో ఆ సీన్ అయితే మాత్రం సినిమాకి చాలా హైలైట్ గా ఉంటుంది అని కూడా చెప్తున్నారు ముందుగానే. మనకి ఇన్ని హింట్లు ఇచ్చేస్తే ఇంకా సినిమా గురించి మనం అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాం కదా. మరి ఆల్రెడీ త్రివిక్రమ్ గారు డైలాగ్స్ కానివ్వండి, ఆయన మేకింగ్, టేకింగ్, రైటింగ్ అంతా ఎలా ఉంటుంది అనేది మాత్రం బాగా అందరికి ఐడియా ఉంది. అండ్ దీంట్లో ఇంకా కొంచెం కొత్తగా కనిపిస్తాయి, ఆయన మాస్క్ ఇంకా కొత్తగా ఉండబోతోంది అని మాత్రం తెలుస్తోంది. మరి చూద్దాం త్రివిక్రమ్ గారిది, వెంకటేష్ గారి కాంబినేషన్, ఈ ఆదర్శ కుటుంబం ఎలా ఉంటుందో చూడాలంటే అక్టోబర్ 2nd వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో విండోస్ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమైతే నువ్వు నాకు నచ్చిన సినిమా నుంచి ఒక సూపర్ హిట్ ట్రాక్ విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026

0: ఆదర్శ కుటుంబం ఎలా ఉంటుందో చూడాలంటే అక్టోబర్ 2nd వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో విండో స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమైతే నువ్వు నాకు నచ్చో సినిమా నుంచి ఒక సూపర్ హిట్ ట్రాక్ విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.

0: లైఫ్ ఈజీ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: अखिल भारतीय एफएम 101.3।
1: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు. 11:48 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక మన డైరెక్టర్ రాజమౌళి గారి నుంచి సినిమా రావాలి అంటే ఖచ్చితంగా ఒక 2-3 ఇయర్స్ ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటాం. మరి అంత మంచి సినిమా తీయాలంటే మినిమం ఆ టైం పడుతుంది కదా కదా. మరి ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్నాం. వారణాసికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చేస్తుంది. సో ఏ మాటగా మాట ఈ ప్రజెంట్ ఆయన చేస్తున్న సినిమాలకు సంబంధించి అప్డేట్స్ అయితే చక్కగా ఇచ్చేస్తున్నారు. సో ఈ వారణాసి ఫిలిం అయితే మాత్రం షూటింగ్ అక్టోబర్ కల్లా కంప్లీట్ చేసేసుకుంటాము అని మాత్రం రీసెంట్ గా రాజమౌళి గారు అయితే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే కదా. మరి ఇప్పుడు ఇంకొక న్యూస్ కూడా ఇస్తున్నారు, ఇంకొక అప్డేట్ ఇచ్చారనమాట. ఓన్లీ 80 డేస్ లో చిత్రీకరణ అంతా కూడా పూర్తయిపోతుంది. అండ్ ఈ నెల 3వ వారంలో ఈ మూవీ కొత్త షెడ్యూల్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము అని చెప్తున్నారు. మరి చూద్దాం, ఇంకా 3 మంత్స్ లో ఖచ్చితంగా వారణాసి షూటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటుంది. సో 2027 సమ్మర్ టైం కల్లా కూడా మనం వారణాసి కోసం రెడీగా వెయిట్ చేయొచ్చు అనమాట. అది మ్యాటర్. అండ్ ఈ మూవీ కూడా మరి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. మరి నెక్స్ట్ మీ అందరి కోసం బాహుబలి నుంచి ధీవర సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: Vivid Bharati FM News Headlines.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైందని, ఈ నెల 20వ తేదీలోగా అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఒక ప్రకటనలో కోరారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవి కమిషన్ గ్రామీణ చట్టం 2025 విబీజీ రామ్జీ కింద గ్రామీణ ఉపాధి పనులకు చెల్లించే వేతనాలను కేంద్రం సవరించింది. దీంతో రోజువారీ కూలీ రాష్టంలో 5 రూపాయలు, తెలంగాణలో 1 రూపాయి చొప్పున పెరిగింది. వీటి ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 312 రూపాయలు, తెలంగాణలో 308 రూపాయల చొప్పున చెల్లించనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వేర్వేరు రేట్లు నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. మొత్తం 21 రాష్ట్రాల్లో కనీస వేతనం 300 రూపాయల చొప్పున నిర్ణయించింది. రాష్టంలో ఈ నెల 16, 17, 18న మెగా పీటీఎం సమావేశాలు నిర్వహించే సమయంలో తల్లికి వందనం 2వ విడత డబ్బులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎంసెట్ రాసిన విద్యార్థులకు ర్యాంకుల పరంగా ఎలాంటి నష్టము కలగకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకున్నామని, అందుకే ఈ ఏడాది ఫలితాలు కాస్త ఆలస్యమయ్యని సెట్ చైర్మన్ జేఎన్టీయూకే వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. కాకినాడ జేఎన్టీయూలో తన కార్యాలయంలో వెబ్సెట్ ఫలితాలను ఆయన విడుదల చేశారు. అనకాపల్లి జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఎంపిక కమిటీ సభ్యులను ఆదేశించారు. నియామక ప్రక్రియపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఇంటర్వ్యూల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పూర్తి పారదర్శకత పాటించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. క్రీడారంగ వార్తలను ప్రజలకు అందజేయడానికి క్రీడా పాత్రికేయులు చేస్తున్న కృషిని గుర్తించి వారి పనితీరు మరింత మెరుగుపడేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1924 జూలై 2వ తేదీన ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ స్థాపించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరుగుతోంది.

ஆர்த்தி எஃப்எம் 101.3. సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినసాం కదా, మరి మీరు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు. ఇక మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల చాలా రకాల ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయండి. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన ఫెస్టివల్, వాటిని చూడడానికి దేశ విదేశాల నుంచి చాలా మంది టూరిస్టులు అలా వెళ్ళిపోయి అక్కడ వాలిపోతూ ఉంటారు. సో అలా ప్రస్తుతానికైతే సాన్ ఫెర్మిన్ ఫెస్టివల్ అని చెప్పేసి ఒకటి జరుగుతోంది స్పెయిన్లో. సో అది ఎప్పటి నుంచి, జూలై 6th నుంచి జరగబోతోంది. సో ప్రతి సంవత్సరం జూలై 6th నుంచి 14th వరకు నిర్వహిస్తారనమాట స్పెయిన్లో సాన్ ఫెర్మిన్ ఫెస్టివల్. సో అడ్వెంచర్ అంటే ఇష్టపడేవారు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ ఫెస్టివల్కి అటెండ్ అయిపోతారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఎంతో ఎగ్జైట్మెంట్తో పార్టిసిపేట్ చేస్తారనమాట. అండ్ అది కూడా చాలా డేంజరస్ ఒక యాక్ట్ అనమాట. ఏంటంటే దీంట్లో మెయిన్గా బుల్ రన్ అని చెప్పేసి కొన్ని రకాల పోటీలు నిర్వహిస్తారు. బుల్ రన్ అంటే తెలుసు కదా, ఎడ్ల బండి కూడా కాదు, ఎద్దుల పోటీలు అనమాట. సో ఎక్కువగా టూరిస్టులు దీనికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అయితే ఈ బుల్ రన్లో ఏం చేస్తారు, ఎద్దులని ఆ స్ట్రీట్స్లోకి వదిలిపెట్టేస్తారు. సో బాగా స్ట్రాంగ్గా ఉన్న ఎద్దులని అనమాట. సో ఎద్దులని వీధుల్లోకి వదిలేస్తే అవి చాలా స్పీడ్గా పరుగులు పెడుతూ ఉంటాయి. కొన్ని వేల మంది జనాలు వాటి వెంట పరిగెడతారు. సో ఇదొక ఒక ఆట అనమాట, అది వాళ్ళకి ఒక ఫన్ అది. సో మార్నింగ్ 8 గంటలకు కరెక్ట్గా ఈ గేమ్ని స్టార్ట్ చేస్తారు. మరి దీనికి ఎండింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది సంగతి తెలియదు కానీ, అండ్ ఈ పరుగు చూస్తే చాలా డేంజరస్గా ఉంటుంది అసలు చూడడానికి. సో జనాల కింద ఐ మీన్ ఆ ఎద్దులు పరిగెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి స్లిప్ అయి పడిపోతే దెబ్బలు తగిలే ఛాన్సెస్ ఉంటాయి, ప్రమాదాన బారిన పడతారు, కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అయినా సరే ఈ జనాలు ఎవరు కూడా తగ్గకుండా ఈ గేమ్లో అలా థ్రిల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది డేంజర్ అని తెలిసినా సరే ఆ థ్రిల్ని ఎంజాయ్ చేయడం కోసం ఈ బుల్ రన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు జనాలందరూ. సో తర్వాత అయితే ఇంకొక 1 వీక్ పాటు మ్యూజికల్ కాన్సర్ట్స్ అని, ట్రెడిషనల్ డ్యాన్సెస్ అని, ఎగ్జిబిషన్స్ అని, ఇలా చాలా రకాలవి జరుగుతూ ఉంటాయి. ఇవన్నమాట సాన్ ఫెర్మిన్ ఫెస్టివల్ విశేషాలు. మరి మీకు కూడా అడ్వెంచర్ అంటే బాగా ఇష్టం, ఇలాంటి అడ్వెంచరస్ ఇవన్నీ చేయాలి అనిపిస్తే మాత్రం ఈ ఫెస్టివల్కి అటెండ్ అవ్వాల్సిందే. సో అది విషయం. మరి మరిన్ని విషయాలు మీకు తెలుసా ప్రోగ్రామ్లో ఇలా కొత్త కొత్తవి మాట్లాడుకుంటూ ఉందాం. సో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो।
1: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ। एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी। पेमेंट लिंक भी भेजा है।
0: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है। धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
1: सच?
0: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया।
2: विंटनारो विविध भारती FM 101.3।
3: భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు. మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో వివిధ భారతి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. మంచి మంచి సాంగ్స్ ని అగేక 12:22 అయిపోయింది అనమాట క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు. అండ్ ఇందాక సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు. ఈ సినిమాలో మర్చిపోలేని ఒక బుడ్డి బుడ్డి క్యారెక్టర్ గుర్తుందా, బుల్లిరాజు క్యారెక్టర్. సో వాడికి అసలు కోపం వస్తాయి, ఏమన్నా ఉందా, పెద్ద చిన్న తేడా లేదు, బూతులు మాట్లాడేస్తూ ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటాడు. సో ప్రెజెంట్ కిడ్స్ అందరూ కూడా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతే ఎలా తయారవుతున్నారు అనే దానికి ఎగ్జాంపుల్గా

ఆ క్యారెక్టర్ ద్వారా చూపించారు మన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. సో బయట కూడా చూస్తే అండి, అసలు చిన్నపిల్లలు ఇప్పుడు మామూలుగా ఉన్నారా, పెద్దవాళ్ళని ఎదిరించేసి మాట్లాడుతున్నారు, మనం ఎక్స్పెక్ట్ చేయలేని విషయాలు కూడా వాళ్ళే చెప్పేస్తున్నారు. అసలు వీడికి అప్పుడే అన్ని ఎలా తెలిసిపోతున్నాయి అబ్బా అని మనం ఆశ్చర్యపోవాలి. సో అలా మనం సమాధానం కూడా చెప్పలేకపోతున్నాం వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి కానివ్వండి, మాట్లాడే మాటలకు కానివ్వండి. సో ఏదైనా సరే కొన్ని మాటలు, కొన్ని సోషల్ మీడియా ఇంపాక్ట్ ఉన్నా కానీ ఇంకొంతవరకు ఏంటంటే పిల్లలు ఏదైనా పెద్దవాళ్ళని చూసే కదా నేర్చుకుంటారు. మనం ఇంట్లో ఎలా ఉంటున్నాం, ఊర్లో వాళ్ళతో ఎలా ఉంటున్నాం, ఇవన్నీ కూడా బాగా నోటీస్ చేస్తారు. సో ఊళ్ళో గొడవలు పడుతూ ఎలా పడితే అలా తిట్టుకుంటూ ఉంటారు కొంతమంది అయితే. సో అది చూసి పిల్లలు కూడా అలాగే చేస్తూ ఉంటారు. సేమ్ ఇలాగే జరుగుతుంది తెలుసా ఒక చోట, ఎక్కడంటే మధ్యప్రదేశ్లోని బోర్సర్ అనే ఒక గ్రామంలో కొంతమంది పిల్లలు ఇష్టం వచ్చినట్టుగా ఊర్లో పిల్లలందరితో గొడవలు పడుతూ, తిడుతూ, గట్టిగట్టిగా ఇలా మిస్బిహేవ్ చేస్తూ, ఇలా వాళ్ళు అలా చేస్తున్నారు కదా, అంటే పెద్దవాళ్ళని కూడా చూడకుండా ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం చేస్తున్నారు కదా అని చెప్పేసి ఆ ఊర్లో ఒక రూల్ అయితే పెట్టుకున్నారు గ్రామంలో ప్రజలందరూ. ఏంటంటే సరదాకైనా సరే, కోపంతో అయినా సరే, ఎవరైనా సరే తిట్టుకుంటే గ్రామ పంచాయతీ వాళ్లకు ఒక 500 రూపాయలు జరిమానా వేస్తుందన్నమాట. సో ముందు పెద్దవాళ్ళు మారితే వాళ్ళ నుంచి ఆటోమేటిక్గా పిల్లలు కూడా మారిపోతారు కదా. సో ఆ విధంగా ఈ రూల్ ఒకటి పెట్టుకొని ఇలా చేస్తున్నారు వాళ్ళకి. అంటే గ్రామ పంచాయతీ ఏం చేస్తుందంటే ఎవరితోనైనా కోపంగా అరుచుకున్నా, తిట్టుకున్నా, సరదాగా అయినా సరే, సో ఇలా చేస్తే 500 రూపీస్ ఫైన్ అయితే పే చేయాలి. ఒకవేళ లేదు అంటే ఒక 1 అవర్ పాటు ఆ ఊర్లోని వీధులన్నీ కూడా ఊడ్చి నీట్గా క్లీన్ చేసే ఒక శిక్ష వేస్తారనమాట తర్వాత. సో ఇదేంటంటే చిన్న వయసు నుంచే పిల్లలు మంచి మాటలు మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టుగా గట్టిగట్టిగా ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారు చూసారా. సో వాళ్ళకి ఇంకా తిట్టుకోవడం వల్ల పెద్దవాళ్ళ గొడవలు, సో వాళ్ళు పిల్లలు తిట్టుకోవడం వల్ల పెద్దవాళ్ళకు కూడా గొడవలు ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అక్కడ ఇంకా పెరుగుతున్నాయంట. సో పిల్లల వల్ల పెద్దవాళ్ళకు కూడా గొడవలు పెరుగుతున్నాయి కాబట్టి ఇలా ఏం జరగకుండా ఉండాలి అని చెప్పేసి ఇలాంటి రూల్ అయితే వాళ్ళకి వాళ్ళే పెట్టుకోవడం జరిగింది. మరి అంటారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని చెప్పేసి అంటారు. సో ఈ సామెతని ఇక్కడ బాగా వర్కౌట్ చేయాలి అని ట్రై చేస్తున్నారు, మరి చూడాలి ఎలా ఉంటుందనేది, అది విషయం. సో ఎక్కడైనా సరే కొంతవరకు పిల్లల మాట తీరు, వాళ్ళ బిహేవియర్ అంతా కూడా ఇంట్లో పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం మంచిగా ఉంటే వాళ్ళు అందరితో మంచిగానే మాట్లాడతారు, అదే విషయం. అండ్ ఇక మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను, తర్వాత ఎగ్జాక్ట్లీ 12:30 తెలుగులో వార్తలు అయితే వినేస్తారు. వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి సమయం 12:30 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్టలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ, తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్, జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సులో నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రితో సంభాషించారు. అంతకుముందు గత 7 నవంబర్లో జోహనెస్బర్గ్లో జరిగిన G20 సదస్సు సందర్భంగా కూడా ఇరు దేశాల నేతలు భేటీ అయ్యారు. ఇరు దేశాల భాగస్వామ్య వ్యూహాత్మక ప్రణాళికను ముందుకు నడిపించడంలో ఈ వార్షిక శిఖరాగ్ర సదస్సు అత్యంత కీలకమైంది. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పాత ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పథకం గత నెల 29వ తేదీన గెజిట్లో ప్రచురితం కావడంతో అధికారికంగా అమల్లోకి వచ్చింది. డిజిటల్ నిబంధనల అమలును బలోపేతం చేయడం, పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఖాతాల పోర్టబిలిటీని పెంచడం, ప్రావిడెంట్ ఫండ్ నిర్మాణాన్ని కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా మార్చడం ఈ కొత్త పథకం ముఖ్య ఉద్దేశం.

కొత్త పథకం ప్రకారం ఉద్యోగి యాజమాన్యం చెల్లించాల్సిన తప్పనిసరి ఈపీఎఫ్ వాటాలో ఎటువంటి మార్పు లేదు. ఇరుపక్షాలు తమ వేతనంలో 12% చొప్పున సహకారాన్ని కొనసాగిస్తారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన కొన్ని నిర్దిష్ట సంస్థలకు మాత్రం ప్రస్తుతం ఉన్న 10% రేటు వర్తిస్తుంది. వైద్య చికిత్స, విద్య, వివాహం, గృహ నిర్మాణం, ఇతర నిర్దిష్ట అవసరాల కోసం సభ్యులు తమ నిధులను విత్డ్రా చేసుకునే నిబంధనలను ఈ పథకం నవీకరించింది. అయితే ఇది కనీస బ్యాలెన్స్ నిర్వహణ, ఇతర నిర్దేశిత షరతులకు లోబడి ఉంటుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి జగన్నాథ్ చటోపాధ్యాయ, పాఠశాల విద్యాశాఖ మంత్రి దీపక్ బర్మన్తో చర్చలు జరిపారు. రాష్ట్రంలో కేంద్ర విద్యాశాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల విస్తరణ, అమలు, నిధుల కేటాయింపులపై ఈ చర్చలు సాగాయని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకాల్లో సమగ్ర శిక్ష కార్యక్రమం, ప్రధానమంత్రి ఉచితర్ శిక్ష అభియాన్, గృహ నిర్మాణం, ఇతర నిర్దిష్ట అవసరాల కోసం సభ్యులు తమ నిధులను విత్డ్రా చేసుకునే నిబంధనలను ఈ పథకం నవీకరించింది. అయితే ఇది కనీస బ్యాలెన్స్ నిర్వహణ, ఇతర నిర్దేశిత షరతులకు లోబడి ఉంటుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి జగన్నాథ్ చటోపాధ్యాయ, పాఠశాల విద్యాశాఖ మంత్రి దీపక్ బర్మన్తో చర్చలు జరిపారు. రాష్ట్రంలో కేంద్ర విద్యాశాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల విస్తరణ, అమలు, నిధుల కేటాయింపులపై ఈ చర్చలు సాగాయని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకాల్లో సమగ్ర శిక్ష కార్యక్రమం, ప్రధానమంత్రి ఉచితర్ శిక్ష అభియాన్, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ వంటివి ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రస్తుతం పీఎం శ్రీ పాఠశాలల నెట్వర్క్ లేని బ్లాకులకు, అలాగే పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం 2020ని సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ ఇద్దరు మంత్రులకు హామీ ఇచ్చినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎన్ఈపీ విజన్కు అనుగుణంగా రాష్ట్రంలోని విద్యారంగాన్ని పునరుద్దరించడానికి కేంద్ర విద్యాశాఖ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో డెంగ్యూ కేసులు పెరిగే అవకాశాలను ముందుగానే అంచనా వేసి వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వాలు, మున్సిపల్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న ఢిల్లీలో డెంగ్యూ నివారణ సన్నద్దతపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ నడ్డా, అవగాహన నివారణ చర్యల్లో వార్డు కమిషనర్లు, ప్రజాప్రతినిధులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లను భాగస్వాములను చేయాలని రాష్ట్రాలను కోరారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీ పరిధిలో ఉన్న జాతీయ డెంగ్యూ పరిస్థితి, తీసుకుంటున్న ముందస్తు నివారణ చర్యల గురించి ఈ సమావేశంలో ఆరోగ్య మంత్రికి అధికారులు వివరంగా తెలియజేశారు. ఢిల్లీలో ప్రతి ఏటా శీతాకాలంలో వచ్చే వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ ప్రభుత్వం ఒక శాశ్వత వింటర్ పొల్యూషన్ మాస్టర్ ప్లాన్ను ఖరారు చేసింది. ఇది ప్రతి సంవత్సరం నవంబర్ 1 నుండి ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ఈ కొత్త విధానం ప్రస్తుతం ఉన్న కాలుష్య నియంత్రణ చర్యలన్నింటినీ ఒకే నియమావళి కిందకు తీసుకొస్తుందని, దీనివల్ల ప్రతి శీతాకాలంలో విడివిడిగా ఉత్తర్వులు జారీ చేయవలసిన అవసరం లేకుండా సకాలంలో నిబంధనలు అమలు చేయడానికి వీలవుతుందని తెలిపారు. మధ్యవర్తి ద్వారా ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న పరోక్ష చర్చలు నిన్న దోహాలో ముగిశాయి. ఈ నెల 9వ తేదీన జరగనున్న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం చర్చలను కొనసాగించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని ఖతార్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఉపాధ్యకుడు జేడీ వ్యాన్స్ మీడియాతో మాట్లాడుతూ, దోహా చర్చలు పురోగమిస్తున్నాయని, ఇప్పటికే సాంకేతికత స్థాయి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తదుపరి దశ చర్చలు ఇరాన్ అణు కార్యక్రమంపై దృష్టి సారిస్తాయని, ఇటీవలి అమెరికా సైనిక చర్య తర్వాత తాము ఈ చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు.
14 అంశాల అవగాహన ఒప్పందం అమలుపైననే ప్రధానంగా చర్చలు సాగాయని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజం ఖరీబాబాది తెలియజేశారు. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అంతటా విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్టలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, సౌరాష్ట్ర, కచ్, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం

సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి ఈ విజయంతో బెల్జియం రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. మరో మ్యాచ్లో అమెరికా రౌండ్ ఆఫ్ 32లో బోస్నియా హెర్జగోవినాను 2-0 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16లో అమెరికా జట్టు బెల్జియంతో తలపడుతుంది. నిన్న రాత్రి అట్లాంటాలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-1 తేడాతో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను ఓడించింది. ఈ నెల 6న జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు మెక్సికోతో తలపడుతుంది. మెక్సికో సిటీలో జరిగిన మరో రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో మెక్సికో 2-0 తేడాతో ఈక్వడార్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో, కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్టలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

Point.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమున్నాం. అయితే ఇక 12:46 అయిపోయింది అనమాట క్లాక్ లో. టైం చూస్తే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే రవాణా సాధనాల్లో బస్సు కూడా ఒకటి కదా, చాలా కంఫర్టబుల్ గా. కానీ ఇప్పుడు కొంచెం స్త్రీ శక్తి వచ్చిన తర్వాత అలా రష్ గా ఉంటుందిలే, కానీ ఇదివరకు అయితే అసలు బస్సులోనే ఎప్పుడు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే చాలా కంఫర్టబుల్ గా వెళ్తూ ఉండేవాళ్ళు. మరి మీకు ఎప్పుడైనా బస్ హిస్టరీ గురించి తెలుసుకోవాలనిపించిందా? అంటే అసలు ఈ బస్సులు ఎలా వచ్చాయబ్బా, ఒకవేళ బస్సులు లేకపోతే మన పరిస్థితి ఏంటి, ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి. నిజంగా ఇవన్నీ నాకు ఒక్కొక్కసారి చిన్న చిన్న డౌట్లు వస్తూ ఉంటాయి. బస్సులు ఎలా వచ్చాయి, సైకిళ్ళు ఎలా వచ్చాయి, లేకపోతే అసలు ఫస్ట్ ఎవరు నడుపుంటారు, ఏంటి అలా అనమాట. సో చిన్న ఇన్ఫర్మేషన్ ఏం లేదు, లాటిన్ భాషలో బస్ని ఆమ్ని బస్ అని చెప్పి పిలుస్తారు. అందరి కోసం ఉద్దేశించిన ప్రయాణ సాధనం అనేది కాబట్టి దీనికి ఆమ్ని బస్ అని చెప్పేసి వాళ్ళ ఆ పేరు రావడం అయితే జరిగిందనమాట. 1600 గుర్రపు బగ్గీలను యూజ్ చేసేవారు అందరూ కూడా ట్రావెల్ చేయడానికి. ఇక ఆ తర్వాత 1662 గణిత శాస్త్రవేత్త బ్లెయిజ్ పాస్కల్ కొంచెం దాన్ని అప్డేట్ చేసి నడిపించేవారు గుర్రపు బగ్గీల్ని. ఇంకొంచెం ఆయన తెలిసిన స్టైల్లో దాన్ని అప్డేట్ చేసి గుర్రపు బగ్గీల్ని నడిపించేవారు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది, 1820s ఆ టైంలో స్టీమ్ ఇంజిన్ ఆధారిత బస్సులు అయితే అందుబాటులోకి వచ్చేసాయి. ఆ తర్వాత 1895 పెట్రోల్తో నడిచే ఆధునిక బస్సులను జర్మన్ ఇంజనీర్ కార్ల్ బెంజ్ పరిచయం చేశారనమాట. సో మనకి బాగా చదువుకున్నది ఏంటంటే కార్ల్ బెంజ్ అనే ఆయన 1895 నుంచి పెట్రోల్తో నడిచేవి బాగా వచ్చేసాయి అని చెప్పేసి ఇది మామూలుగా మనకు తెలుసు. దానికి ముందు ఏంటి అనేది మాత్రం నాకు ఏంటి అనేది ఇప్పుడే తెలుసుకుంటున్నాను నేను కూడా మీతో పాటు. సో రవాణా రంగంలో ఏంటంటే ఇది ఒక విప్లవం అనే చెప్పాలి. పెట్రోల్తో నడిచే బస్సులు కదా చాలా ఫేమస్, మొన్న ఇప్పటికీ కూడా పెట్రోల్తో నడిచేవే ఉన్నాయి, కానీ ప్రజెంట్ ఇంకా ఈ బస్సెస్ కూడా అందుబాటులోకి వచ్చేసాయి. మరి ఇంకా అత్యాధునిక టెక్నాలజీ ఉండే స్మార్ట్ బస్సెస్ కూడా అందరినీ ప్రజెంట్ అయితే అట్రాక్ట్ చేస్తున్నాయి. సో అదనమాట బస్సు హిస్టరీ. సో ఎలా ఉండే బస్సు ఎలా వచ్చేసిందో చూడండి, మంచి టెక్నాలజీ స్మార్ట్ బస్సెస్ కూడా వచ్చేసాయి, అది మ్యాటర్. సో బస్సు గురించి ఏదో పాట వేశాను కదా, సో దీని గురించి మాట్లాడదాం, ఒక మాట అనిపించింది సో మొత్తానికి షేర్ చేసేసుకున్నాను. ఇక 12:48 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వీరా సినిమా నుంచి ప్లే చేస్తున్నాను నేను. రవితేజ కాజల్ అగర్వాల్ నటించిన సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏం సంధ్య, ఏంటి అంతటల్గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
4: 5000?
5: ఏంట్రా 5000?
4: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
5: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
4: అవునా, అదేలాగా?
5: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
4: హే సూపర్ ఐడియా రా.
6: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತೋಮಸ್ತನ್ವಿ. తిరుపతి జిల్లా రైల్వే కొడూరు నియోజకవర్గం ఓబిల్వారిపల్లె మండలం ముక్కావారిపల్లె గ్రామంలో విబీజీ రామ్జీ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అజావికా మిషన్ ప్రారంభం కానుంది. ప్రజలకు అవసరమయ్యే విద్యా వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. తిరుపతి జిల్లా సత్యవేడులోని శ్రీ సిటీ విశ్వవిద్యాలయంలో నూతన కోర్సులను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఐటీపై విద్యార్థులకు మరింత ఆసక్తి కలిగించాలన్న ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం శ్రీ సిటీ యూనివర్సిటీలో పలు కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చిందని మంత్రి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం చందాపురం గ్రామంలో విబీజీ రామ్జీ కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ది, రైతుల సంక్షేమం, కూలీలకు మెరుగైన ఉపాధి అవకాశాలే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. మత్స్యకారుల జీవనోపాధి అభివృద్ది, ఆదాయ వృద్ది, యువత ప్రోత్సాహకమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం అన్నంరాజు వలస గ్రామంలో మత్స్యకారులకు వివిధ మత్స్యకార ఉపకరణాలను మంత్రి పంపిణీ చేశారు. అనకాపల్లి జిల్లాలో జల్జీవన్ మిషన్ 2.0 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా జిల్లా జల పారిశుద్ధ్య కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. రాష్టంలో విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల నివారణకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరా ప్రాజెక్టుల పురోగతి, థర్మల్ ఉత్పత్తిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. హజ్ 2026 యాత్రను పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన యాత్రికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని విడుదల చేసింది. విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం ద్వారా హజ్ యాత్రకు వెళ్లిన 331 మంది బ్యాంక్ ఖాతాల్లో ఒక్కొక్కరికి 100,000 రూపాయల చొప్పున మొత్తం 331,00,000 రూపాయలను ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో జమ చేసినట్లు మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: తోగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.5.

వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 సఖీ సినిమా నుంచి. మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా, మరి మీ అందరి కోసం నేను వేసిన పాట పాడిన వారు ఎవరో తెలుసు కదా, ఎవరు? ఎస్పీ చరణ్ గారు.

ఇప్పుడు చరణ్ గారి వాయిస్ లో వేటూరు గారి రచనలో మరి బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే వినేశారు. టైం ఎగ్జాక్ట్లీ 1 o'clock దాటి 8 minutes అనమాట. ఇక మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. మరి ధీరాలో ఇప్పుడు ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, జనరల్ గా మ్యారథాన్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఒక కాస్ట్యూమ్ ఉంటుంది. సో సపరేట్ గా వాళ్ళు ఆ స్పోర్ట్స్ కాస్ట్యూమ్ లోనే వాళ్ళు మ్యారథాన్ లో పార్టిసిపేట్ చేస్తారు జనరల్ గా. కానీ ఒక మహిళ మాత్రం 6 గజాల చేనేత చీర కట్టుకుని మరి పరుగు పందెంలో పాల్గొని గెలిచి రికార్డు కూడా సృష్టించారు తెలుసా. మరి ఇంట్లో కామన్ గా అందరు మహిళల్లాగానే ఇంట్లో కుటుంబం, పిల్లలు, ఆ బాధ్యతలు ఇవన్నీ చూసుకుంటూనే తీరా ఒక మ్యారథాన్ లో పార్టిసిపేట్ చేయాలని ఆవిడకి అనిపించడం, అందులో పార్టిసిపేట్ చేయడం, ఒకటి కాదు రెండు కాదు చాలా పోటీల్లో పార్టిసిపేట్ చేశారు, ఎన్నో మెడల్స్, రికార్డ్స్ కూడా గెలుచుకున్నారనమాట. సో చీరతో ఆ ఘనత సాధించడం అంత ఈజీ అయితే కాదు. అసలు చాలా మంది అడుగుతారు చీరతో ఎందుకండి అని అడిగితే ఆవిడ చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా, చీర అనేది కేవలం ఒక వస్త్రం కాదు, అది నా ఆత్మవిశ్వాసం. ఆ చీరకట్టులో అత్యంత వేగంగా మారథాన్ పూర్తి చేసిన మహిళగా నిలవాలి అనేదే నా కళ నా డ్రీమ్ అని చెప్పేసి దానికోసమే నేను శ్రమిస్తున్నాను అంటున్నారమ్మ ఆవిడ అంటున్నారు. సో ఆమె ఎవరు ఇంతకీ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఒక ధీరా ప్రోగ్రామ్ లో ఒక ధీర వనిత గురించి మాట్లాడుకునే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరికోసం ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ RJ తేజు.

0: विविध भारती FM 101.3।
1: బ్యూటిఫుల్ సాంగ్ సాయి సినిమా నుంచి కీరవాణి గారు చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా. అండ్ ఇక ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. ఒక మారథాన్ లో ఒక మహిళ ఏకంగా చేనేత చీర కట్టుకుని మరి పరుగు పందెంలో పార్టిసిపేట్ చేసి గెలిచింది. రికార్డ్స్ కూడా ఉన్నాయి ఆ పేరు మీద అని అన్నాను కదా. మరి ఇంతకీ ఎవరు అంటే ఒడిశాలోని కటక్ జిల్లాలో కుసుపూర్ కి చెందిన మహిళ మధుస్మిత జైనా. సో ఈ మధుస్మిత జైనా ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తో ఇంకా పిల్లలు అండ్ వృత్తిపరంగా ఆవిడ ఒక టీచర్ అనమాట. సో ఇల్లు పిల్లలు ఉద్యోగం ఈ మూడే తన ప్రపంచం ఒకప్పుడు. తర్వాత తనకే సడన్ గా అనిపించింది ఏంటి ఈ నాలుగు గోడల మధ్య ఉంటూ నేను నన్ను నేనే మిస్ అయిపోతున్నాను, నేనేదో సాధించాల్సింది ఉంది అని ఒక్కసారి తనకి ఏంటి తన ఆశయం ఏంటి అని ఆలోచించుకొని వెంటనే ఒక డిసిషన్ తీసుకున్నారు. సో మారథాన్ లో పార్టిసిపేట్ చేయాలి అని ఆశించి సో ఇప్పుడు అదే ఫీల్డ్లో ఆమె కొనసాగిస్తూ ఉన్నారనమాట. సో ఇటు ఇంటిని పిల్లల్ని అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూనే మారథాన్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ ఏజ్ అయితే 46 అనమాట. సో ఎప్పుడో తన డెలివరీస్ టైంలోనే సెకండ్ డెలివరీ టైంలోనే మారథాన్లో పార్టిసిపేట్ చేయాలని డిసిషన్ తీసుకోవడం. సో అలా వెంటనే తనకి బాబు పుట్టిన తర్వాత 7th మంత్ టైంలోనే ఒక మారథాన్లో పార్టిసిపేట్ చేసి గెలవడం కూడా జరిగింది. సో ఇలా ఆవిడ కొనసాగుతూ వస్తున్నారనమాట కెరీర్. సరే ఇప్పుడేంటంటే ఇప్పటికే మారథాన్ ప్రయాణం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటి వరకు 42 మారథాన్స్ ఆవిడ కంప్లీట్ చేశారు తెలుసా. సో ప్రతి దాని గురించి అంటే ప్రతి పరుగు నుంచి ఒక కొత్త లెసన్ని నేర్చుకుంటున్నారు తను. సో ఆ విధంగా మారథాన్లో ప్రపంచంలో చాలా దేశాల్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే అందరిలో మధుస్మితనే స్పెషల్ అట్రాక్షన్, ఎందుకంటే ఆమె ధరించిన చేనేత చీర దానికి రీజన్ అనమాట. అయితే ఒకసారి మాంచెస్టర్లో జరిగిన మారథాన్లో అయితే ఏకంగా ఆమె కట్టుకున్న సంబల్పురి చేనేత నూలు చీర తన రాష్ట్ర సంస్కృతికి ప్రతీక అని చెప్పేసి చాలా మంది ఆమెను అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది. సో ఒడిశా రాష్ట్రానికి చెందిన మహిళ కదా, సో ఆ రాష్ట్రానికి చెందిన ఒక చేనేత నూలు చీరని ఆవిడ కట్టుకోవడం ఆ రాష్ట్ర సంస్కృతికి ప్రతీకగా ఆవిడ ఆ మారథాన్లో నిలిచారనమాట. ఇంకా ఆ టైంలో అంటే ఆ మాంచెస్టర్లో జరిగిన మారథాన్లో అయితే మాత్రం ఆ పరుగును 4 hours 50 minutes కంప్లీట్ చేశారు. సో మన దేశ మట్టి వాసనను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడంలో ఆ తృప్తే వేరు అంటున్నారు మన మధుస్మిత గారు. సో మన సాంప్రదాయాల్ని గౌరవిస్తూనే ఆధునిక ప్రపంచంలో ఏ సవాళ్ళనైనా సరే యాక్సెప్ట్ చేయగలుగుతాము అని చెప్పి ఆవిడ నిరూపించాలని చూస్తున్నారనమాట మధుస్మిత గారు. సో ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. అండ్ యాక్చువల్గా చీర కట్టుకొని పరిగెత్తడం అంటే ఎంత కష్టమో ఆవిడ తన ఫస్ట్ శారీ రన్లోనే అర్థమైపోయిందనమాట. పరిగెట్టేటప్పుడు కాళ్ళు చీరలో కాళ్ళు చిక్కుకోవడం కానీ గాలి వేగానికి ఆ చీర బరువుగా మారడం, ఎందుకంటే కాటన్ కదా చేనేత వస్త్రం కదా, సో చాలా బరువుగా గాలి వేగానికి మారడం ఇలాంటివి ఎన్నో ఎదురయ్యాయి. అయినా సరే ఆవిడ ఎదురడుగు వేయలేదనమాట, వెనకడుగు వేయలేదు. సో ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు, ఎక్స్పీరియన్సెస్ నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకున్నారు, కొన్ని చేంజెస్ చేసుకొని ఆవిడ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ కోల్పోకుండా వాటిని అలానే కంటిన్యూ చేస్తూ మెయింటైన్ చేస్తూ చాలా కాన్ఫిడెన్స్తో ట్రైనింగ్స్ తనే ఇంట్లో సొంతంగా ట్రైనింగ్ తీసుకుంటూ రోజుకి 2 కిలోమీటర్లు నడవాలి, 2 కిలోమీటర్లు వాక్ చేయాలి అని అట్లా పెట్టుకొని తనే సొంతంగా ట్రైన్ చేసుకునేవారనమాట. సో ఇప్పటి వరకు ఆమె తన పేరుతో ఎన్నో రికార్డ్స్ అయితే సాధించడం జరిగింది. అండ్ సాధారణ గృహిణిగా తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించడమే తన లక్ష్యం అని చెప్తున్నారు మధుస్మిత జైనా. సో ఇలా మ్యారేజ్ అయిన వాళ్ళు చాలామంది ఇంకా తన వాళ్ళ కెరీర్ అయిపోయింది ఏం చేయలేము అని ఫీల్ అయ్యే మా మహిళలందరికీ కూడా ఇవి నిజంగా ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు. సో ఎటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కోల్పోకుండా నేను సాధిస్తాను అని చెప్పేసి తను సాధించి చూపించారనమాట అది.

ఇక మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ స్టేట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక ఎగ్జాక్ట్లీ 118 కదా, సో ఇక 2 మినిట్స్ లో మనమైతే ప్రాంతీయ వార్తలు అయితే వింటాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర,
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: బీబీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో అధికారికంగా ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర 2047 ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై నిర్వహించే రాష్టస్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ వర్షపు నీటి సంరక్షణకు కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓపులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో బీబీజీ రామ్జీ ప్రోత్సాహక గీతాన్ని, పథకం సమాచార సంచికను, పోర్టల్ను ఆవిష్కరించారు. లబ్దిదారులకు రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, బీబీజీ రామ్జీ యోజన ద్వారా గ్రామీణ పేదలకు మరింత ఉపాధి భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో 100 రోజుల ఉపాధి ఉండగా బీబీజీ రామ్జీ పథకం కింద శ్రామికులకు 125 రోజుల ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
5: आज विकसित भारत जी राम जी योजना लागू हो रही है, ऐसी कृपा की वर्षा कीजिए कि हमारा कोई गरीब मजदूर बिना काम के ना रहे, हर हाथ को काम, हर पेट को रोटी, कोई गरीब बिना काम के ना रहे, इसके लिए ये योजना आई है. विकसित भारत जी राम जी योजना में मनरेगा में केवल 100 दिन रोजगार मिलता था, विकसित भारत जी राम जी योजना में పూరే 125 దిన్ మజ్దూర్ కో రోజ్గార్ మిలేగా.
4: ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
6: ఇంత మునుపు నరేగా రాయలసీమ నుంచే ప్రారంభించారు, ఈ రోజు మెరుగైన మెరుగులు తీసుకొచ్చి జీరామ్జీ పథకాన్ని తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా, వికసిత్ భారత్ దిశగా అభివృద్ది అవుతున్నాం. ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు, భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది, అందుకు జీరామ్జీ ఉపయోగపడుతుంది.
4: కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమసాని చంద్రశేఖర్, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనకు పరిపాలనలో ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై రాష్టస్థాయి మేధో సదస్సు ఈరోజు రేపు తిరుపతిలో జరగనుంది. రాష్ట ప్రభుత్వ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ 2 రోజుల కార్యశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం ప్రారంభించి స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు అవసరమైన కార్యాచరణ

0: చరణపై ప్రసంగిస్తారు. ఈ సదస్సులో డేటా ఆధారిత పాలన, ప్రణాళికా విధానాలు, శాఖల మధ్య సమన్వయం, ఫలితాల ఆధారిత పరిపాలన, అభివృద్ది లక్ష్యాల పర్యవేక్షణ వంటి అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు, నీతి ఆయోగ్ గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో పాటు రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ రోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో సమావేశమై రాష్టంలో కొత్త విమానాశ్రయాల పురోగతి, అనుమతులు, విమాన మార్గాల విస్తరణ, విమానయాన శిక్షణా సంస్థల క్లస్టర్ అభివృద్ది, వాటర్ ఏరోడ్రోమ్లు, హెలీపోర్టులు ఏర్పాటుపై చర్చించనున్నారు. రేపు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా దుగ్గరాజపట్నం పోర్టుల అనుసంధాన రహదారులు, అంతర్గత జలమార్గాల అభివృద్ది, 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల నిర్మాణం, మారిటైమ్ రంగంలో రాష్ట అభివృద్ది అవకాశాలు, కేంద్ర సహకారంపై చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు ఈరోజు దర్శించుకున్నారు. రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, సమృద్దిగా వర్షాలు కురవాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి వర్షపాతం కీలకమని, ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు కృషి చేయాలని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
1: మన దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఈ సంవత్సరం మంచి వర్షాలు రావాలని, ప్రజలకు ఏ కష్టం రాకుండా చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రజలను కూడా కోరేది ఒకటే, పడ్డటువంటి ప్రతి నీటి చుక్క వృధా పోకుండా దాన్ని కాపాడుకోవాలి. ప్రతి నీటి చుక్కను ఒదిసి పట్టుకుని దాన్ని కాపాడుకుంటేనే ఈ కష్టకాలంలో ప్రజలకు తాగునీరు గాని, సాగునీరు గాని, మరి ప్రకృతి వైపరీత్యాలకు గాని ఇబ్బంది లేకుండా మనకు ముందుకెళ్తామని మనం చేస్తాం.
0: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ వీబీసీ రామ్సీ పథకం గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన ఉపాధి కల్పిస్తుందని రాష్ట మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఒరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం అరవకూరు గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రారంభ వీబీజీ రామ్జీ కార్యక్రమంలో రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, వీబీజీ రామ్జీ పథకం ద్వారా అర్హులైన లబ్దిదారులకు 125 రోజుల వేతన ఉపాధి కల్పిస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, ఉపాధితో పాటు గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ది, జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామీణ ఉపాధి రంగంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ అమలుతో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహించిన పార్టీ రాష్ట పదాధికారులు, జిల్లా అధ్యకులు, ఇన్ఛార్జీల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వీబీజీ రామ్జీ పథకం అమల్లోకి రావడం హర్షణీయమని అన్నారు. గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని మెరుగు చేయడంతో పాటు మౌలిక వసతుల అభివృద్దికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో నూతన కోర్సులను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఐటీ రంగంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచే లక్ష్యంతో పలు కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ కోర్సుల్లో శిక్షణ పొందే విద్యార్థులకు వేతనంతో పాటు శ్రీసిటీలోని పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. విజయవాడలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న క్రాంతిక్ కుమార్ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా క్రాంతిక్ కుమార్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని శాంతి భద్రతల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రాంతిక్ కుమార్ మృతిపై పూర్తిస్థాయిలో విచారణ

0: జరగాలని కోరారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ,
1: అన్ని రకాలుగా అన్నకు తోడుగా పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. అన్ని రకాలుగా కూడా ఈ కేసుకు సంబంధించి లీగల్ ఎయిడ్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా కూడా తోడుగా ఈ కుటుంబానికి ఉంటాం. ఖచ్చితంగా న్యాయం జరిగే దిశగా కోర్టుల మీద ఖచ్చితంగా ఒత్తిడి కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వీపీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో అధికారికంగా ఈ రోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర 2047 ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై నిర్వహించే రాష్ట స్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ వర్షపు నీటి సంరక్షణకు కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు? నాకు
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
2: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా, మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
2: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.
3: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 వింటూ చేస్తూ ఉన్నారు. మరి ఇందాక సాంగ్ శకుని సినిమా నుంచి వినేసాం కదా, మరి కార్తీ అండ్ అలాగే హీరోయిన్ పేరు మీరే గెస్ చేస్తారేమో అనుకుంటున్నాను, ప్రణీత. సో ప్రణీత అనమాట. మొత్తానికి కార్తీ అండ్ ప్రణీత కలిసి యాక్ట్ చేసిన సాంగ్ అయితే మేము వినేసాం. 11:00 దాటి 13 మినిట్స్ అయిపోయింది క్లాక్ లో చూస్తే మాత్రం. జనరల్ గా ఇందాక ఒక మహిళ గురించి మాట్లాడుకున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఏదైనా సాధించాలి అంటే దాని మీద ఫోకస్ ఉండాలి మెయిన్ గా, అండ్ చాలా డిసిప్లిన్ అయితే ఉండాలి. సో డిసిప్లిన్ చేంజెస్ ఎవ్రీథింగ్ అంటారు కదా, కాబట్టి ఒక సంవత్సరం పాటు మనం చేయాలనుకున్న పని మీద కనీసం కొంచెం ఫోకస్ పెడితే, డిసిప్లిన్ తో ట్రై చేస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనల్ని చూసి ఆశ్చర్యపోతారు మన మార్పును చూసి. మరి అలా సాధించాలంటే మనం కొన్ని పాయింట్స్ అయితే ఫాలో అవ్వాలబ్బా. మరి ఏంటి ఆ పాయింట్స్? మనం ఎదుటి వాళ్ళు కూడా మనల్ని చూసి ఆశ్చర్యపోయే విధంగా మారిపోవాలి, మన లైఫ్ని మనమే చేంజ్ చేసుకోవాలి. అంటే ఏంటి, మనం ఏదైనా సాధించాలి అంటే మనం ఫాలో అవ్వాల్సిన పాయింట్స్ జస్ట్ 5 పాయింట్స్ ఉన్నాయి, అవి ఏంటో నేను చెప్తాను ఒక సాంగ్ తర్వాత. సో వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: Bharti FM 101.3.
1: భారతి ఎఫ్ఎం 101.3 వింటూనే చేస్తూ ఉన్నారు. సో సితార సినిమా నుంచి బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ ఎస్పీ బాలుగారి వాయిస్ లో వినజం కదా. ఇక టైం చూస్తే 1:47 అయిపోయింది. మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో, నేను మీ ఆర్జే తేజు. సో ఏదైనా సాధించాలి అంటే దానిపై ఫోకస్ ఉండాలి అండ్ మెయిన్ గా డిసిప్లిన్ అయితే ఉండాలని చెప్పాను కదా. సో మనం ఏంటి, ఏం పాయింట్స్ ఫాలో అవ్వాలి మనం ఇలాంటివి మనం అనుకున్నవి సాధించాలి అంటే, అంటే ఫస్ట్ అసలు టేక్ యాక్షన్. సో బోర్ అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, మనం రొటీన్గా ఒకే పని ఒకే దాని మీద ఫోకస్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి బోర్ అనిపిస్తుంది. కానీ అది బోర్ అని అనిపించినా సరే ఆ వర్క్ అయితే మనం చేసి తీరాల్సిందే. సో మోటివేషన్ లేకపోయినా సరే మనం యాక్షన్ తీసుకోవాలి, అప్పుడే సక్సెస్ సాధిస్తాం. అండ్ ఇంకొకటి, ప్రతిరోజు నేర్చుకోవాలి, లర్న్ డైలీ. ప్రతిరోజు కొంచెమైనా సరే ఏదో ఒకటి నేర్చుకోవాలి. సో డైలీ 1% అయినా ఏదో ఒకటి నేర్చుకుంటే మనం 95% ఆఫ్ ద పీపుల్ కన్నా కూడా ముందుంటాం కొంచెం కొన్ని డేస్ పోయిన తర్వాత. ఇంకా డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. సో కిల్ డిస్ట్రాక్షన్స్. ఫోన్ చూడాలనిపించడం, సినిమాకి వెళ్ళాలనిపించడం, సరదాగా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలనిపించడం, ఇలాంటివి కొంత డిస్ట్రాక్ట్ అయిపోయామనుకోండి మళ్ళీ ఫోకస్ పోతుంది. కాబట్టి ఇలా కాకుండా ఫోన్ కన్నా సరే మీ గోల్సే ఇంపార్టెంట్ అని, ఇంపార్టెంట్ అనేది ఫీల్ అవ్వాలి. అండ్ డిస్ట్రాక్షన్స్ తగ్గితే ఫోకస్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అదనమాట. ఇవి మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఇంకా రెండున్నాయి పాయింట్స్, అవి కూడా మాట్లాడదాం. నెక్స్ట్ మీ అందరి కోసం చంద్రలేఖ సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, స్టే ట్యూన్డ్.

రాజేష్ అండ్ సుజాత గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ చంద్రలేఖ నుంచి వినేసి ఎంజాయ్ చేశారు కదా. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు. ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఇక 153 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మాత్రం. అయితే మనం ఏదైనా సాధించాలి అంటే మనకి కావాల్సిన ఫోకస్ ఉండాలి దాని మీద, అండ్ డిసిప్లిన్ తో మనం ట్రై చేయాలి అని చెప్పాను కదా. దానికి సంబంధించి ఒక 5 పాయింట్స్ అయితే మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అన్నాను. ఫస్ట్ పాయింట్, టేక్ యాక్షన్. బోర్ అనిపించినా సరే కూడా పని చేయాలి, అలాగే ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి, అలాగే డిస్ట్రాక్షన్స్ ఏమన్నా ఉంటే వాటిని తగ్గించేసేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోర్త్ పాయింట్, స్టే కాన్సి

ఎక్స్టెంట్ అనమాట. సో రిజల్ట్ లేట్ అవుతుంది అని అనిపించినప్పుడు కన్సిస్టెన్సీని వదిలిపెట్టకూడదు. సో రియల్ గ్రోత్ అనేది ఎప్పుడూ సైలెంట్గానే జరుగుతుంది, మనం కాస్త ఓర్పుతో కన్సిస్టెన్సీతో ఉండాలి. అండ్ ఇంకొకటి పాజిటివిటీ. నెగిటివ్ పీపుల్ చాలామందే ఉంటారు మన చుట్టూ, వాళ్ళందరినీ నెగ్లెక్ట్ చేసేసి. సో పాజిటివ్ మైండ్ సెట్తోనే ఎక్కువగా మనం ఆలోచించాలి, దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ మన చుట్టూ ఉన్న వాతావరణమే మన ఫ్యూచర్ని మన గ్రోత్ని డిసైడ్ చేస్తుంది అనేది మనం అస్సలు మర్చిపోకూడదు. సో ఈ 5 స్టెప్స్ కనుక ఫాలో అయిపోతే బెటర్ పర్సన్స్గా మారిపోతాం, అది విషయం. అండ్ ఇక మీ అందరి కోసం సత్యం సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, చక్రి గారి మ్యూజిక్ కంపోజిషన్లో శంకర్ మహాదేవన్ గారి పాడిన పాట. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

भाइयों और बहनों, सत श्री अकाल। कम एंड जॉइन अस आज की शाम आपके नाम।

0: 5,000 రా.
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదెలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. మరి సందర్య సందడిలోకి వచ్చేసాం కదా. మరి ఈ రోజు మీరు నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పంపించాలంటే తెలుసు కదా, వాట్సాప్ నెంబర్ 8662438114 నెంబర్ కి మెసేజెస్ చేస్తే చాలు, మీ ఆన్సర్స్ అన్ని కూడా నేను టకటక మీ నేమ్స్ అన్ని కూడా చదివేస్తాను. మరి చాలా ఈజీగా ఇవాళ క్వశ్చన్స్ అయితే అడిగేస్తాను, మరి చూద్దాం ఆన్సర్స్ ఎవరు చెప్తారు కరెక్ట్ గా. అండ్ ఇప్పుడు చక్కగా అందరూ భోజనం చేసుకుని అలా ఎఫ్ఎం వింటూ కూర్చొని ఉన్నారు. సరే, అయితే మీకు ఒక ఫుడ్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. కదలీ ఫలం అని చెప్పేసి ఒక ఫ్రూట్ని పిలుస్తాం మనం, కదలీ ఫలం. అయితే ఆ పేరు ఏంటి, అంటే కదలీ ఫలం అంటే ఏంటి, ఏ ఫ్రూట్ని మనం అలా పిలుస్తాం, కదలీ ఫలం అంటే ఏంటి, తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే విన్నాం అల్లరి నరేష్ నటించిన సినిమా సీమట పాకే నుంచి సాంగ్ అనమాట. అయితే ఇక 2:37 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మాత్రం నేను మిమ్మల్ని అడిగాను కదలి ఫలం అంటే ఏంటి. చాలా ఈజీ ఆన్సర్ అనమాట. మన వాళ్ళు ఎవరెవరు మెసేజ్లు పంపించారు, శుభ మధ్యాహ్నం మేడం గారు అంటూ కేదర్ వీరేష్ రాజుల మండలి నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా. హాయ్ తేజు గారు అంటూ గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి పంపించారు. సాంగ్స్ ఆర్ సూపర్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఆన్సర్ ఎక్కడ? ఇక సింహాసనం సినిమాలోని పాట ప్రసారం చేశారు, ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ పంపించారు. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్, యాక్చువల్గా ఇది రీమేక్స్ సాంగ్ అనమాట. ఇక మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్న గారు, కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. తర్వాత మహేశ్వరి గారు విజయవాడ వంటూ నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. షేక్ అయాన్ అండ్ ఎస్కే సాజిద్ తిప్పన్నపల్లి నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. ఇక లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి, కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల డిస్టిక్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మలాంబి ఫ్రమ్ కర్నూల్ బాలాజీనగర్, కరెక్ట్ ఆన్సర్. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. గోలకందుడి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ, రమేష్ బాబు, సుమలత కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. తర్వాత తిరువిధుల వెంకట సుబ్బారావు గారు పద్మశ్రీ అండ్ శ్రీదేవి కాజా నుండి పంపించారు, మువ్వ మండలం, కరెక్ట్ ఆన్సర్. కథలి ఫలం అంటే ఇది అని చెప్పేస్తూ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు గారు, దామర్ల పెద్దమస్తానరావు గారు మెసేజ్ చేశారు కరెక్ట్గా. ఇంకా ఖమ్మం నుంచి రబ్బవరం విలేజ్ నుంచి అనమాట అమీదా బేగం అండ్ రజియా హాసిత, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏ మురహరి యశోద జానకిరాజు, కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ వియూర్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం

నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వెన్నెల, వల్లి, తులసి, రాఘవేంద్ర, రామకార్తిక, వెన్నెలవల్లి. వెన్నెలవల్లి 2 టైమ్స్ వచ్చింది. సరే, నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన అండ్ కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. చాలా సిన్సియర్ గా గూగుల్ నుంచి చూసి మరీ పంపిస్తున్నానండి ఆన్సర్ అంటున్నారు మీరు రమణమూర్తి గారు. తర్వాత కామత శంకర్ గారు రాజుల నుంచి పంపించారు, హాయ్ అని మాత్రమే పెట్టారు. ఇక సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, నంద్యాల జిల్లా, కరెక్ట్ ఆన్సర్ అండి. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ పవన్. ఓకే, పీలేరు నుంచి హలో ఎవ్రీవన్ అంటున్నారు, ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. హలో. ఇక పాలెం పోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యోగేష్ అండ్ విమల, కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు ఫ్రమ్ అమ్మటి నగర్, కరెక్ట్ ఆన్సర్. నున్న నుంచి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, రియాన్స్, రుత్విక, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి ప్రభాకర్ రావు గారు, గంగా భవని, కరెక్ట్ ఆన్సర్. షేక్ అయాన్ అండ్ తిప్పనపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. వెస్ట్ తామరం చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు, కరెక్ట్ ఆన్సర్. ఇవన్నమాట వచ్చిన మెసేజెస్. అయితే కదలి ఫలం అంటే ఏంటి, చక్కగా భోజనం చేసిన తర్వాత చాలా మంది, ఈవెన్ కొంతమంది పెరుగన్నంలో నంచుకొని తింటారు. ముస్తాబాద్ నుండి సావిత్రి గారు అండ్ చిన్ని, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి, కందికాయపల్లి విలేజ్ నుంచి పంపించారు, అరటి పండు అని చెప్పేస్తూ. సో అదనమాట, అరటి పండు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కదలి ఫలం అంటే అరటి పండు. ఇక నెక్స్ట్ ఒక ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ వినగానే ఇంకా మీకు ఆన్సర్ గూగుల్లో వెతికేద్దాం అని అనుకుంటారేమో. సో ఇది బ్రెయిన్ కి సంబంధించింది. 1 ఇయర్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి, విన్నారు కదా, 1 సంవత్సరంలో ఎన్ని సెకండ్స్ ఉంటాయి. సో దీన్ని ఒరిజినల్ గా క్యాలిక్యులేట్ చేసి చెప్తారా, లేకపోతే మీ బ్రెయిన్ తో ఏదో లాజికల్ గా ఆలోచించి చెప్తారా, చూద్దాం ఎవరెవరు ఎలాంటి ఆన్సర్స్ పంపిస్తారో. విన్నారు కదా, 1 సంవత్సరంలో ఎన్ని సెకండ్స్ ఉంటాయి. మరి మీకు ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు 8662488144 నెంబర్కి.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండి చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

సో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇక నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. 1 ఇయర్ లో ఎన్ని సెకండ్స్ ఉంటాయని అడిగాను కదా, మరి ఆన్సర్స్ ఎవరెవరు పంపించేశారు? పడిన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. కాదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి పంపించారు, సిన్సియర్ గా పెద్ద ఆన్సర్ అయితే, కానీ అదైతే కాదు, నేను అనుకుంటున్న ఆన్సర్ కాదండి. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్ కి అరటిబండు అంటూ కరెక్ట్ ఆన్సర్ తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ శ్రీహమాన జైనుద్దీన్ మెసేజ్ పంపించారు. తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పెద్ద ఆన్సర్ పంపించారు, కానీ కాదు, రాంగ్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి పంపించారు, ఆన్సర్ రాంగ్ అండి. పెడ నుంచి ప్రభాకర్ రావు గారు, గంగాభవని గారు ఆన్సర్, కానీ రాంగ్. భాస్కర్ రావు గారు, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, వెరీ నైస్, బాగా ఆలోచించారు, కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి జయన్న గారు ఆన్సర్ పంపించారు, కానీ చాలా కష్టపడ్డట్టున్నారు, కానీ అదైతే కాదండి. కోనేరు విష్ణు గారు మీరు కూడా అయ్యప్ప నగర్ నుంచి పంపించారు, విజయవాడ కష్టపడిపోయారు, కానీ రాంగ్ అండి. మువ్వ మండలం కాజా నుండి తిరువిధుల వెంకట సుబ్బారావు గారు పంపించారు, శ్రీదేవి గారు, పద్మశాలి గారు. తర్వాత ఆన్సర్ అయితే రాంగ్. ఇక మళ్ళీ రాంగ్ ఆన్సర్తో దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు కర్నూలు నుంచి. కుసుమ ఫ్రమ్ అంబటి నగర్, రాంగ్ అండి. అంటే నేను అనుకుంటున్న ఆన్సర్ కాదు మీరు పంపించింది, రాంగ్ అంటే అర్థం. ఓకేనా, సో నేను ముందే మీకు అడిగాను ఏంటి,

చాలా ట్రిక్కీగా ఉంటుంది కొంచెం అని. ఇంత ఈజీది నేను మరి గూగుల్లో చూసి చెప్పేసి ఇంత ఈజీది ఎందుకు అడుగుతాను, కొంచెం లాజికల్గా ఆలోచిస్తే వస్తుంది ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అక్క అంటూ మౌనిక ఫ్రమ్ ధర్మవరం. కానీ చెల్లి, నువ్వు పంపించింది కష్టపడి పెద్ద ఆన్సర్ అయితే పెట్టావు కానీ కాదమ్మా అది కాదు. నెక్స్ట్ డాక్టర్ జిలానీ గారు తిప్పనపల్లి నుంచి పంపించారనమాట, కానీ రాంగ్ అండి. గుంటూరు నుంచి ఉమా మహేశ్వరరావు గారు, నేను అనుకుంటున్న ఆన్సర్ పెట్టలేదు మీరు. జనక రామ్ అండ్ రామ్, కానీ రాంగ్ అండి ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక వెన్నెలవల్లి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు, కానీ జనరల్గా ఏంటి ఎన్ని సెకండ్స్ ఉంటాయనేది పెడుతున్నారు, కానీ నేను అడుగుతున్న లాజిక్ ఎక్కడ రావట్లేదు. సరే చూద్దాం. ఇక పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్, లాజిక్ కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారు అంటూ పులిపాటి వెంకటేష్ గారు, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రవలి, రామకృష్ణ, విహాన్ష్ అండ్ విద్వాన్ మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ నేను అనుకుంటున్న ఆన్సర్ కాదు ఇది. మలాంబి గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి పంపించారు, కానీ నేను అనుకుంటున్న ఆన్సర్ కాదు. లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి. సో ఇలా అందరూ కూడా కొంతమంది పెద్ద మెసేజ్లే పెడుతున్నారు. కమత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడ నుంచి, తర్వాత ఎం మురహరి యశోద గారు జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి పెట్టారు, తర్వాత గణేష్ ఫ్రమ్ తెనాలి, అలాగే పరిమళ రత్న వీళ్ళందరూ కూడా పెట్టారు మెసేజ్. బిజిలి వెంకటేష్ శ్యామల ఏకలవ్య నగర్ రంగారెడ్డి జిల్లా నుంచి పెట్టారు. ప్రీవియస్ క్వశ్చన్కి కూడా అరటి పండు అంటూ కరెక్ట్ ఆన్సర్, అండ్ ఈ క్వశ్చన్కి మాత్రం కాదండి, రాంగ్ అండి. తర్వాత అమిత బేగం, రజియా, హాసిఫా కరెక్ట్ ఆన్సర్ రబ్బవరం విలేజ్ నుంచి పంపించారు, కానీ రాంగ్ అండి. బెంగళూరు నుంచి ఆశా శ్రీనివాస్ గారు పంపించారు, కానీ నేను అనుకుంటున్న ఆన్సర్ కాదు ఇది. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి పంపించారు, రాంగ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పెనమలూరు నుంచి శరత్ బాబు గారు, రవి గారు విజయవాడ పెనమలూరు నుంచి పంపించారు ఆన్సర్, కానీ నేను అనుకుంటున్న ఆన్సర్ కాదు. శోభారాణి గారు, రంగారావు, సాగర్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. కేదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి పెట్టారు, కరెక్ట్ ఆన్సర్. లత ఫ్రమ్ వియూర్, రాంగ్ అండి. కేవి రమణమూర్తి గారు రాంగ్ కాదు, రైటే పెట్టారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాన జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. ఐఎం భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా అంటూ ప్రీవియస్ క్వశ్చన్కి అరటిపండు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దామర్ల పెదమస్తన్రావు గారు, చినమస్తన్రావు గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి పెట్టారు మెసేజ్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్, అంబిక, ప్రేమసాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర, రాంగ్ అండి. రాజుల నుంచి జయన్న గారు, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు ఫ్రమ్ పోలవరం, రాంగ్ అండి. విఖ్యాత్ గారు ఫ్రమ్ చిత్తూర్, రాంగ్ ఆన్సర్. పెడర నుంచి ప్రభాకర్ రావు గారు, గంగభవని గారు, కరెక్ట్ ఆన్సర్. మండూర్ మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటశాలి కాలనీ నుంచి పంపించారు, కానీ రాంగ్ అండి. నెక్స్ట్ జరిపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత గోల్లపల్లి నుంచి మిర్యాల గోవర్ధన్, కరెక్ట్ ఆన్సర్. గోర్లకందొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, రమేష్ బాబు, జయమ్మ, కానీ రాంగ్ అండి. సుమలత వీళ్ళందరూ, ఆర్ వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి. స్టిల్ టైపింగ్. ఓకే దెన్. సో అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ రమేష్ గారు పంపించారు. ఇవన్నమాట వచ్చిన మెసేజెస్. ఇంకా నాకు ఇంకెవరు కష్టపడకండి, నేను ఆన్సర్ ఏంటో రివీల్ చేసేస్తా. సో ఇప్పుడు 55 అబో వచ్చినట్టున్నాయి మెసేజెస్ అయితే. ఇక 1 ఇయర్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి అంటే

సో సింపుల్ లాజిక్ తో అడిగాను అంతే. నేను ఎగ్జాక్ట్ గా ఎన్ని సెకండ్స్ అనేది కొన్ని మిలియన్ సెకండ్లు వస్తాయి అన్నమాట, అది కాదు. 1 ఇయర్ లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి ప్రతి నెలకి? 1 ఇయర్ లో ఎన్ని సెకండ్స్ అంటే ఎన్ని మంత్స్ ఉంటాయి? 12. ఆ 12 మంత్స్ లో ఎన్ని సెకండ్స్, సెకండ్ అనేది ఎన్నిసార్లు వస్తుంది ఒక్కొక్కసారి? సో జనవరి సెకండ్, ఫిబ్రవరి సెకండ్, మార్చ్, ఏప్రిల్ సెకండ్ వస్తుంది కదా. సో అలా ఎన్నిసార్లు? 12 టైమ్స్. సో 1 ఇయర్ లో ఎన్ని సెకండ్స్ ఉంటాయంటే 12. ఇదన్నమాట లాజిక్, అంతే సింపుల్. మరి కొంతమంది అయితే కరెక్ట్గానే ఆలోచించి పెట్టారు, కానీ ఇంకొంతమంది ఎగ్జాక్ట్గా 3,15,31,536,000 అని చెప్పి పెట్టారు. కాదండి, ఓకేనా, అంత కష్టపడద్దు. ఇది ఆన్సర్. ఇక 2:54 అయిపోయింది కదా టైం చూస్తే మాత్రం. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అయితే అడిగేస్తాను, తర్వాత ఒక సాంగ్ వేద్దాం, తర్వాత న్యూస్.

హెడ్లైన్స్ వస్తాయి. న్యూస్ అయిపోయిన తర్వాత ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చెప్తాను, సరేనా? ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే పురాణాలకు సంబంధించింది, విష్ణుమూర్తి గద పేరు ఏంటి? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు 8662488114 నెంబర్కి. విన్నారు కదా, విష్ణుమూర్తి గద పేరు ఏంటి?

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఈరోజు అధికారికంగా ప్రారంభమైన వీపీజీ రామ్జీ పథకం కింద ప్రతి గ్రామానికి 2 కోట్ల రూపాయలు అందిస్తామని, వెనుకబడిన పంచాయతీలకు ఎక్కువ నిధులు వినియోగించుకునే అవకాశముందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. రాష్టంలో గత 2 ఏళ్లలో పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా 16,695 కోట్ల రూపాయల ఉపాధి నిధులను ఉపయోగించామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో దేశం, రాష్టాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ 875 మంది రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ఈరోజు పంపిణీ చేశారు. బాపట్ల మండలంలోని చెరువు గ్రామ పంచాయతీలో వీపీజీ రామ్జీ పథకం కింద పనులను అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఈరోజు ప్రారంభించారు. ఆసియా బ్రౌన్ బొవేరి ఏబీబీ సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరులోని ఏబీబీ ఇన్నోవేషన్ సెంటర్లో ఇటీవల నిర్వహించిన ఏబీబీ యాక్సిలేటర్ 2026 జాతీయ స్థాయి పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీ నిట్ విద్యార్థులు అద్భుత ప్రతిభతో 2వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల్లో 1 నెల 1 నియోజకవర్గం 4 పర్యటనల కార్యక్రమం ఈరోజు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. ఈ నెల 8 నుంచి విశాఖపట్నం విమాన సంస్థలు తమ కార్యకలాపాలను భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మార్చనున్నాయి. దీంతో పాత నేవీ బేస్లో పౌర విమానాల రాకపోకలు నిలిచిపోతాయి. కొత్త కోడ్ల కోసం ప్రయాణికులు తమ పీఎన్ఆర్ స్టేటస్ను చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 28-29 తేదీల్లో జరగనున్న సింహాచల గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని విశాఖ కలెక్టర్ అభిషక్తి కిషోర్ అధికారులకు సూచించారు. రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి తెలియజేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

మోక్షమా? కాదండి, మై నేమ్ ఈజ్ దారిపనేని సాయి కృష్ణ అంటున్నారు, కర్నూలు నుంచి పెట్టారు. కాదు, రాంగ్ ఆన్సర్. ఇందాక నేను చదివిన పేర్లన్నీ కూడా కరెక్ట్గా పెట్టారు మెసేజెస్ అయితే. ఓకే, జబీయుల్లా గారు నంద్యాల ఖలీల్ థియేటర్ నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా. అనంతపూర్ నుంచి భాషా గారు. తర్వాత రెబ్బవరం విలేజ్ నుంచి అమీదా బేగం, రజియా హాసిఫా. నెక్స్ట్ జరిపోతుల బుచ్చయ్య గారు ఫ్రమ్ తరాలపల్లి గ్రామం నుంచి. శోభారాణి గారు నిన్న నుంచి పంపించారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. తర్వాత రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూర్. పెడన నుంచి ప్రభాకర్ రావు గారు, గంగాభవాని. జానకరామ్ అండ్ ఉమా ఫ్రమ్ నందిగామ. ధను ఫ్రమ్ శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలం. విఖ్యాత్ ఫ్రమ్ చిత్తూర్. సత్యానంద్ గారు, సత్యానంద్ ఫ్రమ్ హయత్ నగర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష. డాక్టర్ జిలాని షేక్ అయాన్ అండ్ సాజిత్ గౌస్ తిప్పనపల్లి నుంచి. పెడన జోగరంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట. సులోచన ఫ్రమ్ కరీంనగర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా. విశ్వనాథచారి చిక్బల్లాపూర్ కర్ణాటక. భోజనం చేశారా మేడం? ఎస్, చేశానండి, లేకపోతే మాట్లాడడం కష్టం కదా ఇప్పుడు. కోటేశ్వరి గారు ఫ్రమ్ హైదరాబాద్. కనకారావు గారు ఫ్రమ్ పెడన. ఇంకా ఓన్లీ వన్ మెసేజ్. కీర్తి రాజ్కుమార్ ఫ్రమ్ నిజామాబాద్, కానీ మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్ అండి. ఏదో శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. సో అందరూ కూడా కరెక్ట్గా పెట్టారు మొత్తానికి. అయినా నేను టైం ఇచ్చా కదా, బిఫోర్ న్యూస్ అడిగా నేను, తర్వాత న్యూస్, తర్వాత ఇంకొక సాంగ్. బాగా ఆలోచించి అందరూ ఎక్కడా మిస్టేక్ లేకుండా, ఎవరో ఒకరిద్దరు మాత్రం తప్పు పెట్టారు. ఓకే, విష్ణుమూర్తి గద పేరు ఏంటి అంటే కౌమోదకి. చాలామందికి ఇది ఐడియా లేదు, కౌమోదకి. కొంతమంది నందనం, నందకము ఇలా పెట్టారు, కానీ కన్ఫ్యూజ్ అయిపోయారు, అది కాదు. లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్, మదనపల్లి. ఓకే, కౌమోదకి కరెక్ట్ ఆన్సర్. ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ మాత్రం మనకి. ఇక 3:12 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, ఆ తర్వాత పాట ప్లే చేస్తా. సో ఇక సందడే సందడిలో ఇవాళ మన 4th క్వశ్చన్, అప్పుడే 4th క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాం. 65 ఉంది కదా, 65, ఈ 65ని 3 అక్షరాలలాగా రాయాలి అంటే ఎలా రాస్తారు? 3 లెటర్స్ లాగా రాయాలి అంటే ఎలా రాస్తారు? సో 65ని 3 లెటర్స్ వచ్చేలాగా రాయాలి, అది ఎలా సాధ్యం? తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి, ఆ లెటర్స్ ఏంటో నాకు మెన్షన్ చేయండి. 3 లెటర్స్ అనమాట 65 ఇస్ ఈక్వల్ టు ఆ 3 లెటర్స్. సో రెండు ఈక్వలే, అదేంటో నాకు మెసేజ్ చేస్తే మీ పేర్లని కూడా చక్కగా చదివేస్తాను. సో విన్ టు స్టేడియం టు వివిధ్ భారతి FM 105.3.

0: Jyoti FM 101.3.
1: వివిధ భారతీయ ఫమాన్ 1.3 వింటున్నారు కదా. మరమైతే సర్రై నోడు మూవీ నుంచి టైటిల్ సాంగ్ అయితే వినేశాం కదా. సో ఇక 318 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి, 65ని 3 లెటర్స్ వచ్చేలాగా రాయాలన్నా. జాగ్రత్తగా వింటే లెటర్స్ అంటే ఎట్లా వస్తాయి అబ్బా, 65ని లెటర్స్ లో ఎలా రాయొచ్చు అనేది మీరు ఆలోచించాలి. నేను అంకెల్ అని అడగలేదు, చాలా కాన్ఫిడెంట్ గా అందరూ 6 ఆల్ఫాబెట్ టీ అండ్ 5 ఇలా పెట్టారు మెసేజ్లు. అవన్నీ రాంగ్ ఆన్సర్సే. సో విన్నారు కదా, 605 అది కూడా రాంగ్ ఆన్సరే. అలా కాదు, 65ని 3 లెటర్స్ వచ్చేలాగా రాయాలి అన్న, మరి ఆల్ఫాబెట్స్ అనమాట. అది ఎలా సాధ్యం? కొంతమంది అయితే కరెక్ట్గానే గెస్ చేసి పంపించారు. ఇప్పటిదాకా నాకు 40 మెసేజెస్ వచ్చాయి. మరి రాంగ్ పెట్టిన వాళ్ళందరూ కూడా ఆలోచించి మళ్ళీ పెడతారా లేకపోతే ఏంటి చూద్దాం. ఇంకొక సాంగ్ తర్వాత ఇంకా ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను, మీ మెసేజ్లు కూడా చదువుతాను. విన్నారు కదా, 65ని 3 లెటర్స్ వచ్చేలాగా రాయాలి. స్టేట్ యూన్ టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

గారు అండ్ శ్రావణ భార్గవి పాడిన పాట సింహ మూవీ నుంచి వినేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మనమున్నాం సందడే సందడి ప్రోగ్రామ్ లో. నేను మీ ఆర్జే తేజు. ఇక 324 325 కూడా అవుతుంది.

అన్ని టైం చూస్తే మాత్రం సరే. ఇక నేను అడిగాను 65ని 3 లెటర్స్ వచ్చేలాగా రాయాలి, అది ఎలా సాధ్యం, అండ్ ఆ 3 లెటర్స్ ఏమై ఉండొచ్చు ఒకసారి గెస్ చేయండి అని చెప్పి అడిగాను కదా. ఇక నాకైతే 52 మెసేజెస్ అయితే వచ్చాయి, చూద్దాం కరెక్ట్ చేసుకున్నారా లేదా మీ ఆన్సర్స్ని. లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి నుంచి పంపించారు కానీ ఆన్సర్ రాలా. కేదర్ వీరేష్ గారు రాచోలి మండలం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కానీ ట్రై చేశారు కానీ అదైతే కరెక్ట్ కాదండి. నెక్స్ట్ ఆన్సర్ ఈస్ సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. కోటేశ్వరి గారు ఫ్రమ్ హైదరాబాద్, 6T5 ఇట్లా పెట్టారు, కాదండి రాంగ్ అండి. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, రాంగ్ ఆన్సర్. రాకేష్ గారు ఫ్రమ్ ముంబై, రాంగ్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్ కాదు, రాంగ్. పెడన జోగరేందర్ కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. రెండు నుంచి శోభారాణి గారు, రంగారావు, చాందిని, అవినాష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, బట్ రాంగ్ అండి ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి కందకాపల్లి గ్రామం నుంచి పెట్టారు మెసేజ్ కానీ రాంగ్ ఆన్సర్. సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి పెట్టారు కానీ రాంగ్ అండి. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి పంపించారు, ఆన్సర్ కానీ రాంగ్. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా రాంగ్ ఆన్సర్తో గోల్నపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ మెసేజ్ చేశారు. శంకర్ గారు ఫ్రమ్ వరంగల్ పైడిపల్లి, రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, రాంగ్ అండి. నెక్స్ట్ బృహస్పతి, కాదు కాదు, ఇంతకే ఒక మెసేజ్ వచ్చింది కానీ మీ పేరు ఎక్కడ? సో ప్రీవియస్ దాంట్లోకి వెళ్తే వివి రెడ్డి గారు, పేరు ఎక్కడో మర్చిపోయారండి మీరు, కానీ రాంగ్ ఆన్సర్ పంపించారు. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాలనీ నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. యతిరాజం రమేష్ బాబు గారు మచిలీపట్నం నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, రాంగ్. లత ఫ్రమ్ వియూర్, రాంగ్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, రాంగ్ ఆన్సర్. లక్ష్మీ గారు ఫ్రమ్ గుంటూరు, రాంగ్ ఆన్సర్. ఎం మురహరి, యశోద, జానకీరాజు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, రాంగ్ ఆన్సర్. ముబల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి, రాంగ్ ఆన్సర్. ఇవాళ ఈ క్వశ్చన్కి రాంగ్లు వస్తే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. వాకాటి గిరిరెడ్డి గారు పెళ్లకూరు మండలం చిల్లుకూరు విలేజ్ నుంచి అంట కానీ రాంగ్ ఆన్సర్. ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాను జైనుద్దీన్ పంపించారు, నిజామాబాద్ జిల్లా, కరెక్ట్ ఆన్సర్. షేక్ జిల్లాని తిప్పనపల్లి కొత్తగూడెం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి, కరెక్ట్ ఆన్సర్. వినుకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. బిజిలీ వెంకటేష్ శ్యామల, ఏకలవ్యనగర్ రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పెడర నుంచి ప్రభాకర్ రావు గారు, గంగాభవాని, కరెక్ట్ ఆన్సర్. తర్వాత మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు గారు, దామర్ల పెద్దమస్తానరావు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. వెస్ట్ తాంబరం చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు, కరెక్ట్ ఆన్సర్. గోర్లకొండొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ, రమేష్ బాబు, సుమలత, కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. ఇమాంబి గారు మస్తాన్ బాషా జాను అనంతపూర్ నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. గడ్డం వంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించలేదు. తర్వాత నున్న నుంచి శోభరాణి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. తర్వాత దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రాంగ్ ఆన్సర్ అండి. మురహరి యశోద జానకీరాజు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇవన్న మాట వచ్చిన మెసేజెస్ మొత్తం కూడా నాకు. ఇంతకి 65ని ఎలా రాస్తారబ్బా 3 లెటర్స్ వచ్చేలాగా అంటే, రోమన్ నెంబర్స్లో LXV, సో LXV అని రాస్తే రోమన్ నెంబర్స్లో 65 అని అర్థం. అలా అనమాట, 3 లెటర్స్ ఎలా వస్తాయంటే ఇలా వస్తాయి, రోమన్ నెంబర్స్లో వస్తాయి. ఓకే దెన్, సో అయిపోయింది. ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ ఇలాంటివన్నీ అయిపోయాయి కానీ ఇంకా చక్కగా సినిమా టైం, సినిమా రిలేటెడ్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను మిమ్మల్ని వేస్తాను. క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఆన్సర్స్ టక్కటగా పంపించవచ్చు. మరి ఏ క్వశ్చన్ అడుగుదాం అబ్బా? చిన్నప్పటి నుంచి, చిన్నప్పుడు నాకు ఒకటి గుర్తు, ఫస్ట్ అంటే హారర్ సినిమాలు, కాస్త భయం కలిగించే సినిమాలు వీటికి దూరంగా ఉంటాను కానీ చాలా ఇంట్రెస్టింగ్గా కూర్చొని చంద్రముఖి సినిమా మాత్రం బాగా చూశాను, బాగా భయం కూడా ఆ చిన్నతనం నుంచి ఎక్కువగా, బట్ ఇప్పుడు లేదులేండి. తర్వాత సో చంద్రముఖి గుర్తొచ్చింది నాకు ఇప్పుడు ఎందుకో.

సో చంద్రముఖి సినిమాలో మన రజనీకాంత్ గారి క్యారెక్టర్ నేమ్ ఏమై ఉంటుంది మీకు గుర్తుందా? ఎంతసేపు గంగా గంగా గంగా తప్ప. సో చంద్రముఖిలో మన రజనీకాంత్ గారి పేరు ఏముంది అండ్ ఆయన వృత్తి కూడా చెప్పాలి మీరు. సో ఆయన ఏ వర్క్ చేస్తారు ఆ సినిమాలో అండ్ వృత్తి జస్ట్ మెన్షన్ చేస్తే చాలు అండ్ పేరు కూడా. సో పేరు ఆయన వృత్తి ఏంటో చెప్తే నాకు వాట్సాప్ చేస్తే నేను మీ పేర్లని కూడా అనౌన్స్ చేస్తాను. సో విన్నారు కదా చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ గారి క్యారెక్టర్ నేమ్ అండ్ ఆయన చేసే వృత్తి తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మనమైతే శక్తి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా. ఇక 3:39 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను అడిగాను, చంద్రముఖి మూవీలో రజనీకాంత్ గారి క్యారెక్టర్ నేమ్ ఏంటి, ఆయన ఏ వృత్తి చేస్తారు, ఆయన వృత్తి కూడా నాకు మెసేజ్ చేయండి అన్నాను కదా. అయితే మెసేజ్లు భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, ఓకే ఆయన డిజిగ్నేషన్ కరెక్టే కానీ పేరు అయితే రాంగ్ అండి మీరు పంపించింది. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, ఓకే డిజిగ్నేషన్ కరెక్టే, నేమ్ అయితే రాంగ్. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో భార్గవి గారు, సత్య భార్గవి, తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు. తర్వాత సిరిగిరి హరికృష్ణ గారు, నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. వివి రెడ్డి గారు, ఆన్సర్ రాంగ్ అండి, నేను చంద్రముఖి సినిమా పేరు అడిగితే, సినిమాలో క్యారెక్టర్ నేమ్ అడిగితే మీరు ఏకంగా రోబోలో క్యారెక్టర్ నేమ్ చెప్పారు, కాదు. రాజోలు నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. ఇక అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ వెంకటాచలపతి, వృత్తి కరెక్టే కానీ నేమ్ రాంగ్. తర్వాత సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ, మీరు ఓన్లీ పేరు అయితే పెట్టలేదు కానీ ఆయన ఏ వృత్తి ఏ డిజిగ్నేషన్ అయిందనేది మాత్రం పెట్టారు, ఓకే కరెక్ట్గా. ముజఫర్నగర్ కర్నూలు

దేవేంద్ర బాబు, కరెక్ట్ ఆన్సర్. వాకాటి గిరిరెడ్డి గారు పెళ్లకూరు మండలం చిలకూరు విలేజ్ నుంచి పంపించారు. ఓకే, డిజిగ్నేషన్ కరెక్టే. తర్వాత పట్టణ జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, నేమ్ రాంగ్, ఆయన వృత్తి కరెక్ట్. ఓకే, ఏంటి నేమ్ బ్రాకెట్లో పెట్టారేంటి? ఓకే, కరెక్ట్ ఆన్సర్, బ్రాకెట్లో పెట్టింది కరెక్ట్ ఆన్సర్. మీరు ఒకవేళ తమిళ్లో నేమ్ చెప్తున్నారా? చాలామంది తమిళ్, నేను తెలుగులో అడిగాను, మనం వచ్చే తెలుగులో మాట్లాడుకుందామండి, తమిళ్లో కాదు. ఓకే, కొంతమంది తమిళ్లో పేరు పెడుతున్నట్టున్నారు. సో కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి. ఓకే, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కేళం సీతారామాంజనేయులు గారు, తమ్మవరం గ్రామం పెద్దకూరపాడు మండలం నుంచి పంపించారు, పల్నాడు జిల్లా. ఐరాల నుంచి శ్రీను గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గోర్లకందొడి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ, రమేష్ బాబు, సుమలత, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం నుంచి వడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ. ఆ పేరైతే రాంగ్ అండి, మీరు బహుశా అందరూ తమిళ్లో పెడుతున్నారేమో, నేను తెలుగులో నేమ్ అడిగా. ఓకే, వృత్తి కరెక్టే. ఇక రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ గారు, శ్యామల గారు పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నాసిక వేణు ఫ్రమ్ దేశాయిపేట, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు గారు పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. ఇక రాజేష్ గారు, అంబికా గారు, ప్రేమసాయి, మరుణ్ అండ్ ఆదాం, సోలాపూర్ మహారాష్ట్ర నుంచి, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. యతిరాజం రమేష్ బాబు గారు మచిలీపట్నం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. లతా ఫ్రమ్ వయ్యూరు, కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు, కరెక్ట్ ఆన్సర్. కమత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, కరెక్ట్ ఆన్సర్. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి, కరెక్ట్ ఆన్సర్. మురహరి యశోద, జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి ఇమాంబి భాషా పంపించారు కరెక్ట్గా. ఓంకార్ చందు రాజు ఫ్రమ్ మేడ్చల్ మల్కాజ్గిరి, కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, కరెక్ట్ ఆన్సర్. పెడర నుంచి ప్రభాకర్ రావు గంగాభవాని, కరెక్ట్ ఆన్సర్. డిఎస్ ప్రసాద్ గారు ఫ్రమ్ జీవీఆర్ విజయవాడ. వృత్తి కరెక్టే కానీ మీ నేమ్ అయితే రాంగ్ పెడుతున్నారు చాలా మంది. భాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ ఒడిశా, కరెక్ట్ ఆన్సర్. కేవి రమణమూర్తి ఫ్రమ్ శ్రీకాకుళం, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వినకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. ప్రియా శ్రీనివాసరెడ్డి ఫ్రమ్ నంద్యాల జిల్లా సుబ్బరెడ్డిపల్లి గ్రామం, కరెక్ట్ ఆన్సర్. శంకర్పల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, కరెక్ట్ ఆన్సర్. ఇక సుభాషిణి కందుకూరు ప్రకాశం జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఊర్మిళ ఫ్రమ్ గోశాల, కరెక్ట్ ఆన్సర్. కాదు, కరెక్ట్ ఆన్సర్ కాదు, మీరు ఆయన ఫ్రెండ్ పేరు పెట్టారు. నుండి నుంచి శోభారాణి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దారిప్రేణి సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. మలాంబి గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి, కానీ రాంగ్ అండి ఆన్సర్, పేరు రాంగ్. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి, రాంగ్ ఆన్సర్. ఇక ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు, పేరు కరెక్ట్గానే పెట్టారు బట్ ఓకే, కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి కరెక్ట్ సంధ్య గారు, కరెక్ట్ ఆన్సర్. మౌనిక తులసి జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్. వెంకటపతి రాజు గారా? కాదండి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కైలాష్ అని చెప్తున్నారు కానీ కాదు. సుజాత శ్రీనివాస్ దొడ్డతేవరపాటి నుంచి మెసేజ్ పంపించారనమాట, కైలాష్ అంటున్నారు పేరు, కానీ రాంగ్ ఆన్సర్. అంటే మీ అందరికీ చంద్రముఖిలో గంగ పేరు, గంగ క్యారెక్టర్ తప్ప మిగతా అంత ఎక్కువ గుర్తులేదని మాత్రం అర్థమవుతుంది. సో ఆయన వృత్తి అయితే బాగానే చెప్తున్నారు కానీ నేమ్ మాత్రం ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్కటి. ఎస్ భీమేశ్వరరావు గారు పెడన నుంచి పంపించారు కరెక్ట్గా. పెడన జోగేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇక కాకాని నుంచి పద్మ, భవ్య, చింటూ, శేఖర్, కరెక్ట్ ఆన్సర్. కాదు, కైలాష్ అయితే కాదు. నెక్స్ట్ వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి పంపించారు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి, కరెక్ట్ ఆన్సర్. కొల్లిపారు నుంచి మౌలాలి గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్, కరెక్ట్ ఆన్సర్. ఈశ్వర్, ఎస్ ఈశ్వర్ అని చెప్తూ ఇంకొక మెసేజ్, తిరుపతి నుంచి దేవసేన పంపించారు. తర్వాత కరెక్ట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, సహిమాన జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. శంకర్ గారు, శంకరా కాదు, దేవసేన ఫ్రమ్ తిరుపతి. ఓకే, ఇవన్నమాట నాకు వచ్చిన మెసేజెస్ అయితే.

ఇంతకీ ఏంటంటే చంద్రముఖి అని నేను అచ్చ తెలుగులో అడిగాను. తెలుగు పద సినిమా పేరు చంద్రముఖిలో రజనీకాంత్ క్యారెక్టర్ నేమ్ ఏంటి, ఆయన వృత్తి, ఆయన చేసే వృత్తి ఏంటి ఆ సినిమాలో. సో చక్కగా ఈశ్వర్ లేకపోతే డాక్టర్ ఈశ్వర్ అని చెప్పి అని పెట్టేస్తే ఈజీగా ఉంటుంది. చాలామంది ఈశ్వర్ అని కాకుండా కైలాష్ అని, వెంకటపతి రాజా అని, ఇంకొకటి ఏదో తమిళ్లో పంపిస్తున్నారు కొంతమంది. సో అవన్నీ వద్దండి, ఎందుకు అంత కష్టపడుతున్నారు. సో అర్జెంటుగా వెళ్ళి సినిమా చూసేయండి అయితే, సో ఇంకా మీకు క్లియర్గా ఆన్సర్ తెలిసిపోతుంది. ఓకే దెన్. సో లాస్ట్ ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారనమాట మనకి. ఎస్ కరెక్ట్ ఆన్సర్తో మీ పేరు ఎక్కడ, తాడిపత్రి. ఓకే, భార్గవి గారు, సత్య భార్గవి గారు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. సూపర్. అసలు సో చంద్రముఖి మూవీలో రజనీకాంత్ క్యారెక్టర్ నేమ్ అండ్ ఆయన ప్రొఫెషన్ ఏంటి అంటే డాక్టర్ ఈశ్వర్. సో ఇక నెక్స్ట్ ఒక సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తాను, అది జాగ్రత్తగా విని అది ఏ సినిమాలోది అండ్ ఆ పాట పాడుతున్న ఫీమేల్ సింగర్ ఎవరో మీరు గెస్ చేసి నాకు వాట్సాప్ చేయొచ్చు మీ మెసేజ్లు అన్నీ కూడా. సరేనా, ఒక సాంగ్ ఇప్పుడు నేను ప్లే చేస్తాను, జాగ్రత్తగా వినండి.

సాంగ్ అయితే వినేశారు కదా, ఒక ఒక పాట అయితే నేను ప్లే చేశాను. సింగర్ ఎవరు అండ్ సినిమా పేరేంటి మరి తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ విన్ టూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. జోడీ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేశాం కదా. మరి సందర్స్ నటిలో నేను అడిగిన క్వశ్చన్ కి ఒక సాంగ్ అయితే ప్లే చేశాను, మరి సింగర్ ఎవరు, సినిమా పేరు ఏంటి అని అడిగాను కదా. మరి ఆన్సర్స్ ఎవరు పంపించారు? హాయ్ తేజు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పాడినది పలానా సింగర్ అంటూ కరెక్ట్ ఆన్సర్స్ తో సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు. తర్వాత భాస్కర్ గారు ఫ్రమ్ పెడనా కరెక్ట్ ఆన్సర్. రాజోరు నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. యతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి మచిలీపట్నం నుంచి పుష్ప అంటున్నారండి, కానీ కాదు. ఇక కరెక్ట్ ఆన్సర్స్ తో కాళ శ్రీనివాసరావు ఫ్రమ్ కోదాడ మెసేజ్ పంపించారు. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్. తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. మీ పేరెక్కడ? గణేష్ ఫ్రమ్ తెనాలి అండ్ పరిమళ రత్న. ఓకే కరెక్ట్ ఆన్సర్. డిఎస్ ప్రసాద్ గారు ఫ్రమ్ జీవీఆర్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. వీర కనకారావు గారు ఫ్రమ్ వీరభద్రాపురం. ఇక నేను అందరివి కరెక్టే కాబట్టి నేమ్స్ అయితే చదివేస్తాను, ఇంక మనకి టైం చాలా తక్కువగా ఉంది కదా. నెక్స్ట్ కర్నూలు నుంచి సాయికృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దారిపినేని సాయికృష్ణ, మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, శ్రీనివాస్ ఫ్రమ్ గన్నవరం. నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు, సుభాషిణి కందుకూర్ ప్రకాశం జిల్లా నుంచి, కనకారావు గారు ఫ్రమ్ పెడన, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు, కమతం వెంకటలక్ష్మిరెడ్డి ఫ్రమ్ భీమునిపాడు, ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్రబాబు, తర్వాత దామర్ల పెదమస్తన్రావు గారు, చినమస్తన్రావు గారు ఫ్రమ్ మంగళగిరి, పెడన నుంచి ప్రభాకర్ రావు గారు గంగాభవాని, ఊర్మిళ ఫ్రమ్ గోశాల, సిరిగిరి హరికృష్ణ గారు ఫ్రమ్ నంద్యాల డిస్టిక్ట్, అనంతపురం నుంచి అనురాధ గారు, బిజిలి వెంకటేష్ శ్యామల మెసేజ్ పంపించారు ఏకలవ్యనగర్ నుంచి, మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి. నెక్స్ట్ మెసేజ్ కందకాయపల్లి గ్రామం నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద జానకిరాజు, లతా ఫ్రమ్ ఉయ్యూరు, మేడ్చల్ నుంచి మల్కాజుగిరి నుంచి ఓంకార్ అండ్ చందు రాజు, గోలకాందొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ రమేష్ బాబు, మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెడ, కాకాని నుంచి పద్మ భవ్య అండ్ చింటూ శేఖర్, శోభారాణి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ నున్నా, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, అనంతపూర్ నుంచి మస్తాన్ భాషా గారు, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట. నెక్స్ట్ నంద్యాల డిస్టిక్ నుంచి భువనేశ్వరి గారు, చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే. సో గీతా మాధురి ఈజ్ ద ఆన్సర్, సింగర్ గీతా మాధురి అండ్ మూవీ నేమ్ వచ్చేసి షాడో. ఇది ఇవాళ మన సందర్భం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. న్యాయ ప్రక్రియలో ఏఐ వినియోగాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్టంలోని పీఎస్సీలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుండి 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఈ రోజు జీవో జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుంచి రిట్రోస్పెక్టివ్గా అమలు కానుంది. పీఎం వికాస్ పథకం కింద 10 కోట్ల 60 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో 1500 మందికి సాంప్రదాయేతర నైపుణ్య శిక్షణను కల్పిస్తున్నామని రాష్ట మైనారిటీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎనమిడి ఫరూక్ పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కూలీల నుంచి డబ్బులు వసూలు చేసేవారిని తప్పనిసరిగా సస్పెండ్ చేయాలని కలెక్టర్లు పీడీకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు. రాష్టంలోని అన్ని ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తుందని, గడిచిన 2 ఏళ్ల పరిపాలనే ఇందుకు నిదర్శనమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. వీబీజీ రామ్జీ పథకంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన సంస్కరణలు పేద ప్రజలకు, రైతులకు ఎంతో మేలు చేసే విధంగా ఉన్నాయని, పేద ప్రజల ఉన్నతి కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ నెల 3వ తారీఖు గుర్తేడు మండలం బొడ్డగండి గ్రామంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమస్యలు పరిష్కరించే విధంగా ఉదయం 10:30 సమావేశం నిర్వహించడం జరుగుతుందని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. వీబీజీ రామ్జీ పథకం ద్వారా గ్రామాల రూపురేఖలు మారడంతో పాటు శ్రామికులకు పూర్తి ఉపాధి భరోసా లభిస్తుందని చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని ఏటి అగ్రహారం అంకమ్మనగర్లో రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఎల్ఓలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివేక్ భారతి వార్తల ముఖ్యాంశాలు 3:05 గంటలకు వింటారు.

0: 5000?
1: ఏంట్రా 5000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
3: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
4: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
5: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
3: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అన్ని యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
5: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
2: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మనమైతే ఉన్నాము వివిధ ప్రోగ్రామ్ లో. ఇక ఇప్పుడు టైం చూస్తే 4:30 అయిపోయింది కదా. అండ్ సందేశ్ నరీ షో బాగుంది అని ఇట్లా మెసేజ్ కూడా పెట్టినందు వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ కామతి శంకర్ గారు రాజుల నుంచి మెసేజ్ పంపించారు షాడో ఫిల్మ్ అని చెప్పేస్తూ. సో సందేశ్ నరీ అలా ఎండ్ అయిపోయింది కదా, ఇప్పుడు షాడో నుంచి సాంగ్ కూడా వినేశాము. అండ్ ఇక డైరెక్టర్ స్పెషల్ అనమాట ఈరోజు వివిధ థీమ్. మరి ఏ డైరెక్టర్ సాంగ్స్ వినబోతున్నామో తెలుసా? డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. మరి ఫస్ట్ అయితే పూరి జగన్నాథ్ గారు పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చే ఫిలిం, అంటే నాకు కూడా గుర్తొచ్చే ఫిలిం ఎక్కువగా

పోక్రి కదా. సో పోక్రి నుంచి ఫస్ట్ ఏదో ఒక లవ్లీ ట్రాక్ మీకోసం ప్లే చేస్తున్నాను. తర్వాత ఇంకా వరుసగా గోలీమార్, చిరుత అన్ని మంచి మంచి సాంగ్స్ మీకోసం వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

చూస్తే డైరెక్టర్ స్పెషల్ థీమ్ కదా ఈరోజు. మరి డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే మీకోసం ప్లే చేస్తున్నాను. అండ్ మీరు ఆయన ఫిలిమ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా కొంచెం కామన్ పాయింట్స్ కొన్ని ఉంటాయి ప్రతి సినిమాలో. ప్రతి సినిమాలో ఒక స్లో మోషన్ సాంగ్ ఉంటుంది, అండ్ ఆ సాంగ్ ఖచ్చితంగా బీచ్లో కానీ లేకపోతే ఎడారిలో కానీ అక్కడ షూటింగ్ చేస్తారు. సో ఇప్పుడు ఇది కూడా బీచ్లో షూట్ చేసిన సాంగ్ అనమాట. ఇప్పుడు మనం విన్నది ఇందాక పోఖరి నుంచి నేను ఆ పాట ప్లే చేయలేదు, కానీ ఇంకొకటి ఉంది కదా పోఖరిలో చూడొద్దంటున్న సాంగ్ అయితే వేశాను. కానీ దేశముదురు, పోకిరి, బద్రి, ఇంకా బిజినెస్ మ్యాన్, ఇలా కొన్ని మూవీస్, చిరుత, ఈ సినిమాల్లో ఖచ్చితంగా బీచ్లో ఒక సాంగ్ ఉంటుంది. సో కన్నా గమనిస్తే కనుక సో ఆయన స్టైల్ అలా ఉంటుందన్నమాట. కింగ్ సినిమాలో కూడా, కింగ్ కాదు, కింగ్ అంటే శ్రీను వైట్ల గారు కదా, సో ఇలా కొంచెం సిమిలర్గా ఉంటాయన్నమాట ఆయన మూవీస్లో. అండ్ ప్రతి సినిమాలో హీరో, పూరి జగన్నాథ్ హీరోస్ అందరూ కూడా ఎలా ఉంటారంటే బాగా నేనే రౌడీ, నేనే పోలీస్, నేనే రౌడీ అన్నట్టుగా మంచి టెంపర్ క్యారెక్టర్స్ అనమాట. మన టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ గారు ఎలా ఉంటారో సో ఆయన సినిమా హీరోలందరూ కూడా అలానే ఉంటారు. సో అదనమాట. సో ఇక నెక్స్ట్ మీ అందరి కోసం టెంపర్ నుంచి ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

TFM 101.3.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్, ఏం చేస్తున్నావు? నాకు
1: నువ్వు చెప్పమ్మా.
2: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3. ఇప్పుడు సమయం సరిగ్గా 4:50 వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

చాలా వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో యువతరాలకు మనం అందించగలిగే అత్యంత ముఖ్యమైన స్కిల్ ఫైనాన్షియల్ లిటరసీ. So we are talking about this in today's Vanilla program, and this is your RJ Chetan. Financial literacy andariki mukhyame. Aa literacy manake telusunte konni loss ayyevi kaavu kada anukuntam manam okka sari gathanni ala venakki tirigi chusukunte. Mari alantappudu idi chinna pillalaku chinna vayasu nunde nerpistu vaste savings enti, ఎలా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి, వాళ్ళకున్న చిన్న మొత్తాన్ని వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాలి అని నేర్పిస్తే అదొక అలవాటుగా మారిపోతుంది. ఎల్డర్స్లో ఫైనాన్షియల్ జ్ఞానానికి సంబంధించిన స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నట్టు చాలా

అది చెప్తారు, బ్యాంక్స్ చెప్తూ ఉంటాయి. ఇది స్కూల్లో కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ని ఇంట్రడ్యూస్ చేయాలనే ఆవశ్యకతని ఈ మధ్య మరీ నొక్కి చెప్తున్నారు. విద్యార్థులను వారు ఖచ్చితంగా ఎదుర్కోబోయే ఫైనాన్షియల్ సవాళ్లకు సిద్ధం చేయడానికి వారికి ఫైనాన్షియల్ లిటరసీలో బలమైన పునాది వేయడం అనేది అత్యంత ముఖ్యం. ఇవాళ వెన్నెలా ప్రోగ్రాంలో స్కూల్స్ లో పిల్లల కొరకు కాంప్రిహెన్సివ్ లిటరసీ ప్రోగ్రామ్స్ ఉంచవలసిన ప్రైమరీ ఫైనాన్షియల్ స్కిల్స్ కాన్సెప్ట్స్ గురించి మనం ఇవాళ కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. పిల్లలకు అవసరం, కోరిక మధ్య డిఫరెన్స్ సమర్థవంతంగా గుర్తించడానికి స్కూల్స్ ఎలా వారికి నేర్పగలవు, ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్ల కలిగే దీర్ఘకాల లాభాల గురించి కూడా మనం ఈ వెన్నెలా ప్రోగ్రాంలో తెలుసుకుందాము. ప్రాథమిక ఫైనాన్షియల్ స్కిల్స్ కాన్సెప్ట్స్ ఏంటంటే, స్కూల్స్ లో పిల్లల కోసం కాంప్రిహెన్సివ్ లిటరసీ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా బేసిక్స్ తో మొదలు పెట్టాలి. ఫైనాన్షియల్ సామర్థ్యాన్ని బిల్డింగ్ బ్లాక్స్ గా వ్యవహరించే ప్రాథమిక ఫైనాన్షియల్ స్కిల్స్ కాన్సెప్ట్లను పరిచయం చేయడం అనేది ఈ ప్రోగ్రామ్ లో ఒక పాయింట్. బడ్జెటింగ్, పిల్లలకు బడ్జెట్ సృష్టించండి, మేనేజ్ చేయడాన్ని నేర్పండి, ఇది చాలా ఇంపార్టెంట్. వారు వారి ఫైనాన్షియల్ రీసోర్సెస్ ని తెలివిగా ఎలా కేటాయించుకోవాలో ఖచ్చితంగా నేర్చుకోవాలి. పొదుపు చేసుకోవడం, సేవింగ్స్ ఉండడము, క్రమం తప్పకుండా డబ్బుని పొదుపు చేసుకోవడం అనే అలవాటుని పిల్లలకు మనసుకు హత్తుకునే విధంగా చెప్పాలి. ఇందులో ఎమర్జెన్సీ ఫండ్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడము, అత్యవసర ఖర్చులు చేయవలసిన వచ్చినప్పుడు ఈ ఫండ్ రక్షణ వల్ల ఏం జరుగుతుందో అన్నదాన్ని మీరు స్పష్టం చేయాలి. సేవింగ్స్ అయిపోయింది, బడ్జెటింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్టింగ్, పెట్టుబడి పెట్టడం. పిల్లలకు పెట్టుబడి పెట్టడం గురించి చెప్పడం అనేది ఒక అడ్వాన్స్ టాపిక్ గా కనిపించవచ్చు. వాళ్ళకి పెట్టుబడి పెట్టడం యొక్క బేసిక్స్ గురించి ముందుగానే పరిచయం చేయడం అనేది దీర్ఘకాలంలో గణనీయమైన లాభాలను అందిస్తుంది. కాంపౌండింగ్ గురించి చెప్పండి. వాట్ ఈస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్? హౌ సమ్ సేవింగ్స్ విల్ అట్రాక్ట్ కాంపౌండింగ్? ఆ డబ్బు ఇంకా ఎలా మల్టిప్లై చేసుకోవచ్చు? చక్రవడ్డీ కట్టడం, దీర్ఘకాల పెట్టుబడుల యొక్క పవర్ వంటి కాన్సెప్ట్లను యువ మెదళ్లకు అర్థమయ్యేలా సులభతరం చేసి చెప్పాలి. స్మార్ట్ గా డబ్బులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని విద్యార్థులకు అందించాలి. వారికి గల ఆప్షన్లను వాళ్ళు చూడగలగాలని, వాళ్ళు తెలుసుకున్న చాయిసెస్ ని ఎంచుకోగలగాలి. అదే సమయాల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాల పర్యవసనాలను ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి కూడా వారికి హెల్ప్ చేయాలి. ఇదంతా చెప్పేటప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ కూడా నేర్పాలి, రిస్క్ అనాలిసిస్ కూడా చెప్పాలి. రాబోయే రిస్క్ గురించి సామర్థ్యం కనుగొండాలి ఈ స్టూడెంట్స్. డబ్బుని మేనేజ్ చేసేటప్పుడు మనం ఎదుర్కొనే ఒడిదొడుకులను అసెస్ చేసి మేనేజ్ చేసే సామర్థ్యం మనం లెసన్స్ చెప్పే దాంట్లో నేర్పించే దాన్ని బట్టి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, అవసరాలు కోరికల మధ్య భేదం గుర్తించడం. ఎమోషనల్ అయిపోతారు చిన్నపిల్లలు ఉన్నాయండి, మనం కూడా ఎమోషనల్ అవుతాం, పెద్దవాళ్ళు ఎమోషనల్ అవుతారు, ఏజ్ ఓల్డ్ వాళ్ళకు కూడా ఎమోషనల్ డిసిషన్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఫైనాన్షియల్ లిటరసీలో అత్యంత ముఖ్యమైన పాఠ్యాంశం ఏమిటంటే, పిల్లలు వారి అవసరాలు కోరికల మధ్య భేదమును గుర్తించడంలో సహాయం చేయడమే. ఈ కాన్సెప్ట్ ని సమర్థవంతంగా పిల్లలకి మనసుకు హత్తుకునే విధంగా చెప్పడానికి స్కూల్స్ నిజ జీవిత సినారియోస్ ని ఉపయోగించాలి. ఇందులో విద్యార్థులు ఐటమ్లని అవసరాలు కోరికలుగా క్లాసిఫై చేస్తారు. అసలు దే హ్యావ్ టు మేక్ అ లిస్ట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ నీడ్స్, వాంట్స్ అండ్ ఓన్లీ ఫర్ ఎమోషనల్ డిజైర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు అనేది అవసరం, గేమింగ్ కన్సోల్ ఒక కోరికగా క్లాసిఫై చేస్తారు. అదనంగా బడ్జెటింగ్ ఎక్సర్సైజెస్ ఈ భేదాన్ని మరింత విశదీకరిస్తాయి. ఈ ఎక్సర్సైజెస్ లో ఊహాజనితమైన బడ్జెట్ తయారు చేయవచ్చు. అవసరమైన ఆహారం, హౌసింగ్, విద్య వంటి వాటికి ముందుగా రీసోర్సెస్ కేటాయించడం, తరువాత అత్యవసరం కాని ఐటమ్స్ ని పరిగణించడం. ప్రయారిటీస్ అన్నట్టు ఇక్కడ మనకు ఏది ఇంపార్టెంట్, అకార్డింగ్ టు ద ప్రయారిటీ వీ హ్యావ్ టు సెట్ అసైడ్ ద మనీ. ఇలాంటి చిన్న చిన్నవి నేర్పిస్తూ ఉంటే పిల్లలకు ఎంతో నేర్చుకున్న వాళ్ళు అవుతారు. పెద్దవాళ్ళు ఇప్పటికే చాలా చాలా చాలా లాసెస్ చేశారు ఎమోషనల్ డిసిషన్ అనుకోండి, లేదా సడన్ గా ఎవరో చెప్తే ఇంకోటి అనుకోండి, అంతెందుకండి, ఆశ చూపెట్టగానే ఇంకో రేంజ్కి వెళ్ళిపోతారు అన్నట్టు. మీ డబ్బు మల్టిప్లై అవుతుంది, మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే అసలు ఇంకెక్కడికో వెళ్ళిపోతారో, ఎందుకు ఫోన్ తెరిస్తే చాలు, ఇవాళ ఫ్రాడ్స్టర్స్ గురించి ఫస్ట్ ఫోన్ రింగ్ టోన్ కన్నా ముందు మనకు మెసేజెస్ వస్తున్నాయి. అయినప్పటికీ కూడా పెద్దవాళ్ళనే కాకుండా, విద్యావంతులనే కాకుండా, ఇంటలెక్చువల్స్, ఇంటెలిజెంట్ పీపుల్ కూడా ఈ బుట్టలో పడిపోతున్నారు, ఈ ఫ్రాడ్స్టర్స్ వలలో పడిపోతున్నారు. దాని

0: అంతా ఒకటే ఒక కారణం, ఆశ అత్యాశ మాత్రమే అండి. ఎవరు ఆశావాది మనిషి అని అందరికీ తెలుసు, కానీ అత్యాశావాది అయిపోయాడు. మీ డబ్బులు దీంట్లో పెట్టండి, ఇంకా ఎక్కువ అయిపోతాయి, దాన్ని ఇంకా మల్టిప్లై చేయొచ్చు అని అలా మల్టిప్లికేషన్లో పోతున్నాయి. నంబర్స్ అన్నీ చూసుకుంటూ మనిషి ఇంకెక్కడో ఊహించుకుంటూ ఉన్నాడు, కానీ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవట్లేదు. అలా ఒక్క దగ్గరకు వచ్చి మొత్తం డబ్బు బ్లాక్ అవుతుంది. ఆ బ్లాక్ అవుతున్న డబ్బును తీయడానికి ఇంకా కొంచెం పెట్టండి అంటారు. ఉన్నది అన్నీ తెచ్చి అప్పులు చేసి పెట్టిన వాళ్ళ సంఖ్య కూడా బాగానే ఉంది. ఒక్కసారి ఆ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఎన్ని వందల వేల కేసులు నమోదు అవుతున్నాయో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. దీనికంతటికీ కారణం ఒకటే అండి, ఫ్రాడ్స్టర్స్ వలలో పడుతున్నామంటే ఆశ అనేది ఎక్కువగా ఉన్నట్టు. ఫస్ట్ ఏంటంటే, అందుకే అంటున్నాను, ఎమోషనల్ డిసిషన్స్ తీసుకోకండి. ఫస్ట్ క్లాసిఫై చేయండి, అవసరం ఏంటి, అనవసరం ఏంటి, వాట్ ఈస్ ద నీడ్, వాట్ ఈస్ గివింగ్ మీ గ్రాటిఫికేషన్, ఇవన్నిటిని చూసుకోండి. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ నాట్. ట్రెడిషనల్ మెథడ్ ఆల్వేజ్ ఈస్ కరెక్ట్, సేఫ్గా ఉంటుంది డబ్బు, మీ అవసరాలకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ మధ్య కొత్తగా బయలుదేరాలండి, ఆ ట్రెడిషనల్ మెథడ్ వద్దు మనకు, మనం మోడర్న్ మెథడ్లో వెళ్దాము. ఈ మెథడ్లో కంటెంపరీ ఇప్పుడు ఇలా జరుగుతుంది అని, ఇప్పుడు జరిగేవన్నీ మోసాలి అని తెలిసినప్పుడు మనం ట్రెడిషనల్ మెథడ్లో ఉండడమే ఇంకా మంచిది. ఒకప్పుడు మనము తాతలు తండ్రుల కాలంలో అంతకుముందు కూడా వాళ్ళు డబ్బుని ఎలా ఆదా చేసేవారు, ఎలా సేవ్ చేసుకునేవారు, ఆ సిస్టమ్ మనకి ఎప్పుడు కూడా మనకు పనికొస్తుంది. అందుకే ఇంట్లో పెద్దవాళ్ళు, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ డిసిషన్స్ తీసుకోండి, వాళ్ళని కన్సల్ట్ కండి. వాళ్ళు ఎలా చేశారు అనే దాన్ని మీరు ఒక్కసారి దాన్ని అనాలిసిస్ చేసి తర్వాత మీరు ఏదైనా ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకోవడం మంచిది. స్కూల్స్ లో ఒక బలమైన ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ అనేది స్టూడెంట్స్ కి పలు దీర్ఘకాల లాభాలను అందిస్తుంది. ఈ లాభాలు వారి ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కి సంబంధించినది. ఫస్ట్, ఇది విద్యార్థులకు ఫైనాన్షియల్ స్వాతంత్రం అందిస్తుంది. ఇది వారికి వారి డబ్బుని పొదుపు చేయడం, ఖర్చు చేయడం, వృద్ధి చేయడానికి సంబంధించిన వివరణ కలిగించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తుంది. తద్వారా ఇది వారి ఫైనాన్షియల్ సపోర్ట్ కొరకు ఇతరుల పైన ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. అదనంగా ఇది అప్పులు చేయకుండా ఉండడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఫైనాన్షియల్ లిటరేట్ అయిన వ్యక్తులు అవసరాలకి మించిన అప్పులను చాలా తక్కువగా చేస్తారు. వారు వారి క్రెడిట్ ని బాధ్యతతో మేనేజ్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. తద్వారా వారు ఆర్థిక స్టెబిలిటీకి దోహదం చేస్తారు. ఇంకా చెప్పాలంటే, ఫైనాన్షియల్ లిటరసీ అనేది వ్యక్తులకు వారి భవిష్యత్తు లక్ష్యాలను సాధించడానికి శక్తినిస్తుంది. ఈ లక్ష్యాలు ఒక ఇంటికి యజమాని అవ్వడం లేదా విద్య వంటి అవ్వచ్చు. ఇవి జీవితం యొక్క క్వాలిటీని మెరుగుపరుస్తాయి. చివరిగా ఇది తరాల తరబడి తన ప్రభావాన్ని చూపుతుంది. సో ఫైనాన్షియల్ లిటరసీ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. చిన్నపిల్లలకు అసలు మీరు ఆ ప్రైమరీ స్కూల్లోకి హై స్కూల్లోకి రాకముందే నేర్పించినట్టు అవుతే, వాళ్ళు ప్రతి చిన్న విషయానికి ఏంటంటే గొడవబడి అడచేసి లేదా ఏడ్చేసి మీకు ఇది కావాలి అది కావాలి అని ఏడిపించరు. ఒక్కసారి ఆ ఫైనాన్షియల్ లిటరసీ అని నేర్పిస్తే వాళ్ళకు వాట్ ఈస్ అ వాంట్, వాట్ ఈస్ అ డిజైర్, వాట్ ఈస్ అ నీడ్ అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. విత్ దిస్ వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ ఇన్ టుడేస్ వెన్నెలా ప్రోగ్రామ్, దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ. బట్ మరో ప్రోగ్రామ్ లో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తుంటాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. కాల్ ఆర్ మెసేజెస్ ఆన్ 0951522703 దట్ 0951522703 ఆర్ రైట్ టు అస్ అట్ feedbackamc1@gmail.com దట్స్ feedbackamc1@gmail.com. యూ కెన్ ఆల్సో ఫాలో అస్ అట్ అవర్ సోషల్ మీడియా హ్యాండిల్ spice.lamhe.venela దట్స్ spice.lamhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు మన తిరుపతి FM. స్టూడియోలో సమయం 5 గంటలు. ఇప్పుడు విందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: వనితాలోకం మహిళల కార్యక్రమంలో ముందుగా వినోదయాత్రలు అంశంతో కూర్చిన పాటల కార్యక్రమం ప్రసారం. సమర్పణ శ్రీమతి జె. నిర్మలా గారు. ఇప్పుడు విందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ముఖాన్ మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బల
3: సై బాల్,
2: నడుగుల తామర
3: సై బాల్,
2: బురద పుల్ల
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: వినోదయాత్రలు. వినోదయాత్రలు అంటే కేవలం సరదాగా తిరగడం మాత్రమే కాదండి, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఆహ్లాదకర హిల్ స్టేషన్లు, ఇంకా సాహసాల అడ్వెంచర్స్ అని కూడా ఇవన్నీ కలగలిసినవే వినోదయాత్ర. వినోదయాత్ర అనగానే అది ఒక ఆనందయాత్ర అని చెప్పవచ్చు. ప్రకృతి అందాలు, పార్కులు, బీచ్లు, ఎన్నో వినోద ప్రదేశాలను సందర్శించడం. భారతదేశంలో వినోద ఉద్యానవనాలు పిల్లలకు, పెద్దలకు ఒక అద్భుతమైన ప్రదేశం లాంటిది. ఈ ప్రాంతాలు 50 ఏళ్ల ముసలివారికి కూడా ఒక చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చి తెచ్చే విధంగా ఉంటాయి. అంతేకాకుండా కుటుంబాలను, స్నేహితులను దగ్గరకు చేస్తాయి. సెలవులు వచ్చాయంటే చాలు, వినోద ఉద్యానవనాలను సందర్శించాలి అని చాలామంది పిల్లలకు అది సరదాగా ఉల్లాసంగా ఉంటుంది కూడా. వినోద ఉద్యమానికి వెళ్ళడం, కొత్త రైడ్లు చేయడం, అంతేకాకుండా దీనివల్ల మీరు మీ బాల్యాన్ని సులభంగా తిరిగి పొందవచ్చు. చిన్ననాటి స్నేహితులతో కలిసి వారాంతపు సమయం గడపడం, దీనివలన మీ మనసు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. సెలవులు, స్నేహాలు, ఒంటరితనానికి ఒక విచిత్రమైన సంబంధం ఉంది. విభిన్న సంస్కృతులు, ప్రకృతి అందాలు, సాహసాలను అనుభవించడానికి అద్భుతమైన అవకాశం ఈ వినోదయాత్రలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆనందం కోసం, వినోదం కోసం నడవడమే వినోదయాత్ర అంటారు. ఈ యాత్ర మానసిక ఉల్లాసం కోసం, విజ్ఞానం కోసం, విశ్రాంతి కోసం ఒక ప్రయాణం. దైనందిన జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి స్నేహితులతో, కుటుంబాలతో లేదా స్నేహితుల వారి మిత్రులతో సమయాన్ని గడపడం, కొత్త ప్రదేశాలను అన్వేషించేందుకు చేసే ఒక ప్రయాణం, ఒక ప్రయాణం మాత్రమే, ఒక ప్రయత్నం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల కొత్త ప్రదేశాలను, సంస్కృతులను, ఆహార అలవాట్లను తెలుసుకోవచ్చు. మానసిక ఒత్తిడిని తగ్గించి కొత్త ఉత్సాహం కూడా లభిస్తుంది ఇక్కడ. ముఖ్యంగా విద్యార్థులకు చదువుతో పాటు ఈ వినోదయాత్రల వల్ల విజ్ఞానం కూడా అందుతుంది. పాట విందాం.

మీరు దర్శించాల్సి అనుకుంటున్న దర్శించాలి అనుకుంటున్న ప్రదేశం, అవి కొండ ప్రాంతాలు కావచ్చు, సముద్ర తీరాలు కావచ్చు, చారిత్రక ప్రదేశాలు కావచ్చు, అవేమైనా ముందుగా మనం నిర్ణయించుకోవాలి. పర్యటన అనగానే కేవలం ఒక యాత్ర అనడం కంటే అంతకన్నా ఎక్కువే అని చెప్పచ్చు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక మానసిక ఆనందం, పరివర్తన కలిగించే అనుభూతి మిగులుతుంది. ఒకరు బయలుదేరి నుంచి తిరిగి వచ్చే వరకు ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడం ఒక అదృష్టం అని చెప్పాలి. యాత్రలు మధురానుభూతులను మిగులుస్తాయి. ఈ వినోద యాత్రలు 20వ శతాబ్దం ప్రారంభమై అక్కడి నుండి క్రమంగా ప్రపంచమంతా అభివృద్ధి చెందాయి. ఈ పృథ్వీపై ప్రకృతి సిద్ధమైన మనోహర దృశ్యాలు, ప్రాచీన నాగరికత విలసిల్లినటువంటి కేంద్రాలు, ఆధునికంగా

మించిన కట్టడాలు అసంఖ్యంగా ఉన్నాయి. వినోదయాత్రికులు వీటిని దర్శిస్తూ ఉన్నారు కూడా. ఏటా భారతదేశంలో 10 లక్షల మంది కంటే ఎక్కువ విదేశీ యాత్రికులే ఉన్నారని చెప్పచ్చు, పర్యటిస్తూ ఉన్నారు. కానీ అతి చిన్న దేశమైన సింగపూర్ను 20 లక్షల కంటే ఎక్కువ మంది సందర్శిస్తున్నారంట. బల్గేరియా కూడా అంతేనంట. రఘువీర్ సింగ్ మీకు తెలుసా, 1968లో సైకిల్పై ప్రపంచయాత్రకు బయలుదేరి 108 దేశాలు పర్యటించి 1973 ఏప్రిల్ భారతదేశానికి తిరిగి వచ్చారు. అమెరికాకు చెందినటువంటి జహార్డ్ రోండైల్ కూడా 160 దేశాలు పర్యటించారు. ఈయన 1975 జూలై నాటికి ప్రపంచంలో పర్యటించిన దూరం 14,82,729 మైళ్ళు. ఒక లక్ష్యానికి కట్టుబడి ఉండని వ్యక్తి, క్రమశిక్షణకు లోబడి ఉండని వ్యక్తి ఏదో ఒక రోజున అగాధంలో పడిపోతాడు. కాబట్టి లక్ష్యం, క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఇప్పుడు పాట విందాం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: వినోద ఉద్యానవనాలు పిల్లలకు పెద్దలకు ఒక అద్భుతమైన ప్రదేశం అంటారు. భారతదేశంలో 1999 నిర్మించిన మొట్టమొదటి ఉద్యానవనం ఈఎస్ఎల్ వరల్డ్. ఇది ముంబైలో అత్యంత ప్రసిద్ధి చెందిన వినోద ఉద్యానవనం. ఇందులో వాటర్ వరల్డ్, బౌలింగ్ అల్లే, అలాగే ఐస్ స్కేటింగ్తో పాటు 30 కంటే ఎక్కువ రైడ్లున్నాయి. అంతేకాకుండా జెక్లోస్, రెయిన్బో వంటి పెద్దలకు మాత్రమే ఈ రైడ్లుంటాయి. ఇక్కడ ఏప్రిల్ మే మాసం సందర్శించడానికి అనువుగా ఉంటుందన్నమాట. ఇకపోతే బెంగళూరు వండర్లా, ఇది భారతదేశంలో అతి పెద్ద వినోద ఉద్యానవనాలలో ఒకటి. ఈ పార్కులో 55 ల్యాండ్ అండ్ వాటర్ రైడ్లు, మ్యూజికల్ ఫౌంటైన్స్, అలాగే స్టేట్ ఆఫ్ ఆర్ట్ అమ్యూజ్మెంట్ పార్క్. ఇది ప్రపంచ స్థాయి సౌకర్యాలను కలిగి ఉంటుంది. ఇక 12 వాటర్ రైడ్లు ఉన్నాయి. లేజర్ లైట్లు, మ్యూజికల్ వినిపించే వెచ్చటి నీటి చెల్లెలతో కూడినటువంటి ఇండోర్ డిస్కో, ఈ డ్యాన్సెస్లు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇకపోతే నోయిడాలోని వండర్ ఆఫ్ వండర్, ఇది ఈ వినోద ఉద్యానవనం కుటుంబానికి అలాగే వారాంతలో కుటుంబాలు కలుసుకొని ఎంజాయ్ చేయడానికి చాలా అనువుగా ఉంటుంది. నోయిడాలో ఉన్న వండర్ ఆఫ్ వండర్, ఇది అనేక రైడ్స్, రెస్టారెంట్లు కలిగి ఉంటుంది. డ్యాన్స్ ఫ్లోర్లలో ఫంకీ సంగీతాన్ని కూడా ఆస్వాదించవచ్చు. ఈ వినోద ఉద్యానవనం కుటుంబ ఈవెంట్లకు ఎక్కువగా, అలాగే పుట్టినరోజు వేడుకలకు, సమావేశాలకు ప్రత్యేక స్థలాలను కలిగి ఉంది. సో ఇప్పుడు ఒక పాట విందాం.

0: ధరలు సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు. విజయ వంట నూనెలు
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీ. ఇక్కడ సినిమా సెట్టింగ్లు, అలాగే అమ్యూజ్మెంట్ రైడ్స్, వినోద కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని చెప్పచ్చు. ఇక్కడ సినీ ప్రేమికుల కుటుంబాలకు అందమైన వినోద ఉద్యానవనం ఇది రామోజీ ఫిల్మ్ సిటీ. ఇది టాలీవుడ్లోని అత్యంత ప్రసిద్ధి చెందిన చిత్రాలు నిర్మించినటువంటి చరిత్ర కూడా ఉంది అన్నమాట. ఇది హైదరాబాద్ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి బస్, ఆటో, క్యాబ్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు తెరిచి ఉంటారు. హిల్ స్టేషన్ అయినటువంటి కేరళ కూడా చాలా సూపర్గా ఉంటుంది. అక్కడ బ్యాక్ వాటర్స్ ఉంటాయి, తర్వాత టీ తోటలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇకపోతే డార్జిలింగ్ సూపర్ అండి హిల్ స్టేషన్. అది పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. హిమాలయాల అందాలన్నీ కూడా మనకు అందులో కనిపిస్తాయి. ముఖ్యంగా హిమాలయ అందాలే కాకుండా టాయ్ ట్రైన్ ప్రయాణం చాలా బాగుంటుంది ఇక్కడ. ఊటీ, కొడైకెనాల్, ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. సరస్సులు ఇక్కడ ప్రధాన ఆకర్షణలుగా నిలబడతాయన్నమాట. ఇంకా మనకు పోతే హంపి విజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రతీక. ఇక్కడ రాతి శిల్పాలు, కట్టడాలు ప్రపంచ ప్రజలను ఆకర్షిస్తాయి. ఆగ్రా ఇక ప్రపంచ 7 అద్భుతాలలో ఒకటైన తాజ్మహల్, ఆగ్రా కోటలను మనం అక్కడికి వెళ్తే ఉత్తరప్రదేశ్లో చూడొచ్చు అన్నమాట. గులాబీ నగరంగా పిలువబడే జైపూర్, అద్భుతమైన కోటలు, అంతేకాకుండా రాజపుత్రుల సంస్కృత నిలయం ఇక్కడ ఉంటుంది. ఇంత గొప్ప చరిత్ర మన దేశంలో ఉందన్నమాట. అంతేకాదండి, మన దేశంలో విహార, వినోద, విజ్ఞానాత్మక యాత్రాస్థలాలు చాలా ఉన్నాయి. అవేంటంటే కొండవీడు, పొన్నూరు, అమరావతి, నాగార్జున సాగర్, కొండపల్లి, శ్రీశైలం, తిరుపతి, హంపి, ఎత్తిపోతల, భద్రాద్రి, ఇలాంటి ప్రదేశాలు సందర్శించదగినవి. ఈ ప్రదేశాలు సందర్శించడం ముందు ఉపాధ్యాయులు మరి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకొని ఒక ప్రణాళిక వేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఆ ప్రయాణానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎక్కడెక్కడ బస్సులు ఉంటాయి, అక్కడ బస చేయడానికి ఏమన్నా సౌకర్యాలు ఉంటాయా, డబ్బుల ఖర్చు ఎంత అవుతుంది, భోజన ఫలహారాలు ఎక్కడ ఉంటాయి, ఏ వాహనాలు ఎక్కడెక్కడ పోతాయి, ఇవన్నీ కూడా ముందుగా తెలుసుకొని ఒక ప్లాన్ ప్రకారమే వినోద యాత్రలు మరి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అంతకు మించి మరియు చేయకపోతే కనుక ఆహ్లాదకరమైన వాతావరణం బాధాకరంగా మారిపోతుంది.

సాగుతుంది. అంతేకాకుండా ఈ ప్రదేశాలను దర్శించడానికి కొంతమంది పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి ముఖ్యంగా ఈ విహార వినోద యాత్రల్లో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఏంటంటే సుందర దృశ్యాలను చూడటం వల్ల విద్యార్థుల్లో కానీ పెద్దల్లో కానీ మానసిక ఉల్లాసం వస్తుంది. అంతేకాకుండా వివిధ దేశ ఆచారాలు కూడా, సాంఘిక మర్యాదలు కూడా తెలుసుకుంటాం, అనేకులతో మాట్లాడతాం, సంభాషిస్తాం, ఎంతో మంచి అవగాహన పెరుగుతుంది. సుప్రసిద్ధ చారిత్రక దృశ్యాలను సందర్శించడం వల్ల విద్యార్థుల్లో కానీ పెద్దల మనసుల్లో కూడా మహోన్నత ఆశయాలు ఉంటాయన్నమాట. దేశభక్తి బాగా పెరుగుతుంది. అంతేకాకుండా మరి పెద్దలతో, అంటే మీరు స్టూడెంట్స్ కనుక విహారయాత్రలకు వెళ్తే ఉపాధ్యాయులతో వాళ్ళకి మంచి చక్కటి సదావకాన్ని ఏర్పడి క్రమశిక్షణ కూడా వాళ్ళలో వస్తుంది, మంచి సత్ప్రవర్తన వస్తుందన్నమాట. చదివి నేర్చుకోవడం కన్నా చూడడం వల్ల అనుభవపూర్వకమైనటువంటి నేర్చుకున్న విషయాలను వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి విహార వినోద యాత్రలు అందరినీ చేయమని ప్రోత్సహించుతుంది ఆకాశవాణి. దీనికని ఒక ప్రత్యేక దినం కూడా ఉందన్నమాట. సో ఈరోజు వినోద యాత్రల గురించి అనేక విషయాలు విన్నాం. చివరిగా పాట వినేద్దాం.

మీరింతవరకు విన్నారు వంతాలోకం మహిళల కార్యక్రమంలో వినోదయాత్రలు అంశంతో కూర్చిన పాటల కార్యక్రమం ప్రసారం. సమర్పణ శ్రీమతి జే నిర్మల.

0: ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల
2: సైబాల్,
1: గజ్జా బొబ్బల
2: సైబాల్,
1: నడుగులో తామర
2: సైబాల్,
1: బురద పుల్ల
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: యోవాణి యోజనల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 1500. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి, లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు

చేసుకోవచ్చు. వయస్సు April 1, 2026 నాటికి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. వేతనం ప్రారంభ బేసిక్ 48,480 రూపాయలకు, అలవెన్సులు అదనం. ఎంపిక విధానం 3 దశలలో జరుగుతుంది. మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష, 2వ దశలో మెయిన్ పరీక్ష, 3వ దశలో సైకోమెట్రీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునే విధానం ఆన్లైన్ ద్వారా చేయాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 8 జూలై 2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మరొక్కసారి 8 జూలై 2026. ప్రిలిమ్స్ పరీక్ష 2026, మెయిన్ పరీక్ష 2026, గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ 2026 ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు సందర్శించాల్సిన వెబ్సైట్ వివరాలు https://sbi.bank.in. వెబ్సైట్ వివరాలు మరొక్కసారి https

2026లోను, గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ అక్టోబర్ నవంబర్ నెల 2026లో ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు సందర్శించాల్సిన వెబ్సైట్ వివరాలు https://sbi.bank.in. వెబ్సైట్ వివరాలు మరొక్కసారి https://sbi.bank.in. ఇప్పుడు మరొక ఉద్యోగ సమాచారం విందాం. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 86. పోస్టుల వివరాలు: మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ 4, సీనియర్ క్రెడిట్ అనలిస్ట్ 38, చీఫ్ మేనేజర్ 1, సీనియర్ మేనేజర్ 36, చీఫ్ మేనేజర్ 7 పోస్టులు ఉన్నాయి. అర్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి, ఫైనాన్స్ స్పెషలైజేషన్లో పీజీ డిప్లొమా లేదా సిఏ సిఎంఏ మరియు సిఎంఏఎఫ్ వంటి అర్హతలను కలిగి ఉండాలి. వయస్సు: మేనేజర్ పోస్టుకు 25 నుంచి 30 సంవత్సరాలు, సీనియర్ మేనేజర్ పోస్టుకు 28 నుంచి 35 సంవత్సరాలు, చీఫ్ మేనేజర్ పోస్టుకు 32 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. పేస్కేల్ వివరాలు: నెలకు గ్రేడ్ 2 పోస్టుకి 93,960 రూపాయలు, గ్రేడ్ 3 పోస్టులకు 105,280 రూపాయలు, గ్రేడ్ 4 పోస్టులకు 120,940 రూపాయలు. ఎంపిక విధానం: షార్ట్లిస్ట్, ఆన్లైన్ ద్వారా రాత పరీక్ష, సైకోమెట్రీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 6 జూలై 2026. దరఖాస్తులకు చివరి తేదీ మరొక్కసారి 6 జూలై 2026. ఆసక్తిగల అభ్యర్థులు సందర్శించవలసిన వెబ్సైట్ చిరునామా https://bankofindia.bankin. వెబ్సైట్ చిరునామా మరొక్కసారి https://bankofindia.bankin.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన కొన్ని వివరాలు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలల పురస్కారాలు 2026కు నామినేషన్లను ఆహ్వానిస్తున్నారు. ఈ దరఖాస్తులకు చివరి తేదీ 31 జూలై. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలల పురస్కారాలు 2026కు నామినేషన్లు పంపించాల్సిందిగా మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కోరింది. దరఖాస్తులను పంపించడానికి ఆఖరి తేదీ 2026 జూలై 31. పీఎంఆర్బీపీకి నామినేషన్లను ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా

మాత్రమే సమర్పించాలి. క్రీడలు, సామాజిక సేవ, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, పర్యావరణం, కళలు, సాంస్కృతిక రంగాలలో అసాధారణంగా రాణించి విజయాలు సాధించిన 5 నుండి 18 సంవత్సరాల వయసున్న వారిని గౌరవించడానికి ఏర్పాటు చేసిన విశిష్ట పురస్కారాలు ఈ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలల పురస్కారాలు. క్లిష్ట పరిస్థితులలో అమిత ధైర్య సాహసాలను కనబరిచిన వారికి ఈ పురస్కారాలను అందిస్తారు. ఈ అవార్డుకు అర్హత ఉంది అని భావిస్తున్న అభ్యర్థులను పౌరులు, పాఠశాలలు, సంస్థలు నామినేట్ చేయవచ్చు. బాలలు తమను తాము కూడా నామినేట్ చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దరఖాస్తు చివరి తేదీ 31 జూలై 2026. దరఖాస్తు చేసుకునే విధానం ఆన్లైన్లో మాత్రమే చేయాలి. దరఖాస్తు చేయడానికి సందర్శించవలసిన వెబ్సైట్ వివరాలు https://awards.gov.in. దరఖాస్తులు ప్రాథమిక వ్యక్తిగత వివరాలను పేర్కొనడంతో పాటు నామినేషన్ను దాఖలు చేస్తున్న పురస్కారం ఏ కేటగిరీదో కూడా ప్రస్తావించి ఇటీవల తీయించుకున్న ఫోటోను, సహాయక దస్తావేజులను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వారు తమ విజయాన్ని, అది చూపిన ప్రభావాన్ని వివరించే కథనాన్ని 1000 పదాలు మించకుండా సమర్పించవలసి ఉంటుంది. పురస్కారాలకు యోగ్యులైన వారిని గుర్తించి నామినేట్ చేయవలసిందిగా స్కూళ్లను, యువజన బృందాలను, ఎన్జీఓలను, పంచాయతీలను, వ్యక్తులను, సంస్థలను మంత్రిత్వ శాఖ కోరుతోంది. ఇప్పుడు మరొక కార్యక్రమం వివరాలు విందాం. 11 ఏళ్ల డిజిటల్ ఇండియాతో మెరుగైన ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ మార్కెట్లతో ప్రజలకు జీవన సౌలభ్యం కలిగింది. ప్రపంచంలో జరిగే ప్రతి 2వ వాస్తవ డిజిటల్ లావాదేవీలలో 1 భారత్ యూపీఐ ద్వారానే జరుగుతుంది. 10వ దేశంగా గ్రీస్ కూడా యూపీఐని ఆమోదించడంతో అంతర్జాతీయంగా భారతీయ యూపీఐకి మరింత గుర్తింపు లభించింది. అలాగే తల్లి పిల్లలకు మెరుగైన పోషకాహారం, పోషన్ ట్రాకర్ వేదిక ద్వారా నిరంతర పర్యవేక్షణతో 13 లక్షల మందికి పైగా అంగన్వాడీ కార్యకర్తలు, సుమారు 9 కోట్ల మంది లబ్ధిదారులను అనుసంధానం చేయడం జరిగింది. ఇప్పుడు వివరాలు. భారతదేశంలో దాదాపు జరిగే ప్రతి లావాదేవీ నగదు రూపంలో జరిగే కాలం ఉండేది. ఇది దైనందిన జీవితంలో అనేక సవాళ్లను తెచ్చిపెట్టింది. చేతిలో కరెన్సీని మోసుకెళ్లడం ఒక భారంగా మారడమే కాకుండా చిల్లర కోసం తరచూ వెతుక్కోవాల్సి వచ్చేది. కేవలం చెల్లింపులకే పరిమితం కాకుండా ఆరోగ్య సూచికలను పర్యవేక్షించడం, భారత ప్రభుత్వ సంక్షేమ పథకాల పరిధిలో రికార్డులను నిర్వహించడం, సేవలను అందజేయడం, సమన్వయం చేయడం, ఇటువంటివన్నీ నెమ్మదిగా కాగితాలపైన ఆధారపడుతూ దశలు దశలుగా సాగేవి. 2015 జూలై 1 డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభించడంతో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గడిచిన సంవత్సరాలలో ఈ మార్పు ఎంతో సుదీర్ఘ ప్రభావం చూపింది. దీని ఫలితంగా ఇప్పుడు దైనందిన జీవితంలో అత్యంత చిన్న కోణాలలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నేడు డిజిటల్ ఇండియా ఒక బలమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల రూపంలో మారింది. ఇది భారతీయ చెల్లింపుల విధానాన్ని, ప్రభుత్వ సేవలను అందుబాటులోనికి తేవడంతో పాటు జీవనోపాధికి లభిస్తున్న మద్దతును పూర్తిగా మార్చివేసింది. తక్షణ డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్న ఢిల్లీలోని ఒక టీ వ్యాపారి మొదలుకొని చేతితో తయారు చేసిన ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయిస్తున్న చేనేత కార్మికుడి వరకు ఒక చిన్నారి ఆరోగ్య రికార్డులను నిరంతరం నవీకరించే ఒడిశాలోని అంగన్వాడీ కార్యకర్త వరకు డిజిటల్ సాంకేతికతలు దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా మారిపోయాయి. కోట్ల మంది పౌరులు వ్యాపారాలను డిజిటల్ చెల్లింపుల ద్వారా చేయడం ఇప్పుడు అత్యంత ఇష్టమైన విధానంగా మారగా, డిజిటల్ వేదికలు దేశవ్యాప్తంగా పరిపాలనను, ఆరోగ్య సంరక్షణను, వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. ఈ విప్లవాత్మక మార్పునకు సంబంధించిన 4 ఉదాహరణలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఈ విప్లవాత్మక మార్పులు ప్రజల ఆరోగ్యాన్ని, జీవనోపాధిని ఒకేసారి ఎలా స్పృశించిందో దీనిలో అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. ఒకవైపు పోషన్ ట్రాక్టర్ దేశవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో పోషకాహార సేవల పంపిణీకి నిరంతర

పారదర్శకతను చేకూరుస్తూ ఏ ఒక్క లబ్ధిదారుడైన పిల్లవాడు లేదా తల్లి నిర్లక్ష్యానికి గురి కాకుండా చూసేందుకు సహాయపడుతుంది. మరోవైపు ఇండియా హ్యాండ్మేడ్ వంటి డిజిటల్ మార్కెట్ ప్లేసులు గ్రామీణ కళాకారులను నేరుగా జాతీయ స్థాయి కొనుగోలుదారులతో అనుసంధానం చేస్తూ మధ్యవర్తుల వ్యవస్థను పూర్తిగా తొలగిస్తున్నాయి. దీనివల్ల హస్తకళాకారులు తమ శ్రమకు తగిన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతున్నారు. మెరుగైన ఆరోగ్య పర్యవేక్షణ, సులభంగా అందుబాటు ధరలలో లభించే చేనేత వస్త్రాలు, ఇవన్నీ కలిసి అటు పట్టణ ఇటు గ్రామీణ భారత ప్రజలందరికీ దైనందిన జీవితాన్ని నిశ్శబ్దంగా మరియు సులభతరంగా, గౌరవప్రదంగా, సురక్షితంగా అందిస్తున్నాయి. ప్రపంచంలో ప్రతి రెండవ వాస్తవ డిజిటల్ లావాదేవీల్లో ఒకటి భారతదేశంలోనే జరుగుతుండడం మన దేశం సాధించిన గొప్ప సాంకేతిక ఘనతగా మనం అభివర్ణించుకోవచ్చు. ఇప్పుడు విందాం ఒక పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలకు కావస్తుంది. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ప్రసార విశేషాల అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6 గంటల 30 నిమిషాలకు 2026 ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లాండ్లోని ఓవెల్ క్రికెట్ స్టేడియం వేదికగా సౌత్ఆఫ్రికా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఆంగ్ల భాషలలో ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి కార్యక్రమంలో అధిక పాల దిగుబడిని ఇచ్చే పాడి పశువుల పోషణ గురించి తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ లావణ్య గారి ప్రసంగం, 7 గంటల 45 నిమిషాలకు తిరిగి 2026 ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఆంగ్ల భాషలలో ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, తిరిగి 8:40, 9:15 ఈ వ్యాఖ్యానం ప్రసారం, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 10:45 ఆపాత మధురాలు శ్రావ్యమైన సినీ గీతాల కార్యక్రమం ప్రసారం. ఇవి ఈరోజు మన తిరుపతి ఎఫ్ఎం నందు ప్రసారం కానున్న ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6 గంటలకు ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6:10 భక్తిరంజని

0: కార్యక్రమంలో దేవీ కీర్తనలు, నాతియా కలాం. 6:30 సూర్తి ముత్తావళి. వ్యాఖ్యాత మహమ్మద్ ఐజాక్. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వతంత్ర సమరంలో సామాజిక మత సంస్కరణ ఉద్యమం, ఇంకా జాతీయ చైతన్యోద్యమం గురించి కొన్ని వివరాలు. అనంతరం శతవసంత సాహితీ మంజీరాలు కార్యక్రమంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం కావ్యం గురించి డాక్టర్ అవంస సోమసుందరం గారి ప్రసంగ వ్యాసం. చదివినవారు శ్రీమతి ఏవి భారతి. 7:45 ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం ప్రసారం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి గారి చిత్రగీత కదంబం ప్రసారం. 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి తిరిగి 12:10, 12:40, 1:30, 3:10 ప్రసారం. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 5:00 వనితాలోకం కార్యక్రమంలో భారత స్వతంత్రోద్యమంలో మహిళల పాత్ర కార్యక్రమంలో ఝాన్సీ లక్ష్మీబాయి గురించి కొన్ని వివరాలు. సమర్పణ శ్రీమతి జె. నిర్మల. అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన వివరాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం మీకు తెలుసా క్విజ్ ప్రోగ్రాం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:30 భక్తి కుసుమాలు భక్తిగీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 పల్లెసీమలు పశువులపై ఎల్నినో ప్రభావం గురించి కరకంబాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం పశువైద్య శాస్త్రవేత్త డాక్టర్ అనూషా గారి ప్రసంగం. 8:00 చిత్రకుసుమాలు. 9:15 స్పాట్లైట్. 9:30 ఏకచిత్రగానం. ఇవి రేపటి ప్రసారాలు. స్టూడియోలో సమయం 6:05 కావస్తుంది. ఇప్పుడు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: This is Akashwani, the news read by Anuja Kumar. Prime Minister Narendra Modi has said that India-Japan relations are truly very special and there are many shining examples of the success of the economic partnership. Addressing India-Japan Joint Economic Forum in New Delhi this evening, Mr. Modi said, "When Japan's expertise and investment combine with India's speed and scale, the entire world benefits." He said both sides today decided to make the partnership even more dynamic and profound. The Prime Minister said India and Japan today reached agreements on several areas such as economic security, AI, defense and health that will make the partnership futuristic and limitless.
2: आज आर्थिक दुनिया सप्लाई चेन में रुकावटें, ट्रेड में अनिश्चितता और ग्लोबल डिमांड में गिरावट से जूझ रही है. लेकिन जैसे कहा जाता है, व्हेन द गोइंग गेट्स टफ द टफ गेट गोइंग. भारत विश्व की फास्टेस्ट ग्रोइंग मेजर इकोनॉमी है. पिछले फाइनेंशियल ईयर में भारत की जीडीपी ग्रोथ 7.7% रही. इतना ही नहीं, पिछले 12 वर्षों में हम भारत में काइजन फिलोसॉफी यानी कंटिन्यूअस इंप्रूवमेंट अपनाते हुए अपनी इकोनॉमिक डीएनए को ट्रांसफॉर्म कर रहे हैं.
1: In her address, Prime Minister of Japan Sanae Takaichi said, among the many areas of cooperation, energy security is one of the most important areas. On the

0: occasion, both Prime Ministers jointly inaugurated Maruti Suzuki's fourth vehicle manufacturing facility at Kharkhoda in Haryana. Earlier, India and Japan today exchanged several agreements in different fields, including economic and energy security, pharmaceuticals, defence and AI. Prime Minister Narendra Modi held annual summit-level talks with his Japanese counterpart, Sanai Takaichi, in New Delhi this afternoon. Union Minister for Commerce and Industry Piyush Goyal today said that investments have emerged as a key driver of India's strategic partnership with Japan and are expected to further strengthen bilateral ties. Addressing the Indo-Japan Strategic Dialogue on Shaping the Asian Century, organized by a private television channel, Mr. Goyal said, opportunities are opening up for India's skilled workforce, while the government's focus remains on ensuring equitable development for all under the leadership of Prime Minister Narendra Modi.
1: It's a partnership that has many dimensions. Trade also is an important element of this partnership, particularly given our complementary strengths. What we get from Japan are largely technology-driven products. What we sell to Japan are also value-added products. We are not selling raw materials or intermediates. We're selling high-quality, precision-engineered material, auto component, electronic component. So, in effect, this particular relationship has both the trade and investment dimension. Therefore, I think it's a good partnership.
0: India has reiterated its firm stand that terrorism cannot be justified under any circumstances and called for united global action to eliminate the menace. Addressing the UN General Assembly during the adoption of the 9th review of the United Nations Global Counter-Terrorism Strategy, India's permanent representative to the UN, Ambassador Harish Parvathaneni, said, "A terrorist is a terrorist," and emphasized that the counter-terrorism efforts should not be weakened by false equivalences or politicized narratives.
2: India has been a victim of cross-border terrorism for decades. Our people have paid a terrible price, and this experience has shaped India's zero-tolerance approach. Irrespective of any grievance, political cause or strategic calculation, terrorism in all its forms and manifestations must be condemned unequivocally. India has worked to strengthen the global focus on terror financing. We have supported capacity building, South-South cooperation and strengthening of multilateral frameworks. India believes that counter-terrorism should not be hollowed out by false equivalences or politicized narratives.
0: Governor of Bihar, Lieutenant General retired Sayyed Atta Hasnain, and Minister of State for External Affairs Pavitra Margarita will visit Iran tomorrow to attend the funeral ceremony of the late Supreme Leader of Iran, Grand Ayatollah Sayyed Ali Khamenei. The southwest monsoon today has further advanced into entire Delhi, some more parts of Gujarat, remaining parts of Uttar Pradesh, most parts of Madhya Pradesh, Haryana, Punjab and some parts of Rajasthan. And that is the end of this news bulletin.
3: Less premium, more bonus, most suitable for your loved ones. RPL Life, nothing better than this.
4: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా విబీజీ రామ్జీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్ ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదరిక నిర్మూలనకు విబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ చట్టం 2025 పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి విబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ముక్కవారిపల్లి గ్రామంలో ఈరోజు ఆయన ప్రారంభించారు. ముక్కవారిపల్లి గ్రామంలో 455,000 రూపాయల వ్యయంతో ప్రతిపాదించిన 3 అభివృద్ధి పనులను కూడా లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా వర్షపు

0: సంరక్షణ కుంట, మ్యాజిక్ ట్రైన్, మొక్కల పెంపకం కార్యక్రమాలను వీబీజీ రామ్జీ మిషన్ కింద చేపట్టారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రానున్న 9 నెలల కాలానికి ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి 7,700 కోట్ల రూపాయలు విడుదల చేస్తామన్నారు. రాష్టానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 74,212 పక్కా ఇళ్లు, గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించే రోడ్ల నిర్మాణానికి 422 కోట్ల రూపాయల నిధులు ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. అలాగే 2,16,250 మెట్రిక్ టన్నుల తోతాపూరి మామిడిని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం కొనుగోలు చేస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేస్తూ,
1: వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా మే మన్రేగా మే కేవల్ 100 దిన్ రోజగార్ మిల్తా థా, వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా మే పూరే 125 దిన్ మజదూర్ కో రోజగార్ మిలేగా. వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా మే కేంద్ర నే జో అప్నా శేర్ దియా హై, పైసా దియా హై, వో హై 95,600 కరోడ్ రూపయా. ఇత్నీ బడీ ధనరాశి మజదూరో కో కామ్ ఔర్ గావ్ కే వికాస్ కే లియే దీ జాయేగీ.
0: ఈ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, దేశంలోనే ఉద్యాన పంటలకు కేంద్రంగా రాయలసీమ నిలుస్తోందన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు పెంబసాని చంద్రశేఖర్, కమలేష్ పాస్వాన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజలకు ప్రభుత్వం సేవలందించడం ఎంత ముఖ్యమో, సంపద సృష్టికి ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులు సాధించడం కూడా అంతే ముఖ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్ పై తిరుపతిలో నిర్వహిస్తున్న 2 రోజుల వర్క్షాప్ లో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డేటాయే సంపదగా మారుతున్న రోజులు వచ్చాయన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్ ఉంటుందని చెప్పారు. డేటా లీక్ ద్వారా అన్ని శాఖల సమాచారం అనుసంధానం చేస్తున్నామన్నారు. హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేయడం ద్వారా సంజీవని ప్రాజెక్టు అమలుకు కార్యాచరణ రూపొందించామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: Here we established data lake. In data lake, all historical data we have kept in warehousing data center so that I want to go for different modules for application. Simultaneously, we got an idea aware. Outside data, I wanted to collect real time through satellite, through drones, IoTs, sensors, and also, if necessary, wearables for health devices.
0: గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలనకు వికసిత్ భారత్ జీ రామ్జీ పథకం ఉపయోగపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. వీబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా ముక్కువారిపల్లిలో ఈరోజు ప్రారంభించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలో గ్రామీణాభివృద్దికి కేంద్రం సహకారం అందిస్తోందన్నారు. ఉపాధి శ్రామికులకు అదనంగా 25 రోజులు భరోసా కల్పించడం ఈ పథకంలో ముఖ్యమైనదని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. శ్రామికులు కొరత రాకుండా వ్యవసాయ సీజన్లో 60 రోజుల విరామం రైతులకు ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలుకు మొత్తం 12,845 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లుగా ఆయన వివరించారు. గత 2 ఏళ్లలో పల్లె పండుగ వంటి కార్యక్రమాల ద్వారా 16,695 కోట్ల రూపాయల ఉపాధి నిధులు వినియోగించామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. టెక్స్టైల్ రంగం ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. మహిళా సాధికారతకు గార్మెంట్స్ పరిశ్రమలు బలమైన వేదికగా నిలుస్తాయన్నారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో రాయలసీమ జిల్లాల పరిధిలోని జౌళి హస్తకళా శాఖలకు చెందిన అధికారులతో కేంద్ర మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యతనివ్వాలని, ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో వస్త్ర జౌళి రంగాభివృద్దికి కేంద్రం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ను టెక్స్టైల్స్ హబ్గా అభివృద్ది చేస్తామని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో గత 2 ఏళ్లలో న్యాయశాఖలో విస్తృతంగా సంస్కరణలు అమలు చేయడం జరిగిందని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. రాష్ట సచివాలయంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 216 కోట్ల రూపాయలతో కోర్టుల మౌలిక వసతుల అభివృద్దికి అనుమతులిచ్చామన్నారు. అదేవిధంగా ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్, కోర్టు నిర్వహణ, హైకోర్టు బలోపేతం కోసం మొత్తం 305 కొత్త పోస్టులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా మైనారిటీ వర్గాలకు విస్తృత స్థాయిలో ప్రయోజనం చేకూరిందన్నారు. కవి డాక్టర్ బండి సత్యనారాయణ రచించిన దృష్టి సాహిత్య వ్యాసాల పుస్తకావిష్కరణ విశాఖపట్నంలో ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ, దృష్టి పుస్తకం చాలా మందికి ఉపయోగపడుతుందన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి ఆచార్య జర్రా అప్పారావు, డాక్టర్ కూటికుప్పల సూర్యారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

0: రాష్ట్రంలో పవర్ గ్రిడ్ విస్తరణకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుర్రా వంశీ రామ్మోహన్ని ఢిల్లీలో ఆయన ఈ రోజు కలిశారు. కొత్త ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 2358 పోలింగ్ కేంద్రాలకు అదనంగా కొత్తగా మరో 107 కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణపై ఈ రోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ జాబితా ప్రక్రియ జిల్లాలో నిరంతరాయంగా సాగుతోందని చెప్పారు. జూలై 21న ముసాయిదా ప్రచురణ అనంతరం ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని, తుది జాబితాను సెప్టెంబర్ 22న ప్రకటిస్తామని కలెక్టర్ వెల్లడించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి తెలియజేస్తూ,
1: వాయువ్య బంగాళాఖాతము మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీరంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర ఒడిశా పశ్చిమ బంగాళ తీరాల వద్ద ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: విశాఖ జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అన్ని అంశాల్లో నిర్దేశిత గడువులోగా చర్యలు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఎం అభిషక్తి కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన రెవెన్యూ కాన్ఫరెన్స్లో వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. జిల్లాలో కొనసాగుతున్న రైల్వే, జాతీయ రహదారులు, జీవీఎంసీ, పర్యాటక శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్తు ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదరిక నిర్మూలనకు వీబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవదిల్ల్యాం జాపాన సమకక్షేణ ప్రధానమంత్రిణా సానే తాకాయిచి ఇత్యనయా సహ వార్షిక శిఖరస్తరీయాం మంత్రణాం విహితవాన్. ఉభాభ్యామపి దేశాభ్యాం ఆర్థిక సురక్షా, ఊర్జా సురక్షా, ఔషధ, కృత్రిమ బుద్ధిమత్తాదిషు క్షేత్రేషు అనేకే సంధయః హస్తాక్షరితాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రావోచత్ యత్ భారత జాపానయోః పారస్పరిక సంబంధేన సమయస్య ప్రత్యేకా పరీక్షా సముత్తీర్ణా. संयुक्तराष्ट्रमहासभायां अन्ताराष्ट्रिय आतंकवादं विरुध्य व्यापक अभिसमयस्य कृते भारतस्य कश्चन चिरलम्बित प्रस्तावः समर्थितः. जम्मूकश्मीरस्य भगवती नगर आधारशिबिरात् तीर्थयात्रिणां प्रथमस्य दलस्य प्रस्थानेन सह श्री अमरनाथयात्रा विधिवत् समारब्धा. దక్షిణపశ్చిమ ప్రావృట్కాల అద్య సమగ్ర దిల్లీ క్షేత్రం సంప్రాప్త తథాచ అయం ఉత్తర పశ్చిమ రాజ్యానాం కేషుచిత్ భాగేషు అపి అగ్రేసరతి. అపి చ ఫీఫా విశ్వచషకే సంయుక్తరాజ్య అమెరికా దేశేన 2000 పరం ప్రథమ నాకౌట్ స్తరీయ విజయ సమంకిత. భారతేన జాపానేన చాద్య ఆర్థిక ఊర్జా సురక్షా, ఔషధ రక్షా, కృత్రిమ బుద్ధిమత్తాదిషు విభిన్న క్షేత్రేషు అనేకే ప్రముఖ సంధయః

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. స్టూడియోలో సమయం 6:30. ఇప్పుడు విందాం 2026 ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లాండ్లోని ఓవెల్ క్రికెట్ స్టేడియం వేదికగా సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఆంగ్ల భాషలలో ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2.

0: 107.5 మెగాహెర్ట్స్ పై.
1: ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్. ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమెడియన్. దర్శకుని ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30.
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
2: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
2: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
2: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: ప్రతి శనివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
4: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ,
5: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
4: ఆకాశవాణి. ఆ పాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
5: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
6: పాటల పల్లకిలోన, చిగురాకుల సవ్వడిలోన, నిరంతరం వసంతమే సంగీతం.
7: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రసారం.
1: ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30. సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్.

0: ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాత. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమెడియన్.
1: ఏమిటి అప్పుడు నీకు ఐడియా?
0: దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం, ఆకర్షణ, అభినయంతో మెప్పించే హీరోయిన్లు

0: అప్పుడు నీకు ఐదేళ్ళా.
1: దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం, ఆకర్షణ, అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రతి బుధవారం ఉదయం 8:30.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు మన తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. ఇప్పుడు విందాం భక్తి రంజని భక్తి గీతాలు.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓ బాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు.
0: ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: శ్రోతలు, స్టూడియోలో సమయం 7:05 కావస్తోంది. ఇప్పుడు విందాం తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీజీరామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 5 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. భారత్ జపాన్ సంబంధాలు ఎంతో ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈ సాయంత్రం జరిగిన భారత్ జపాన్ ఉమ్మడి ఆర్థిక ఫోరం సమావేశంలో నరేంద్రమోదీ ప్రసంగించారు. జపాన్ దేశ నైపుణ్యం, పెట్టుబడులు, భారతదేశ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి ఈ మధ్యాహ్నం ఢిల్లీలో వార్షిక శిఖరాగ్ర చర్చలు జరిపారు. ఇందులో భాగంగా ఆర్థిక, ఇంధన, భద్రత, ఫార్మాసూటికల్స్, రక్షణ, కృత్రిమ మేధ సహా పలు రంగాలలో ఇరు దేశాలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. చర్చల అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ భారత్ జపాన్ ద్వైపాక్షిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో మరింత ముందుకు వెళుతుందని అన్నారు.
1: भारत जापान संबंध वाकई बहुत स्पेशल है. अभी अभी हमने हरियाणा के खरखोदा में मारुति सुजुकी के नए प्लांट का उद्घाटन किया. जब जापान की एक्सपर्टीज और इन्वेस्टमेंट भारत के स्पीड और स्केल के साथ जुड़ती है तो पूरी दुनिया को फायदा होता है.
0: భారత్ జపాన్ దేశాలు కృత్రిమ మేధా రంగంలో ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయని, జపాన్ సాంకేతికత భారతదేశ సాఫ్ట్వేర్ సామర్థ్యాల కలయిక ప్రపంచ ఏఐ అభివృద్ధికి కొత్త వేగాన్ని, బలాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ జపాన్ బయోగ్యాస్ ఇనిషియేటివ్ ద్వారా భారతదేశంలో 1000 బయోగ్యాస్ సేంద్రీయ ఎరువుల ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

0: ఈ ప్రాజెక్టు భారతీయ గ్రామాలలో స్థిరత్వం, శ్రేయస్సు, గ్రామీణ జీవనోపాధికి కొత్త బలాన్ని ఇస్తుందని తెలిపారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని, ఇవి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఒక ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ నిర్వహించిన ఇండో జపాన్ స్ట్రాటజిక్ డైలాగ్ ఆన్ షేపింగ్ ద ఏషియన్ సెంచరీ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారతదేశంలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తికి అనేక కొత్త అవకాశాలు లభిస్తున్నాయని చెబుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అందరికీ సమానమైన అభివృద్ధిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
1: Japan has over the years been an important part of India's activities. The Northeast is much closer to the ASEAN region, and linkages between the Northeast and this ASEAN region make it a very natural gateway for trade with ASEAN. And therefore, Japan and India are working together to promote industry, to promote infrastructure in the Northeast.
0: దేశవ్యాప్తంగా ఉపాధిని పెంపొందించడం, గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడం, గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ చట్టం 2025ను తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె గ్రామంలో నూతన చట్టాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, పేదవారందరికీ ఉపాధి లభించాలనేదే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమం కింద పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు వెల్లడించారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
2: వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా మే కేంద్ర నే జో అప్నా పైసా దియా హై వో హై 95,600 కరోడ్ రూపాయా ఔర్ రాజ్యో కా 40% షేర్ మిలేగా तो एक साल में ही खर्च होंगे 151,282 करोड़ रुपया.
0: ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, కమలేష్ పాస్వాన్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. దేశం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి మారడం అనేది కేవలం ఒక సాంకేతికత స్థానంలో మరొకదాన్ని తీసుకురావడం మాత్రమే కాదని, ఇది పర్యావరణ హితమైన పారిశ్రామిక వ్యవస్థను నిర్మించడమేనని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎలక్ట్రిక్ మొబిలిటీ బిల్డింగ్ ఇండియా అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ ఫర్ వికసిత్ భారత్ జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమతుల్యం చేస్తూ ప్రభుత్వ విధానాలను రూపొందిస్తోందని చెప్పారు. పర్యావరణ అనుమతులను సరళీకృతం చేయడానికి, పరివేశ్ పోర్టల్ ద్వారా ఆమోద ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని మంత్రి వివరించారు. బొగ్గు గనుల కేటాయింపులకు మరింత ఆర్థిక వెసులుబాటు కలిగేలా, బొగ్గు రంగంలో వ్యాపార ప్రక్రియలను మరింత సులభతరం చేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక కీలక సంస్కరణను ప్రవేశపెట్టింది. కోల్ బ్లాక్స్ అలొకేషన్ అమెండ్మెంట్ రూల్స్ 2026 ద్వారా మంత్రిత్వ శాఖ ఈ మార్పులను తీసుకొచ్చింది. గన్లు, ఖనిజాలు అభివృద్ధి నియంత్రణ చట్టం 1957 కింద కేటాయించిన బొగ్గు గన్లకు సంబంధించి పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీల స్థానంలో ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లను ఉపయోగించడానికి అనుమతిచ్చింది. సవరించిన ఈ నూతన నిబంధనల ప్రకారం బొగ్గు గన్ల కేటాయింపుదారులు తమ సెక్యూరిటీ బాధ్యతల కోసం పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ లేదా ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లలో దేన్నైనా ఎంచుకునే అవకాశం లభిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 5 నుండి 18 లోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. ఈ అవార్డులకు దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 31వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి గలవారు awards.gov.in అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని ఏ పౌరుడైనా, పాఠశాల, సంస్థ లేదా అసోసియేషన్ అయినా అర్హులైన పిల్లలను ఈ పురస్కారానికి నామినేట్ చేయవచ్చు. పిల్లలు తమకు తాముగా స్వయంగా కూడా నామినేషన్ దరఖాస్తులను సమర్పించుకునే వెసులుబాటుంది. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు ఏర్పాటు చేయాలంటూ భారతదేశం దీర్ఘకాలంగా ప్రతిపాదిస్తున్న అంశానికి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మరోసారి మద్దతు లభించింది. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం వ్యూహం 9వ సమీక్షకు 140 ఓట్లతో ఆమోదం లభించింది. దాదాపు 3 దశాబ్దాల క్రితం భారతదేశం ప్రతిపాదించిన ఈ సదస్సును ఖరారు చేయడానికి అన్ని

0: అలా కృషి చేయాలని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలను ఈ సమీక్ష కోరింది. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా అంగీకరించిన చట్టపరమైన వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రపంచ ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలు బలహీనపడుతున్నాయని అన్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించడానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రేపు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును నిర్వహించనుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ కూడా పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం విడుదల చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. త్రిపుర రాజధాని అగర్తలలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా నిషేధిత దగ్గుమందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక గూడ్స్ రైల్లో తరలిస్తున్న ఈ మందులను అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న దగ్గుమందు మార్కెట్ విలువ సుమారు 6,54,00,000 రూపాయలు ఉండవచ్చని డీఆర్ఐ అధికారులు తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, అస్సాం రైఫిల్స్, రైల్వే భద్రతా దళం సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో మొత్తం 55,626 ఎస్కఫ్ ఫెయిర్ డీల్ బ్రాండ్ల దగ్గుమందు సీసాలను జప్తు చేశారు. బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని 3 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింది. బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు మన తిరుపతి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 7:15. ఇప్పుడు విందాం కిసాన్ వాణి కార్యక్రమంలో అధిక పాల దిగుబడిని ఇచ్చే పాడి పశువుల పోషణ గురించి తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ లావణ్య గారి ప్రసంగం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ, భారత ప్రభుత్వం.
2: రైతులందరికీ నమస్కారం. నా పేరు లావణ్య, ఎస్వి అగ్రికల్చరల్ కాలేజ్ తిరుపతి నందు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు అధిక పాల దిగుబడినిచ్చే పాడి పశువుల పోషణ మరియు యాజమాన్య పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా పాల ఉత్పత్తికి పెంచే ఆవులు, గేదెలు, శాకాహారులు మరియు నెమరు వేసే పశువులు. ఈ పశువులు సహజ సిద్ధంగా మొక్కల ఆకులు, కాండాలను జీర్ణం చేసుకునే శక్తిని కలిగి ఉంటాయి. వీటి సాధారణ ఆహారమే పచ్చిమేత. ఇది దొరకని సమయాల్లో ఎండుగడ్డిని తింటూ ఉంటాయి. పచ్చిమేతలో వీటికి కావాల్సిన పోషక పదార్థాలు ఎక్కువగా ఉండగా ఎండుమేతలు కడుపు నింపడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ పశువుల జీర్ణక్రియ సరిగ్గా జరుగుటకు పీచు పదార్థం చాలా అవసరం. పీచు పదార్థం తక్కువగా తిన్న పశువులు తరచూ అజీర్తికి లోనయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా మేపు కొరకు బయటికి వదిలిన పశువులను మేత లభ్యతను బట్టి వాటికి కావాల్సిన ఆహారాన్ని ఎంచుకొని తింటూ ఉంటాయి. కానీ సాంద్ర పద్ధతిలో, అంటే మనం షెడ్లలో వేసుకొని పెంచేటప్పుడు వాటి అవసరాలకు అనుగుణంగా మేతలను ఇవ్వవలసి ఉంటుంది. మన దేశంలో పశువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ పాల ఉత్పత్తి తక్కువగా ఉండటానికి 2 ముఖ్య కారణాలు. ఒకటి, నాసిరకపు పశువులు. రెండవది, పశుగ్రాసాల కొరత. మేలుజాతి పశువులకు సమృద్ధిగా పశుగ్రాసాలను ఇచ్చినప్పుడు వాటి ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. రైతులు అవగాహన లోపం వలన మేలుజాతి పశువులకు, నాసిరకపు పశువులకు ఒకే రకమైన పశుగ్రాసాలు అందివ్వడం వల్ల మేలుజాతి పశువుల నుండి అధిక ఉత్పత్తిని సాధించలేకపోతున్నాం. అంతేకాక మన రాష్ట్రంలో పశ్చిమ

నీటిపారుదల కొరత చాలా తీవ్రంగా ఉంది. మొత్తం సాగు భూమిలో 8% పశుగ్రాసాలు సాగుకు వినియోగించాలి. పశుగ్రాసాలుగా ఉపయోగపడే చిరుధాన్యాల సాగు కూడా రోజురోజుకి తగ్గిపోవడం వలన పశుగ్రాసాల కొరత చాలా అధికంగా ఉంది. దీనికోసం ప్రతి రైతు తన భూమిలో నుండి 1/10 భూమిని పశుగ్రాసాల సాగు కేటాయించుకున్నట్లయితే మనం ఈ పశుగ్రాసాల కొరత అధిగమించవచ్చు. పశువులకు కేవలం ఎండుగడ్డి దానాను మాత్రమే ఇవ్వడం వలన వాటికి కావలసిన పోషక పదార్థాలు అందవు. పచ్చిమేతలో ఉండే విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ ఏ, పశువుల పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, సక్రమంగా ఎదకు రావడానికి, పాల ఉత్పత్తిని పెంచడానికి దోహదపడతాయి. పచ్చిమేత తినని పశువులలో ఈ లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతుంది. పచ్చిమేత ముఖ్యంగా 2 రకాలు. ఒకటి పప్పుజాతి పశుగ్రాసం, 2వది ధాన్యపు జాతి పశుగ్రాసాలు. చిరుధాన్యాలు వివిధ పచ్చగడ్డి రకాలను ధాన్యపు జాతి పశుగ్రాసాలుగా విభజిస్తారు. ధాన్యపు జాతి మేతను పశువులకు ఎక్కువగాను, పప్పుజాతి మేతను తక్కువగాను మేపాలి. ఈ పప్పుజాతి ధాన్యపు జాతి పశువు మేతను 1:2 నిష్పత్తిలో మేపిన ఎడల అవి పశువులకు సమీకృత ఆహారంగా ఉపయోగపడతాయి. ధాన్యపు జాతి రకం మేత పశువులకు శక్తిని, పప్పుజాతి పశుగ్రాసాలు పశువులకు మాంసకృతుల్ని అందిస్తాయి. పప్పుజాతి పశుగ్రాసాలు దొరకనప్పుడు దానాను ఇవ్వడం పరిపాటిగా మారింది. కానీ పప్పుజాతి పశుగ్రాసాలని వాడుకున్నట్టయితే దానా ఖర్చును బాగా తగ్గించుకోవచ్చు. సాధారణంగా రోజుకు ఆవులలో లేదా గేదెల్లో మనము పచ్చగడ్డిని 35-45 కేజీల దాకా ఇవ్వవలసి ఉంటుంది. అందువలన రైతు పశుపోషణ చేపట్టడానికి ముందు పశుగ్రాసాల లభ్యతను బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు సంవత్సరం పొడవుతున పశుగ్రాసం లభ్యమయ్యేటట్టు చూసుకోవాలి. పంట మార్పిడి పద్ధతిలో పంటకు పంటకు మధ్య కాలంలో కూడా పశుగ్రాసాలను సాగు చేసుకుంటూ ఉండాలి. పశుగ్రాసాలను పెంచే రైతులు ఈ పశుగ్రాసాలను నిల్వ ఉంచుకొని అవసరమైనప్పుడు వాడుకుంటే పశుగ్రాసాల కొరత అనేది లేకుండా ఉంటుంది. ప్రధాన పంటల్లో అంతర పంటగా కూడా పశుగ్రాసాలని పెంచుకోవచ్చు. పశుగ్రాసాలనిచ్చే సుబాబుల్, అవిస వంటి చెట్లను పెంచడం వలన కూడా పశుగ్రాసాల కొరత రాకుండా ఉంటుంది. పంటల్లో, చేళ్లలో అక్కడక్కడ పశుగ్రాసాల చెట్లను పెంచుకున్న ఎడ్ల ఈ పశుగ్రాస కొరత కూడా తగ్గుతుంది. మంచి పశుగ్రాసాలను చూసి ఎంపిక చేసుకోవాలి. మంచి పశుగ్రాసాలు ఇచ్చిన ఎడల పశువులు చాలా ఇష్టంగాను ఆనందంగాను తింటాయి. అంటే వాటి కడుపు నిండుతుంది, అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది. మంచి పశుగ్రాసాలు చాలా రుచికరంగా ఉంటాయి. అలాగే ఎక్కువ మాంసకృతులు కలిగి ఉండాలి పశుగ్రాసాలలో. తక్కువ కాలంలో కోతకొచ్చే రకాలైతే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. ఎక్కువ దిగుబడినిస్తే బెట్ట పరిస్థితులను కూడా తట్టుకోగలిగినట్టు ఉండే పశుగ్రాసాలను ఎంపిక చేసుకోవాలి. పంట ఏకదశలో కోసినా రుచికరంగా ఉండాలి. అన్ని కాలాల్లోనూ మంచి దిగుబడినిచ్చే పశుగ్రాసాలని చూసి ఎంపిక చేసుకోవాలి. తక్కువ నీటితో సాగు చేసుకోగలిగిన పశుగ్రాసాలు మనం ఎంపిక చేసుకున్నట్టయితే బాగుంటుంది. అన్ని రకాల నేలల్లో సాగుకు వీలుగా ఉండే పశుగ్రాసాలను ఎంపిక చేసుకోవాలి. అలాగే తెగుళ్లకు తట్టుకునే శక్తి కూడా కలిగి ఉంటే మంచిది. కోసిన తర్వాత నిల్వ చేసుకోవడానికి వీలుగా ఉండే పశుగ్రాసాలను ఎంపిక చేసుకున్నట్టయితే మంచిది. ఉదాహరణకు ఏపీబియన్, సూపర్ నేపియర్, కో1, కో2, కో3 ఈ రకాలను పెంచుకున్నట్టయితే రైతులకు అధిక దిగుబడి అందిస్తాయి. అలాగే పప్పుజాతి పశుగ్రాసాలైన బర్సీం, లూసర్న్, పిల్లిపెసర ఇలాంటి పప్పుజాతి పశుగ్రాసాలు పెంచుకున్నట్టయితే 2 పశుగ్రాసాల యొక్క సమతుల్యం అనేది మనకు ఏర్పడుతుంది. అలాగే కొత్తగా 2-3 సంవత్సరాల నుంచి జూరీ గడ్డి అని బాగా ప్రాధాన్యం చెందినది, ఆ జూరీ గడ్డిని కూడా పెంచుకున్నట్టయితే రైతులు నీటి ఎద్దడిని తట్టుకుంటూ అలాగే ఎక్కువ దిగుబడినిచ్చే పశుగ్రాసాలని పెంచుకోవచ్చు. ముఖ్యంగా మనం పోషణ అంటే అధిక దిగుబడినిచ్చే పాడి పశువుల్లో పోషణలో పాటించాల్సిన శాస్త్రీయ పద్ధతులు పాటించగలిగితే పాల దిగుబడి తగ్గకుండా, అలాగే అధిక పాల దిగుబడి ఇచ్చే పశువులను మనము చాలా సునాయాసంగా మేపుకోవచ్చు. పశువులకు అందించే మేత చాలా సులభంగా జీర్ణమయ్యే విధంగా

చూసుకోవాలి. ముఖ్యంగా పశువుకి ఇచ్చే మేపు పదార్థాలను రెండు రకాలుగా విభజించుకోవచ్చు, ఒకటి దాన, రెండవది గడ్డి. గడ్డికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీంట్లో రెండు రకాల మేపుగా నిర్వహిస్తారు, ఒకటి నిర్వహణ మేపు, రెండవది ఉత్పత్తి మేపు. నిర్వహణ మేపు అంటే పశువులు తమ జీవన ప్రక్రియను కొనసాగించుకోవడానికి అవసరమైన మేపును నిర్వహణ మేపు అంటారు. దానిని వాటి శరీర బరువుని బట్టి ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ఉత్పత్తి మేపు అనగా పాల ఉత్పత్తికి, దూడలు పెరగడానికి మరియు పని చేయడానికి అవసరమయ్యే మేపు ఉత్పత్తి మేపు అంటారు. పాడి పశువులకు అన్నిటికీ ఒకే విధంగా మేపకుండా వాటి పాల ఉత్పత్తిని బట్టి మేత అందించవలసి ఉంటుంది. సంకరజాతి పశువులకు ప్రతి 100 కేజీల శరీర బరువుకు 2.5 నుంచి 3% అంటే 3 కేజీల పొడి పోషక పదార్థాలు కావాలి. దీన్ని డ్రై మ్యాటర్ బేసిస్ అనేసి అంటారు. ఈ పొడి పదార్థము మనము గడ్డి మరియు దానా ద్వారా సమకూర్చవచ్చు. మనకు కావాల్సిన మొత్తం పొడి పదార్థాల్లో 2/3 వంతు గడ్డి ద్వారా, మిగతా 1/3 వంతు దానా ద్వారా సమకూర్చుకోవచ్చును. మొత్తం గడ్డి ద్వారా లభించే పొడి పదార్థాల్లో 2/3 వంతు ఎండుగడ్డి ద్వారా, అలాగే 1/3 వంతు పచ్చిగడ్డి ద్వారా అందించవలసి ఉంటుంది. అలాగే పప్పుజాతి పశుగ్రాసాన్ని మనం అందిస్తున్నట్టయితే దాన్ని 1/4 వంతు పప్పుజాతి పశుగ్రాసంతో, 3/4 వంతు ధాన్యపు జాతి పశుగ్రాసంతో దీన్ని సమతుల్యం చేసుకోవచ్చు. అలాగే రైతులు దానా మిశ్రమాన్ని ఇంటి వద్దనే తయారు చేసుకుంటే వాళ్లకు ఉత్పత్తికి అయ్యే ఖర్చు బాగా తగ్గుతుంది. ఎందుకనంటే మనకు పశువులలో ఎక్కువగా మనం పెట్టే మేపుకు అలాగే దానాకే 65 నుంచి 70% వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును గనక మనం తగ్గించుకున్నట్టయితే రైతులు ఆదాయం బాగా పెంచుకోవచ్చు. పశువులకు అందించే దానా మిశ్రమంను అందుబాటులో ఉన్న పదార్థాలు మరియు వాటి ధరను బట్టి తగు పాలల్లో కలిపి తయారు చేసుకుంటే బాగుంటుంది. ఈ దానా మిశ్రమం 70 నుండి 80% జీర్ణమయ్యే పోషక పదార్థాలు మరియు 16 నుంచి 18% జీర్ణమయ్యే మాంసకృతులు ఉండగలిగేలా చూసుకుంటే బాగుంటుంది. ఇది శాస్త్రీయ పద్ధతిలో. దీన్ని పాల ఉత్పత్తికి బాగా దోహదపడే ఫీడ్ అంటారన్నమాట. దానా దినుసులు ఖరీదు ఎక్కువ. ఇప్పుడు మనం దానా బయట నుంచి కొనుక్కొచ్చుకుంటే కొంచెం ఎలాగైనా దానికి పెట్టాల్సిన ఖరీదు ఎక్కువగా ఉంటుంది. అదే మనం ఇంటి వద్దనే రైతు వారి పొలం వద్దనే తయారు చేసుకుంటే మంచిది. అంటే ఏవైతే దానా ముడి పదార్థాలు తక్కువగా ఉన్నాయో ఆ సమయంలో వాటి దానా ముడి పదార్థాలు తెచ్చుకొని వాటిని మరాడిచ్చుకొని తగు పాలల్లో కలుపుకుంటే మంచిది. వీటిలో ముఖ్యంగా ఉండాల్సింది 60% ధాన్యపు గింజలు. అంటే 60% మొక్కజొన్న కానీ, సజ్జ కానీ, జొన్న కానీ, ఏదైనా రైతుకు అందుబాటులో ఉండి ఖర్చు తక్కువయ్యే పదార్థాలు. అలాగే 18 నుండి 20% నూనె తీసేసిన చెక్క, గానుగ చెక్క కానీ, వేరుశనగ చెక్క కానీ, కొబ్బరి చెక్క కానీ, నువ్వుల చెక్క కానీ, ఇలా నూనె తీసేసిన చెక్కను వాడుకోవచ్చు. అలాగే 20% నూనె తీసేసిన తౌడును. ఈ మూడింటిని కలుపుకొని మనం దానాను ఇంటి వద్దనే తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఎడల మనకు కేజీ దానా బయట కొనుక్కునే దానికంటే కూడా ఈ దానా మనకు దగ్గర 5 నుంచి 6 రూపాయల వరకు తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న దానా సమపాలల్లో సమపోషకాలు అందించే దానాగా ఉంటుంది. అలాగే ఈ దానాని మనం ఇచ్చినప్పుడు పాల దిగుబడి అనేది అధికంగా ఉంటుంది. దీంతో పాటు ఈ దానాతో పాటు వేరే పదార్థాలు అంటే సప్లిమెంట్లు అంటాం కదా, విటమిన్లు, ఖనిజ లవణాలు, ముఖ్యంగా ఇందులో ప్రాంతీయ నిర్దిష్ట ఖనిజ లవణ మిశ్రమం అంటారు. అది గన మనము దానాతో పాటు కలుపుకున్నట్టయితే ప్రతిరోజుకు 80 నుంచి 100 గ్రాములు, అధిక పాల దిగుబడినిచ్చే పశువుల్లో 100 నుంచి 120 గ్రాముల వరకు ప్రాంతీయ నిర్దిష్ట ఖనిజ లవణ మిశ్రమం వేసుకున్నట్టయితే పాల శాతం అలాగే వెన్న శాతం కూడా పెరుగుతుంది. తద్వారా రైతుకు మంచి ఆదాయం అనేది వస్తుంది. దానాలు మేపినా కూడా కడుపు నింపడానికి గడ్డి చాలా అవసరం. అందుచేత పశువులకు ధాన్యపు జాతి గ్రాసాలు, కాయజాతి గ్రాసాలు మేపిన తర్వాత మిగతా పోషకాలకు వాటి ఉత్పాదక శక్తి ఆధారంగా

సరైన మోతాదులో దాణా మిశ్రమం ఇవ్వాలి. అలాగే ఎండుగడ్డి ప్రాముఖ్యత కూడా చాలా అధికంగా ఉంది. ఎందుకంటే ఎండుగడ్డి బాగా ఇచ్చినట్టయితే పశువు యొక్క ఆకలి తీరుతుంది. అలాగే ముఖ్యంగా ఇవి పీచు పదార్థాలు తినే పశువులు కాబట్టి దీనిలో ఖచ్చితంగా పీచు పదార్థం అనేది అధికంగా ఉండాలి. గేదెలలో 3 లీటర్ల పాల దిగుబడికి 1 కేజీ దాణ అవసరమైతే ఆవులలో 3.5 నుంచి 4 లీటర్ల పాల దిగుబడికి 1 కేజీ దాణ సరిపోతుంది. ఈ విధంగా చూసుకొని మేపినట్టయితే దాణా ఖర్చు తగ్గుతూ పాల దిగుబడిని కూడా మనం పెంచుకున్నట్టు అవుతుంది. పాల దిగుబడి అధికంగా ఇస్తుంది కదా అని మనం దాణా పెంచేస్తూ పోతే రైతులు నష్టపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకనంటే ప్రతి 3 కిలోల పాల దిగుబడికి 1 కేజీ దాణా అనేది సరిపోతుంది. ఇలా మనం సమతుల్యంగా కలుపుకున్న దాణా అయితే 1 కేజీ సరిపోతుంది. కానీ పరిపాటిగా రైతులు ఏం చేస్తుంటారంటే కొంచెం ఎక్కువగా తౌడ్ను కలుపుతూ ఉంటారు. అంటే నూనె చెక్కల్ని తీసేసి తౌడ్ని మాత్రమే కలుపుతూ ఉంటారు. ఈ తౌడ్ని మాత్రమే కలుపుతున్నప్పుడు మాంసకృతులు దాణాలు అధికంగా ఉండవు. ఈ మాంసకృతులు అధికంగా లేనప్పుడు పాల దిగుబడి తగ్గిపోతుంది. ఎందుకంటే మాంసకృతులు అనగా వీటికి ప్రోటీన్లు అంటారు. ఇవి సరైన మోతాదులో లేనప్పుడు పశువు యొక్క ఆరోగ్యము అలాగే తద్వారా దాని నుంచి వచ్చే పాల దిగుబడి కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందుకోసమని ఇలా సమీకృత దాణా మిశ్రమ దాణాను మనం తయారు చేసుకున్నట్టయితే ఈ దాణా అనేది ప్రతి 3 లీటర్ల పాల దిగుబడికి 1 కేజీ దాణా సరిపోతుంది. మిశ్రమ దాణా మనకు ముఖ్యంగా తక్కువ ఖర్చుతో తయారు చేసుకుంటే మంచిది. దాణా దినుసులు సులభంగా లభ్యమయ్యే వాటిలాగా ఉండాలి. అంటే మనకు లోకల్ మార్కెట్లో ఏవి అప్పటికి అంటే మనం తయారు చేసుకునే సీజన్లో ఏవి తక్కువ ధరతో ఉన్నాయో దాంతో తయారు చేసుకోవచ్చు. సులభంగా జీర్ణమయ్యేలాగా ఉండే దాణాను మనం తయారు చేసుకోవాలి. దాణా మిశ్రమం ఇవ్వడం వల్ల శరీర పెరుగుదలకు తోడ్పడుతుంది, అలాగే పాల దిగుబడి కూడా అధికంగా ఇస్తుంది. దాణా మిశ్రమంలో కనీసం మనం ఇందాక చెప్పుకున్నాం కదా టీడీఎన్ అని, అది 70% కన్నా ఎక్కువగా, అలాగే మాంసకృతులు 16% కన్నా తక్కువగా ఉండకూడదు. ఈ విధంగా తయారు చేసుకుంటే అంటే రైతులు టీడీఎన్ ప్రోటీన్ ఈ కంటెంట్ అంతా చూసుకోలేరు. కాకపోతే 60 నుంచి 65% ధాన్యపు జాతి గింజలు, 20% నూనె చెక్క, 20% తవుడు ఈ మోతాదులో కలుపుకుంటే దాణ మిశ్రమం అనేది మంచిగా ఉంటుంది, పాల దిగుబడికి మంచిగా తోడ్పడుతుంది. ఇప్పుడు మనకు దాణా మిశ్రమం ధాన్యపు గింజలతోనే కాకుండా చిరుధాన్యాలతో, ధాన్యపు ఉత్పత్తులతో, పప్పు దినుసులు, నూనె గింజలు అలాగే వాటి ఉత్పత్తులతో కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకునే దాణాలో పశువులకు సరిపడ అన్ని పోషక పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణములు తగు పాలల్లో లభ్యమవుతూ అలాగే ఇవి మనకు శరీర ఎదుగుదలకు అలాగే పాల దిగుబడికి మంచిగా తోడ్పడతాయి. మేపు పదార్థాలలో ఉన్న పోషక విలువల్ని బట్టి పశువుకు కావాల్సిన పోషక పదార్థాలను దృష్టిలో ఉంచుకొని పశువుకు మేత ఎంత ఇవ్వాలి అన్నది శాస్త్రీయంగా లెక్క పెట్టడం వలన మనకు మనం పెట్టే ఖర్చుకు అలాగే వచ్చే దిగుబడికి కూడా మనకు ఆదాయం అనేది ఎక్కువగా చూసుకోవచ్చు. అయితే మామూలుగా గ్రామాల్లో ఉండే రైతులకు ఇది సాధ్యపడకపోవచ్చు. కాకపోతే పరిపాటిగా మనం చెప్పుకున్నట్టు ప్రతి 3 లీటర్లు ఇచ్చే పాడి పశువుకు 1 కేజీ దాణా లెక్కన చూసుకున్నట్టయితే రైతులు నష్టపోకుండా ఆ దాణా ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చుకుంటూ మనం పెట్టిన ఖర్చుకు వచ్చే దిగుబడికి సరిపోతుంది. పాడి పరిశ్రమ పోషణలో ముఖ్యంగా రైతులు పాటించాల్సిన కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి. దాణా మోతాదును పశువుల పాల ఉత్పత్తిని బట్టి ఇవ్వాలి. పశువు ఇచ్చే పాలలో 2 కేజీల పాల తర్వాత అదనంగా ఇచ్చే ప్రతి 1 లీటర్ పాలకు 1/2 కేజీ దాణా మిశ్రమాన్ని అందిస్తూ ఉండాలి. ఇవ్వవలసిన దాణాను 2 సమభాగాలుగా చేసి ఉదయం సాయంత్రం పాలు పితికే ముందు ఇవ్వాల్సి ఉంటుంది. రోజు మనం ఇవ్వాల్సిన గడ్డిలో సగభాగం ప్రొద్దున అలాగే సగభాగం సాయంత్రం పాలు పిండిన తర్వాత ఇస్తే బాగుంటుంది, ఎండుగడ్డి ముఖ్యంగా. అలాగే గడ్డిని కత్తిరించి మేపాలి, అంటే చాఫ్ కటింగ్ అంటారు కదా, దాంట్లో చాఫ్ కటింగ్ చేసిన తర్వాత మేపితే చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది కాబట్టి బాగా నమిలి లాలాజలం బాగా ఊరి దాంట్లో మైక్రోబియల్ డైజెషన్ అనేది బాగా అవుతుంది. సూక్ష్మ జీవాల యొక్క అరుగుదల అని అంటారు లోపల. దీంతో గడ్డిని చాఫ్ కటింగ్ చేయడం ద్వారా మనకు అరుగుదల అనేది బాగా ఉంటుంది.

0: అదే, లేదంటే మనం అలా పొడవుగా గడ్డిని వేసామంటే ఆకులు మాత్రమే తీసుకొని లేతగా ఉండే కాండాలని మాత్రమే తీసుకొని ముదురు కాండాలను వేస్ట్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల గడ్డి మనకు వేస్ట్ అవుతుంది, అలాగే ఖర్చు కూడా ఎక్కువగా అవుతుంది. మనం ఇచ్చే మేపు పదార్థాలను అకస్మాత్తుగా మార్చకూడదు. అంతేకాక మనం ఏదైనా కొత్త మేపు పదార్థాలను ఇచ్చేటప్పుడు మొదట తక్కువ భాగంలో ఇస్తూ క్రమక్రమంగా వాటి మోతాదును పెంచుతూ ఉండాలి. దాని వలన జీర్ణ సంబంధమైన వ్యాధులను అరికట్టవచ్చు, అంటే కడుపు ఉబ్బరం ఇలాంటివి రాకుండా చూసుకోవచ్చు. ఇచ్చే మేపును ప్రతిరోజు కూడా ఒకే సమయానికి ఇస్తూ ఉంటే బాగుంటుంది. మనం ఇచ్చే దానాతో పాటు ఖనిజ లవణాల మిశ్రమం తగు మోతాదులో ఇవ్వడం వల్ల పాల దిగుబడి అలాగే పునరుత్పత్తి కూడా మెరుగుపడుతూ ఉంటుంది. ఖనిజ లవణ మిశ్రమం దూడలలో అయితే 1 50 గ్రాములు, పడ్డల్లో అయితే 80 గ్రాములు, అధిక పాల దిగుబడి ఇచ్చే పశువుల్లో అయితే 100 నుండి 120 గ్రాములు ఒక రోజుకి ఇవ్వవలసి ఉంటుంది. ఖనిజ లవణ మిశ్రమాన్ని దానాతో కలిపి ఇవ్వవచ్చు, లేదా పొడిని అలాగే మనం ఇచ్చే కుడితిలో అయినా వేయచ్చు, లేదంటే మనము పాకల్లో అక్కడక్కడ ఇటుకల రూపంలో కూడా వేలాడదీస్తూ ఉండొచ్చు. వీటినే యూరియా మొలాసిస్ మినరల్ బ్లాక్స్ అని కూడా అంటారు. ఈ దానా ఇటుకలను, అంటే ఇటుకలను పాకల్లో అక్కడక్కడ వేలాడదీసినప్పుడు ఈ సూక్ష్మ లవణాల, సూక్ష్మ ఖనిజాల లోపం రాకుండా పశువులలో మంచి ఆరోగ్యం ఉండేటట్టు చూసుకోవచ్చు. పాడి పశువులకు పుష్కలంగా పరిశుభ్రమైన మంచినీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడానికి చూసుకోవాలి. ప్రతిరోజు ప్రతి ఒక్క పాడి పశువుకు 35 నుంచి 45 లీటర్ల మంచినీరు ఇస్తూ ఉండాలి. మంచి నాణ్యత కలిగి ఉన్న గడ్డి జాతుల ద్వారా దానా మిశ్రమాన్ని ఆదా చేసుకోవచ్చు. పప్పు జాతి పశుగ్రాసాలు మనం అధికంగా ఇచ్చినట్టయితే అప్పుడు దానా ఖర్చుని మిగుల్చుకోవచ్చు. అధిక పాల ఉత్పత్తి చేసే పాడి పశువుకు తగిన నిష్పత్తిలో గడ్డి మరియు దాణ ఇవ్వాల్సి ఉంటుంది. గడ్డి 60%, దాణ 40% ఇవ్వాల్సి ఉంటుంది. పశుపోషణలో ఈ మధ్య బైపాస్ ప్రోటీన్లు, బైపాస్ ఫ్యాట్లు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉన్నాయి. వీటిని పశుదానాలో కలిపి ఇవ్వడం వల్ల పాల ఉత్పత్తి మరియు పాల నాణ్యత బాగా పెరుగుతుంది. ఈ బైపాస్ ఫ్యాట్ మరియు బైపాస్ ప్రోటీన్లు పెద్ద పొట్టలోకి వెళ్ళి జీర్ణం కాకుండా నేరుగా చిన్న పేగులో వెళ్ళి అక్కడ జీర్ణం అవుతాయి. దీనివల్ల ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు మరియు ఫ్యాట్లు శరీరానికి అంది పాల ఉత్పత్తికి బాగా దోహదపడి రైతులకు ఆ పశువుల పాల ఉత్పత్తిని బాగా పెంచే ఆస్కారం ఉంటుంది. అందువల్ల రైతులు ఖనిజ లవణ మిశ్రమం, బైపాస్ ఫ్యాట్, బైపాస్ ప్రోటీన్, అధిక పాల దిగుబడి ఇచ్చే పశువులలో దానాతో పాటు ఇవి కలిపి మేపుకున్న ఎడల పాల ఉత్పత్తిని పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఈ సూచనలు పాటిస్తే మనకు పాడి పశువుల ఆరోగ్యమే కాకుండా అలాగే వాటి నుంచి పాల ఉత్పత్తిని ఎక్కువగా తీసుకుంటూ రైతులు కూడా లాభదాయకంగా పాడి పరిశ్రమను నిర్వహించుకోవచ్చు. ధన్యవాదాలు.
1: వెంకటేశన్న, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి మనం ఎరువులేనా పురుగు మందులేనా ఇన్ని వేసి పంటలు దిగుబడి రాక నానా యాతనలు పడతా ఉండం కదా. వెనకటికి మన పెద్దోళ్ళు ఏమీ లేకనే భూముల్లో బంగారం పండించరు కదయ్యా.
2: నిజమే చిన్నమ్మ, మనమేం చేస్తిమి? పోటీ పడి రసాయనాలు నేలలో కుమ్మరిస్తిమి, నేల పాడు చేసుకుంటుమి.
1: మరది అందుకేనయ్యా పెద్దల మాట సద్దిమూట అంటారు.
2: బాగా చెప్తివి చిన్నమ్మ, ఇప్పుడు కూడా మించిపోలే. ఆ వెనకటి సేద్యం చెయ్యండి అనేసి ప్రభుత్వం రైతులందరికీ చెప్తా ఉంది. దీనికోసమే పరంపరాగత్ కృషి వికాస యోజన అనే పథకం తెచ్చి దీనికోసం 300 కోట్లు ఖర్చు చేయాలని ఉండదంట.
1: చాలా మంచి పని కదా వెంకటేశం. వెనకటి మాదిరి పశువుల పెంటేనా కోళ్ళ పెంటేనా ఆకులు అలుములు దొక్కేదేనా ఇవన్నీ భూమికి చేరిస్తే మరి భూమి బంగారం కాదంటయ్యా.
2: అది సంగతి. నేల తల్లిని కాపాడితే మరి మన పంట పండినట్టే కదా. మరి మనోళ్ళందరికీ చెప్పు ఈ మాట.

0: पंजीकरण कराएं।
1: बैंक शाखा, बीमा कंपनी, कृषि ऋण समिति, जन सेवा केंद्र से संपर्क करें या www.pmfby.gov.in पर ऑनलाइन आवेदन करें।
2: बीमा कंपनी के प्रतिनिधि से घर बैठे एड ऐप द्वारा बीमा करा सकते हैं। फसल बीमा से संबंधित जानकारी के लिए हेल्पलाइन नंबर 1-4447 पर कॉल करें।
3: फसल बीमा कराओ, सुरक्षा कवच पाओ।
4: శ్రోతలు, ఈరోజు 2026 ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్లో భాగంగా ఇన్లాండ్లోని ఓవెల్ క్రికెట్ స్టేడియం వేదికగా సౌత్ ఆఫ్రికా ఇన్లాండ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఆంగ్ల భాషలలో ఢిల్లీ కేంద్రం నుండి 10:45 నుండి 2:15 వరకు ప్రసారం చేయడం జరుగుతుంది.

శ్రోతలు, ఈరోజు 2026 ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా ఇన్లాండ్లోని ఓవెల్ క్రికెట్ స్టేడియం వేదికగా సౌత్ ఆఫ్రికా ఇన్లాండ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఆంగ్ల భాషలలో ఢిల్లీ కేంద్రం నుండి రాత్రి 10:45 నుండి 2:15 వరకు ప్రసారం చేయడం జరుగుతుంది.

0: వాటిని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శనివారం సాయంత్రం 5:30
0: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: శ్రోతలు, మీరింతవరకు విన్నారు కిసాన్ వాణి కార్యక్రమంలో అధిక పాల దిగుబడిని ఇచ్చే పాడి పశువుల గురించి తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ లావణ్య గారి ప్రసంగం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈరోజు రాత్రి 10:45 2026 ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ భాగంగా జరిగే సౌత్ఆఫ్రికా ఇంగ్లాండ్ల జట్ల మధ్య మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఆంగ్ల భాషలలో ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఈ ప్రసారం 10:45 నుండి 2:15 వరకు కొనసాగుతుంది. స్టూడియోలో సమయం 7:45 కావస్తుంది. ఇప్పుడు విందాం వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని

0: సిద్ధారత్.
1: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసి రైతుల ఉత్పాదకతను పెంపొందించడం కోసం పాటుపడుతోంది కృషి విజ్ఞాన కేంద్రం. ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పలు కేంద్ర ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా అమలు చేస్తూ రైతుల అభివృద్ధికి, రైతుల ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేస్తోంది. మరి గడిచిన 12 ఏళ్ల కాలంలో చూసినట్లయితే ఏ ఏ పథకాలని కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అమలు చేస్తున్నారు, వాటిని రైతులకు ఏ రకంగా చేరవేస్తున్నారు అనే దాని గురించి వివరించడందుకు ఈరోజు మనతో పాటు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రఘువీర్ గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అందుతున్న సేవల గురించి చెప్పండి.
2: ముఖ్యంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏవైతే కొత్త టెక్నాలజీస్ ఉన్నాయో రైతుల యొక్క ఉత్పాదకతను మరియు దిగుబడిని, వాటికి మంచి ఆర్థిక లాభం చేకూరేటట్టు మా కృషి ఉంటుందండి. అందులో భాగంగా వ్యవసాయ పరిశోధన స్థానాల్లో డెవలప్ అయిన టెక్నాలజీస్, అది మన తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి, మన భారతదేశంలో ఎక్కడి నుంచి అయినా కానివ్వండి, ఎక్కడైతే డెవలప్ అయితే ఆ టెక్నాలజీస్ అంటే మనకు ఉన్న పంటల మీద, పత్తిలో కానివ్వండి, సోయా చిక్కుడు, శనగ, కంది, జొన్న, అంటే మనం సాగు చేసే పంటలలో ఆ డెవలప్ అయిన టెక్నాలజీస్ మేము రైతుల దగ్గరకు తీసుకెళ్తామండి. ఎందుకంటే మనం ఏదైతే టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ చేస్తున్నామో, ఏదైతే సాంకేతికత, అది ఓన్లీ రైతుల కోసమే మనం చేస్తామండి. సో అల్టిమేట్గా ఏంటంటే అది రైతులకు చేరుకోవాలి. అది చేరుకోవడానికి ఈ వ్యవసాయ పరిశోధన స్థానాలకు మరియు రైతులకు మధ్యలో మేము ఒక బాటగా నిలుస్తామండి. సో ఈ టెక్నాలజీస్ని మేము మొదట ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ విస్తీర్ణంలో కాకుండా ఫస్ట్ ఒక పావేకరంలో ఇలా ట్రై చేస్తుంటామండి. 3 నుంచి 5 రైతు పొలాల్లో చేనులలో ట్రై చేస్తాం. అట్లా ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఒకవేళ మనం డెవలప్ చేసిన టెక్నాలజీ ఏదైతే సాంకేతికత ఏదైతే సరిగ్గా ఉందో, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు, అంటే రైతులకు కూడా మంచి దిగుబడులు రావడము, లేదంటే ఆ సాంకేతికతను రైతు ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటాడో, అడాప్ట్ చేసుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేవనుకోండి, దాన్ని మనం మళ్ళా ఒక ఎకరం విస్తీర్ణంలో 5 నుంచి 10 లొకేషన్లో వేస్తాం. అక్కడ కూడా అది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది అనుకోండి, దాని తర్వాత మనం వ్యవసాయ శాఖకి ఇస్తే వాళ్ళు అధిక మొత్తంలో దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు. అదే ఒక విధంగా ఫస్ట్ మనం 2 సంవత్సరాలు చేసినప్పుడు పావేకరాల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి రైతులకు, ఆ ట్రీట్మెంట్ కానివ్వండి, ఆ టెక్నాలజీ కానీ అడాప్ట్ చేయడంలో మళ్ళీ మనము ఆ ఫీడ్బ్యాక్ ని రీసెర్చ్ వాళ్ళకి పంపించేసి ఈ ప్రాబ్లం వస్తుంది దీంట్లో అడాప్ట్ చేయడం, మళ్ళీ దానికి అనుగుణంగా తగిన మార్పులు చేసుకుని మళ్ళీ దాన్ని మన దగ్గరకు పంపిస్తారు. అప్పుడు మనం మళ్ళీ రైతుల దగ్గరకు తీసుకెళ్తాం. సో విధంగా ఏంటంటే రైతులకు ఉపయోగపడే టెక్నాలజీస్ మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తాం. ఏవైతే రైతు చేయలేడు, కొన్ని టెక్నాలజీస్ ఎత్తుంటాయంటే బాగా ఉంటాయి, కాకపోతే అది రైతు స్థాయిలో చేయలేకపోవచ్చు, ఆ టైం

0: కుదరకపోవడము, లేకపోతే ఆ మందనే అందుబాటులో ఉండకపోవడము, ఆ రకం యొక్క అందుబాటులో లేకపోవడం, అలాంటి వాటిని మనం మళ్ళీ ఫిల్టర్ చేసేసి అందులో తగిన మార్పులు చేసి రైతులకు అందిస్తామండి. ఇది ఒక పద్ధతి. సో దీనివల్ల ఏంటంటే ఏవైతే టెక్నాలజీస్ డెవలప్ అయితాయో వాటిని మనం మళ్ళీ వ్యవసాయ శాఖకి అందించడం వల్ల వాళ్ళు బాగా ప్రాచుర్యంకి తీసుకెళ్తారండి.
1: అంటే వ్యవసాయ అనుబంధ వివిధ శాఖలకు రైతులకు మధ్య వారధిగా నిలుస్తూ మీరు ఈ సాంకేతికతను మార్పిడి చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా కూడా కొన్ని సేవల్ని అందిస్తున్నారు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, జాతీయ ఆహార భద్రత పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అమలు లేదా దీనికి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఏ రకంగా సేవలు అందిస్తున్నారు?
0: మీరు అన్నట్టు ఈ NFSM స్కీమ్ ఏదైతుందండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, దీన్ని మన కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ తరఫున 2016 నుంచే దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగిందండి. సో దీంట్లో ఏంటంటే రెండు ఉంటాయండి, ఒకటి NFSM ఆన్ పల్సెస్ అంటే పప్పు దినుసుల పంటలు, ఇంకోటి NFSM ఆయిల్ సీడ్స్ అని ఉండే, ఇప్పుడు దాని పేరు చేంజ్ చేసారు. సో ఈ పల్సెస్ ఎందుకంటే మన ఉత్పాదకత పప్పు దినుసులు తక్కువగా ఉంది, అదేవిధంగా మనం తినడం కూడా తక్కువ తింటున్నాం కాబట్టి దీన్ని అధిగమించడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేది ఈ NFSM స్కీమ్ అని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే దేశం మొత్తంలో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంటది, అక్కడక్కడ పండించే ఏవైతే పప్పు దినుసు పంట ఉంటే వాటిపైన. సో మన హైదరాబాద్కి వచ్చేసరికి మనకు ముఖ్యంగా ఖరీఫ్ సీజన్కి వచ్చేసరికి కందుల మీద, అదేవిధంగా రబీ సీజన్లో శనగల మీద మనము దీన్ని మనం అమల్లోకి తీసుకురావడం జరిగిందండి. దీంట్లో ఏమవుతుందంటే మనం రైతులకు ఈ NFSM స్కీమ్ ద్వారా ఎకరాకు సరిపోయే సీడు, మంచి నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలు, అందులో కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయిన వెరైటీస్ మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన తర్వాత అందులో మధ్య మధ్యలో మనం కొట్టుకోవడానికి మందులు లాంటివి లేదంటే ఎరువులు లాంటివి వాటిని కూడా మనం రైతులకు అందిస్తూ, దాంతోపాటు సీజన్కి అనుగుణంగా 1-2 ట్రైనింగ్స్, అంటే పంటను ఎలా సాగు చేయడం దాని మీద ఒకటి, ఇంకోటి పంట అయిపోయిన తర్వాత దాన్ని ఎలా స్టోర్ చేసుకోవడం దాని మీద నిల్వ పైన కూడా మనం ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఏమైతే క్వాలిటీ విత్తనం రైతులకు అందుబాటులో ఉంటుంది. దీంట్లో ఏంటంటే క్లస్టర్ మోడ్లో వేస్తాం, ఇది అంటే ఒక గ్రామానికి ఒక్కరికి ఇద్దరికి ఇవ్వడం కాకుండా ఒకే గ్రామంలో 20-25 ఎకరాలు, ఇంకో గ్రామంలో 20-25 ఎకరాలు, అంటే మనకు వచ్చిన టార్గెట్ ప్రకారం మనం ఇస్తుంటాం. సో దీంట్లో ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామంలో 100 మంది రైతుల వరకు ఉండొచ్చండి, అందులో మనం 20-25 మంది వరకు ఇవ్వగలుగుతున్నాం. సో ఇచ్చిన రైతులకు కూడా ఏం చెప్తామంటే మీరు సాగు చేసిన తర్వాత మీకు నిజంగానే ఆ వెరైటీ మంచి అనిపించింది అనుకోండి, దాన్ని మీరు వచ్చేసి అనుకో మీ పక్క రైతులకు అమ్మండి, ఏదైతే బయట రేట్ నడుస్తుందో అదే రేట్కి అమ్మేస్తే వాళ్ళకు కూడా నాణ్యమైన విత్తనం దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడు సాగు చేసిన రైతులు కూడా మొత్తం వచ్చిన దిగుబడిని మొత్తం అమ్మేయకుండా దాన్ని కొంచెం మనం నెక్స్ట్ ఎంతైతే టార్గెట్ అనుకుంటాం, 1 ఎకరాలు ఇద్దాం అనుకుంటామో దానికి అనుగుణంగా విత్తనాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇందులో ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మనం ఏదైతే రకం ఇచ్చినామో అది మిగతా రకాలతో కలవకుండా జాగ్రత్త పడాలి, ఎందుకంటే ఒక్కసారి ఒక్క విత్తనం కలిసినా కూడా ఒక్క గింజ కలిసినా కూడా అది రెట్టింపు అయిపోయి తర్వాత ఈ మన ఒరిజినల్ ఏదైతే రకం క్యారెక్టర్స్ ఉన్నాయో అవి కలుషితమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, మిక్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అదొక్కటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పినాం. సో ఈ విధంగా ఏంటంటే మనము 2016-2026 వరకు కంటిన్యూ 11-12 సంవత్సరాలు చేసినాం కాబట్టి మనం ఆదిలాబాద్లో దాదాపుగా మేము ఒక 70-80 గ్రామాలు ఇప్పటి వరకు కవర్ చేసి ఉంటామండి. సో రైతులందరూ ఇప్పటి వరకు మేము ఇచ్చిన అంటే ఆ టైంలో మంచిగా దిగుబడినిచ్చే రకాలని మనం ప్రోత్సహిస్తూ వచ్చినాం. ఇప్పుడు వరంగల్ కంది ఒకటే ఇస్తున్నాం, స్టార్టింగ్ లో అప్పుడు PRG 176, మధ్యలో WRG 93 వెరైటీ, TDRG 4, అంటే ఎప్పుడెప్పుడైతే మనకు మంచి మంచి వెరైటీస్ వస్తాయో ప్రామిసింగ్ వెరైటీస్ వాటిని మాత్రమే మనం వాళ్ళకు సప్లై చేస్తాం.
1: అయితే ఇప్పుడు ఇది జాతీయ ఆహార భద్రత పథకానికి సంబంధించి, అయితే ఇప్పుడు కొన్ని ఈ గిరిజనులు షెడ్యూల్డ్ కులాల కోసం సంబంధించి ప్రత్యేకంగా ఉప ప్రణాళికలను అమలు చేస్తున్నారు కదా, ఇందులో ఈ గిరిజన ఉప ప్రణాళిక గురించి చెప్పండి.
0: సో మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే మనకు 33% వరకు మన గిరిజనులు ఉన్నారండి మన జిల్లాకు వచ్చేసరికి. సో ఈ TSP ట్రైబల్ సబ్ ప్లాన్ గిరిజన ఉప ప్రణాళిక ప్రకారం ఫస్ట్ ఏంటంటే మేము PRA సర్వే, పార్టిసిపేటరీ రూరల్ అప్రైజర్ అనే సర్వే చేసుకుని, అంటే ఇది కూడా ఏంటంటే 100% ట్రైబల్ విలేజ్ ఉన్న గ్రామాలని మేము సెలెక్ట్ చేసుకుంటాం, ఐసోలేటెడ్ విలేజెస్ మనం ఎక్కువ ట్రై చేస్తాం, అంటే ఆల్రెడీ కనెక్టెడ్ డెవలప్ అయిన దగ్గరికి వెళ్తే అంటే అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కాబట్టి మనం ఎవరైతే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటారు రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం ఈ గిరిజన ఉప ప్రణాళికను మేము అమల్లోకి తెచ్చామండి. ఇది కూడా మనకు 2016-17 నుంచి నడుస్తుందండి, కంటిన్యూ నడుస్తుంది. సో ఈ గిరిజన ఉప ప్రణాళిక కింద మేము ఇప్పటికి ఒక 60 గ్రామాల వరకు సక్సెస్ఫుల్ గా మేము ట్రయల్ చేసినాము. సో దీంట్లో ఏంటంటే సేమ్ ఇదే విధంగా, కాకపోతే గిరిజన ఉప ప్రణాళికలో మనం ఒక పర్టికులర్ క్రాప్ అన్నట్టు కాకుండా వాళ్ళు సాగు చేసే ముఖ్యమైన పంటలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు ఇప్పుడు పత్తి పంట సాగు చేస్తున్నాం అనుకోండి, దాంట్లో మనం వాళ్ళకు ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీస్ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు కోసం వివరించడమా, లేదు అంటే ఎత్తుమడల పద్ధతి చేయడమా, అదేవిధంగా కందులు ఉంటే మంచి రకము, సోయా చిక్కుడేస్తే సోయా మంచి రకాలు ఇవ్వడము, అదే రబీలో ఏమన్నా ఉంటే వాటి ఇవ్వడం, అదేవిధంగా కొన్నిసార్లు ఏంటంటే రైతులకు నీటి వస్తుంటే గానీ ఇరిగేషన్ పైపులు ఉండకపోవచ్చు, స్ప్రింక్లర్లు ఉండకపోవచ్చు, అలాంటివి ఇవ్వడము, లేదు అంటే ఈ తాడిపత్రి లాంటివి ఇవ్వడము, అదేవిధంగా వర్మి కంపోస్ట్ ప్రొడక్షన్ కోసం వర్మి బెడ్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇప్పుడు మనకేంటంటే ఈ ట్రైబల్ విలేజ్లలో వాళ్ళు

0: మేకలు కానీ కోళ్ళు కానీ ఎక్కువ పెంచుకుంటారు. సో వాటిని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక్కొక్క రైతుకు 2 మేకలు చొప్పున అలా ఇవ్వడము, అదేవిధంగా ఒక్కొక్క రైతుకు 5 నుంచి 10 కోడి పిల్లలు ఇవ్వడము, ఇలాంటివన్నీ మనం చేసి ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ సమీకృత వ్యవసాయ పద్ధతిలో మనం వాళ్లకు డెవలప్మెంట్ అనేది చేయడం జరిగింది. సో అది అడాప్ట్ చేసి కూడా మంచి సక్సెస్ పొందిండ్రు. పాట కూడా రైతు ఒక అతను, మనం 2 మేకలు ఇస్తే అతను 100 మేకలు చేసుకుని తనకు ఉన్న ఒక 1.5 లక్షల అప్పును మొత్తం తీర్చేసిండండి. అంటే ఇలాంటి సక్సెస్ స్టోరీస్ మనకు చాలా ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళి ఇలాంటి ఉప ప్రణాళికలు చేసి మనకు సక్సెస్ ఉంటే, ఆ అడాప్షన్ అంటే మనము ఇచ్చే ఇన్పుట్స్ లాంటివి కానండి, వీటితో పాటు టైంకు కాలానుగుణంగా వాళ్లకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది అండి. సో అదేవిధంగా కొందరికి స్కిల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాయి మనం. స్కిల్ ట్రైనింగ్స్ అంటే ఏంది, ఇప్పుడు వర్మీ కంపోస్ట్ ఉంది, సో వర్మీ కంపోస్ట్ తయారు చేయమని చెప్తాం మనం, కాకపోతే దాంట్లో స్టెప్స్ ఉంటాయి, ఫస్ట్ ఏమేయాలా దాని తర్వాత, వాటిపైన కూడా మనము వాళ్లకు స్కిల్ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంకో విధంగా హోమ్ సైన్స్ మనకు ఇంత ముందు ఉంటుండే గృహ విజ్ఞానం, దానిలో భాగంగా మనము వాళ్లకు ఈ మిల్లులు ఇవ్వడం జరిగింది, ఫ్లోర్ మిల్స్. అదేవిధంగా వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుండే వాళ్లకు. అంటే ఈ టమాటాలు మనది ఏంటంటే
1: ఆధారిత పదార్థాలను తయారు చేయడం,
0: కూరగాయల ఆధారిత ఉత్పత్తి పదార్థాలు వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం,
1: విలువను
0: జోడించే విధంగా అవన్నీ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ఉప ప్రణాళిక లాగానే ఇప్పుడు ఈ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కూడా కొనసాగుతుంది కదా, మరి దీనికి సంబంధించి ఎట్లాంటి పురోగతి కనిపిస్తుంది?
0: ఇందులో చూడండి, సేమ్ మనం ఎట్లనైతే ట్రైబల్ సప్లాన్ లో పూర్తిగా గ్రామంలో ఎట్లనైతే ట్రైబల్స్ ఉన్నామో, ఈ SSP లో మినిమం 90% SC లు ఉండేటట్టు మనం చూసుకుంటాం అండి. సో ఈ ప్రాజెక్ట్ కూడా మనకు 2019 నుంచి స్టార్ట్ అయింది. సో దీంట్లో కూడా మనం ఏంటంటే ఆ కంప్లీట్ SC ఫార్మర్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఇందులో ముఖ్యంగా ఫస్ట్ మనం SC ఫార్మర్స్ లో అంటే ట్రైబల్స్ కూడా చేసినాం, SC ఫార్మర్స్ లో ఫస్ట్ మనం చేసింది ఏంటంటే భూసార పరీక్ష చేయించడం అండి. దాని ఆధారంగా వాళ్ళు వేసుకునే పంటలలో ఎంత పోషకాలు ఉన్నాయి, ఎంత ఇంకా పోషకాలు వేయాలా, అదేవిధంగా ఎప్పుడెప్పుడు వేయాలి, ఇలాంటి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. మిగతా ఏ విధంగా అయితే ట్రైబల్ సప్లాన్లు ఇచ్చినామో అదేవిధంగా ఇలా వర్మీ బెడ్స్ కానివ్వండి, మేకలు గొర్రెలు లాంటివి ఇవ్వలేదు. ఎందుకంటే మన ట్రైబల్ ఏరియాలో చేసినంతగా ఇప్పుడు మన మిగతా గ్రామాల్లో ఈ పశువుల పెంపకం మీద అంతా దృష్టి సాధించారు. కాకపోతే ఇలా వర్మీ బెడ్స్ లాంటివి, తాడిపత్రిలు, అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా వచ్చిన పంటను స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజ్ బిన్లు ఇలాంటివి మనం ఇవ్వడం జరిగిందండి.
1: ఇక ఇంకో కార్యక్రమం పథకం నికర, ఇది వాతావరణ ఆధారితంగా చేసే ప్రణాళిక. అంటే వాతావరణ ఆధారితంగా రైతులు ఎట్లాంటి పంటలు ఎంపిక చేసుకోవాలి, ఏ సాగులో పాటించాల్సిన సాంకేతిక మెళుకువల్ని గురించి అందజేసే కార్యక్రమం కదా ఇది, మరి దీనికి సంబంధించి చెప్పండి వివరాలు.
0: నికర అండి మనకు 2022 నుంచి స్టార్ట్ అయింది. ఇందులో మన ఆదిలాబాద్ జిల్లా నుంచి 3 గ్రామాలు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఒకటి లక్ష్మీపూర్, ఇంకోటి సగినాపూర్, ఇంకోటి పల్సికే. ఈ 3 గ్రామాల్లో మనం ఈ నికరా ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
1: నికరాని అంటే సమగ్రంగా కొంచెం వివరిస్తారా?
0: నేషనల్ ఇనిషియేటివ్ ఆన్ క్లైమేట్ రిజిలియంట్ టెక్నాలజీస్, అంటే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం మంచి దిబ్బలు సాధించాలంటే ఏ విధమైన టెక్నాలజీస్ ని వాడాలి. అందులో మన సక్సెస్ఫుల్ టెక్నాలజీ ఏంటంటే పత్తిలో ఎత్తుమడల పద్ధతి. సో ఇది మనం 2022 స్టార్ట్ చేసినప్పుడు ఒక 3-4 రైతులు మాత్రమే వేసారు. సో వాళ్ళ దిగుబడి చూసిన తర్వాత గ్రామం అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన 3 గ్రామాల్లో ఆల్మోస్ట్ 100% ఈ ఎత్తుమడల పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు పంట నీట మునిగిపోయి చనిపోవడం ఇలాంటివి జరిగినాయి కాబట్టి, ఈ ఎత్తుమడల పద్ధతులు ఉన్నప్పుడు ఏంటంటే ఆ నీటి మునగకుండా మొక్క పైన ఉంటుంది కాబట్టి బతికిపోయింది. అదేవిధంగా వర్షాలు తక్కువ ఉన్నప్పుడు ఆ కాలువల్లో నిల్వ ఉన్న నీరు మొక్క తీసుకునే అవకాశం ఉంది. ఇది ఒకటి సక్సెస్ఫుల్ టెక్నాలజీ మనది. దాంతోపాటు చెరువు మట్టి కూడా వీళ్ళ కొట్టించడం జరిగింది. చెరువు మట్టి కొట్టించినప్పుడు సరాసరిగా పత్తిలో చూసుకున్నట్టయితే 4-5 క్వింటాల్ వచ్చే వాళ్ళకు కూడా 8-9 క్వింటాల్ ఎకరానికి పత్తి అనేది దిగుబడి రావడం జరిగింది. సో ఏంటంటే వీళ్ళకు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి టెక్నాలజీస్ వాడాలా, ఏ వెరైటీస్ వాడాలా, ఏ విధంగా వాడాలా, ఈ వీటిపైన మనం ట్రైనింగ్స్ కానివ్వండి, ఇన్పుట్స్ కానివ్వండి, అన్ని ఇవ్వడం జరిగింది. వీళ్ళతో పాటు మనం ఎనిమల్ హెల్త్ క్యాంప్ కూడా వాడుతుంటాం. అంటే ఉన్న పశువులకు పశు వైద్య శిబిరాలు లాంటివి ఏర్పాటు చేసి వాటి ఆరోగ్యం పైన కూడా ఫోకస్ పెడుతుంటుంది. అదేవిధంగా ఇంతకుముందు మనము ఈ నిక్రా ప్రాజెక్ట్ రాకముందు ఈ 3 గ్రామాల్లో లక్ష్మీపూర్ వదిలేయండి, ఎందుకంటే అక్కడ నీటి వస్తుంటుండే, ఈ పల్సికి కానివ్వండి, సగినాపూర్ కానివ్వండి, అక్కడ వాళ్ళు రబీలో పంటలు వేయలేకపోతుండే ఇంకా. సో మన ఈ నిక్రా ఇంటర్వెన్షన్ తర్వాత వాళ్ళు రబీలో కూడా వాళ్ళ పంట సాగు పెరిగింది, అంటే క్రాపింగ్ ఇంట్రెస్ట్ పెరిగింది వాళ్ళకు. సో ఇది మనం ఈ సాటిలైట్ మ్యాప్ల ద్వారా కూడా మేము వాటి సర్వే చేసినాము. సేమ్ టైంలో ఫిబ్రవరి 2022లో వాళ్ళ గ్రామంలో ఎలా ఉన్నది సాగు వివరాలు సాటిలైట్ సర్వే ద్వారా, అదే ఇప్పుడు 2025-26 వచ్చినప్పుడు గణనీయంగా పెరగడం మనం అబ్జర్వ్ చేసినాం అండి. ఇదంతా ఎందుకంటే వాటర్ హార్వెస్టింగ్ టెక్నాలజీస్ వాళ్ళకు అవగాహన, ఫామ్ పాండ్స్ గురించి చెప్పడం కానివ్వండి, టెత్తుమళ్ళ పద్ధతిలో సాగు చేయడము, అదేవిధంగా ఈ చెరువు మట్టి తీయడం వల్ల గ్రామాల్లో ఉన్న చెరువుల యొక్క నీటి నిల్వంచుకునే సామర్థ్యం పెరగడం వల్ల అదే నీటిని వాళ్ళు తిరిగి ఉపయోగించుకోవడం ఇలాంటివి జరగడం వల్ల వాళ్ళ యొక్క క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది పెరగడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మనం వాళ్ళకి టెక్నాలజీ ఇవ్వడం కూడా వాళ్ళకు మంచి లాభసాటి జరిగింది. ఇవన్నీ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండి.
1: చాలా సంతోషం రఘువీర్ గారు. ముఖ్యంగా మారుతున్న కాలం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అవసరమైన సాంకేతిక

0: పరిజ్ఞానాన్ని అందిస్తూ వారి ఉత్పాదకతను తద్వారా వారి ఆదాయాన్ని పెంపొందించే ప్రయత్నం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా జరుగుతున్నది. ఈ క్రమంలో మీరు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి వాటి ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను గురించి సవివరంగా తెలియజేసారు, అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాల గురించి ఆదిలాబాదు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కట్టా లెనిన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. స్టూడియోస్లో సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. చిత్రకుసుమాల్లో ముందుగా మనం వినబోతున్న పాట మున్న చిత్రం కొరకు సాధనా సర్గం నరేష్ ఆలపించిన ఈ పాటకు చంద్రబోస్ స్వరాలు సమకూర్చగా హ్యారీస్ జయరాజ్ సంగీతం సమకూర్చారు.

చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న మరొక పాట లెజెండ్. చిత్రం కొరకు చిత్ర విజయ్ యేసుదాస్ ఆలపించగా రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటకు దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చారు.

శ్రోతలు, చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట ఒకరికి ఒకరు చిత్రం కొరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా, చంద్రబోస్ రచించిన ఈ పాటకు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు.

శ్రోతలు, చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట మల్లీశ్వరి చిత్రం కొరకు శంకర్ మహదేవన్ చిత్ర ఆలపించగా సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ పాటకు కోటి సంగీతం సమకూర్చారు.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట రోబో. చిత్రం కొరకు జావేద్ అలీ చిన్మయి ఆలపించగా భువనచంద్ర రచించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ పాటలు సమకూర్చారు.

0: ఉండొచ్చు, ఎంచుకోండి.
1: చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట చందమామ. చిత్రం కొరకు రాజేష్ ఆలపించగా పెద్దాడమూర్తి రచించిన ఈ సినిమాకు కేఎం రాధాకృష్ణ స్వరాలు సమకూర్చారు.

0: శ్రోతలు, స్టూడియోలో సమయం 8:30 కావస్తుంది. ఇప్పుడు తెలుగులో వార్తలు, విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
1: విశాఖ కేంద్రం నుంచి
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత్ జపాన్ దేశాలు రక్షణ రంగంలో ఉమ్మడి ప్రాజెక్టుపై మొదటిసారిగా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ జీవనోపాధిని పటిష్టం చేయడం ముఖ్యమైన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పెట్రోల్ డీజిల్ ధరలను ప్రభుత్వం నియంత్రణలో ఉంచిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. వార్తల వివరాలు. భారత జపాన్ దేశాల మధ్య పరస్పర విశ్వాసం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక, ఇంధన భద్రత, ఔషధ రంగం, రక్షణ, కృత్రిమ మేధస్సు, ఏఐ వంటి వివిధ రంగాలలో అనేక ఒప్పందాలను ఇరు దేశాలు ఈరోజు కుదుర్చుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో న్యూఢిల్లీలో 16వ వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరిపారు. అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్ జపాన్ దేశాలు రక్షణ రంగంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి ప్రాజెక్టుపై చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. భారత్ జపాన్ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నేడు ఉన్నాయని, స్వేచ్ఛాయుత బహిరంగ ఇండో పసిఫిక్ ప్రాంతం అనేది రెండు దేశాలకు ఉమ్మడి ప్రాధాన్యతగా ఉందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
3: భారత్ ఆర్ జపాన్ దోనో ఎకనామిక్ సెక్యూరిటీ ఆర్ ఎనర్జీ సెక్యూరిటీ కా మహత్వ అచ్చీ తర సమజ్తే హై. ఇసి దిశా మే ఆజ్ హమ్నే ఎకనామిక్ సెక్యూరిటీ కే లియే ఏక్ జాయింట్ రోడ్ మ్యాప్ తయారు కియా హై. ఇస్కే మాధ్యమ్ సే హమ్ సెమీ కండక్టర్, క్వాంటమ్ ఆర్ అడ్వాన్స్ మటీరియల్ జేసే స్ట్రాటజిక్ క్షేత్రో మే సప్లై చైన్ రెజిలియన్స్ కో మజబూత్ కరేంగే. ఇండియా జపాన్ బయోగ్యాస్ ఇనిషియేటివ్ కే మాధ్యమ్ సే హమే భారత్ మే 1000 బయోగ్యాస్ ఆర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ప్లాంట్స్ లగానే మే సహాయతా మిలేగి.
2: అంతకుముందు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జపాన్ ప్రధానమంత్రి తకేచికి లాంఛనప్రాయ స్వాగతం లభించింది. 3 రోజుల భారత పర్యటన కోసం జపాన్ ప్రధానమంత్రి నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. గ్రామాలలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెంచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ చట్టం 2025 ద్వారా దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ జీవనోపాధిని పటిష్టం చేయడం ముఖ్యమైన లక్ష్యమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి తిరుపతి జిల్లా మొక్కవారిపల్లె గ్రామంలో వీబీజీ రామ్జీ పథకాన్ని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతంలో అందరికీ ఉపాధి కల్పించడమే

0: ఈ పథకం ఉద్దేశమన్నారు. ఈ పథకం కింద ఉపాధి కల్పన దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచినట్లుగా కేంద్ర మంత్రి వెల్లడించారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 95,600 కోట్ల రూపాయలు కేటాయించిందని, రాష్ట్రాలు కూడా తమ వాటాను అందించడంతో మొత్తం వ్యయం 151,282 కోట్ల రూపాయలకు చేరుకుందని ఆయన వివరిస్తూ,
1: देश में 2,86,000 पंचायतें हैं और 5 साल में विकसित भारत जी राम जी योजना में 7.5 लाख करोड़ रुपया खर्चा होंगे. मतलब 5 साल में हर पंचायत को 2 करोड़ रुपया से ज्यादा मिलेंगे, हर साल 2 करोड़ रुपया. और ये पैसा ठीक से गांव में खर्च हो गया तो मजदूरों को रोजगार तो मिलेगा ही, लेकिन गाँव की तस्वीर भी बदल जाएगी और वहाँ की जनता की तकदीर भी बदल जाएगी.
0: అమర్నాథ్ యాత్ర కోసం 4,822 మంది యాత్రికులతో కూడిన మొదటి బృందాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు ప్రారంభించారు. జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాస్ బేస్ క్యాంప్ నుండి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య 57 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఇదిలా ఉండగా అమర్నాథ్ క్షేత్ర దర్శనానికి బాల్తాల్ రూట్లో వెళ్తున్న భక్తుల తొలి బృందానికి జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న చంద్రకోట్ వద్ద ఘన స్వాగతం లభించింది. అమర్నాథ్ యాత్ర సాఫీగా సురక్షితంగా సాగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. భారతదేశం ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగం వైపు పయనించడం ద్వారా సుస్థిర పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థకు బాటలు వేస్తోందని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. భారతదేశాన్ని ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్గా నిర్మించడం అనే అంశంపై ఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సదస్సు ప్రారంభ ఉపన్యాసంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, అభివృద్ధిని సుస్థిరతను సమతుల్యం చేసే విధానాల ద్వారా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతున్నట్లుగా వెల్లడించారు. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ రెండూ కలిసి అభివృద్ధి చెందాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. ఓవైపు దేశంలో వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్నప్పటికీ దేశ అటవీ విస్తీర్ణం 2014లో 7,01,673 చదరపు కిలోమీటర్లు ఉంటే, నేటికి 7,15,000 చదరపు కిలోమీటర్లకు అది పెరిగిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో రాబోయే 6 నుండి 12 నెలల్లో దేశ వార్షిక చమురు శుద్ధి సామర్థ్యాన్ని 300 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచనున్నట్లు పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశం తన చమురు శుద్ధి సామర్థ్యాన్ని వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. 10 ఏళ్ల విరామం తర్వాత మొదటి గ్రీన్ఫీల్డ్ రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభ సమయంలో పరిస్థితులను భారత్ సమర్థవంతంగా నిర్వహించిన తీరు గురించి ప్రస్తావిస్తూ, కేంద్ర ప్రభుత్వం చాలా కాలం పాటు పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రణలో ఉంచిందని గుర్తు చేశారు. అదేవిధంగా వాటిపై విధించే పన్నులను తగ్గించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిచ్చిందన్నారు. గత 4 ఏళ్లలో పెట్రోల్ ధర కేవలం 5.58%, డీజిల్ ధర 6.23% మాత్రమే పెరిగాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: The energy situation in India, in my view, has to be on availability. And the second of those considerations is affordability. There has been no increase in prices for the consumer for the simple reason that the Honorable Prime Minister, on 3 occasions, he reduced the excise duty on petrol and diesel. So instead of passing the increase on to the consumer, our fiscal system, which absorbed that increase.
0: బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని మంజల్పూర్ శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. 3 ఆగస్టున ఓట్ల లెక్కింపు చేపడతారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామా కారణంగా బంకింపూర్ నియోజకవర్గం ఖాళీ కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హత వేటుకు గురికావడంతో దతియా నియోజకవర్గం ఖాళీ అయింది. అలాగే బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ భాయ్ నరందాస్ పటేల్ మరణంతో మంజల్పూర్ నియోజకవర్గం ఖాళీ ఏర్పడింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. 5 నుండి 18 ఏళ్ల వయస్సు గల పిల్లల అసాధారణ విజయాలను గుర్తించేందుకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం ఈ నామినేషన్లను ఆహ్వానిస్తోంది. క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సంస్కృతి రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన బాలలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులను ప్రదానం చేస్తారు. క్లిష్ట పరిస్థితుల్లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి కూడా ఈ అవార్డులను అందజేస్తారు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జూలై 31గా పేర్కొంది. ఇక దరఖాస్తులను awards.gov.in అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా

నామినేషన్ సమర్పించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. విబీజీ రామ్జీ పథకాన్ని మధ్యప్రదేశ్ రాష్ట వ్యాప్తంగా ఈరోజు ప్రారంభించారు. గ్రామీణ ఉపాధి, జీవనోపాధిని పెంపొందించడమే ఈ పథకం లక్ష్యం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు, పథకం గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. దీని కింద గ్రామీణ కుటుంబాలకు ఇప్పుడు సంవత్సరానికి 125 రోజుల పనికి హామీ లభిస్తుంది. అదేవిధంగా వేతనాలను కూడా పెంచారు. చెల్లింపులు వారం రోజుల్లోగా నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. వాతావరణం. దేశంలోని బీహార్, కర్ణాటక అంతర్గత ప్రాంతాలు, జమ్మూకాశ్మీర్, లడక్, జార్ఖండ్, కేరళం, మాహే, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఈశాన్య ప్రాంతాలలో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. ప్రస్తుతం మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి వల్ల ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ఈ నెల 7వ తేదీ వరకు మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లుగా IMD పేర్కొంది. ఇదిలా ఉండగా నైరుతి ఋతుపవనాలు ఢిల్లీతో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని

0: ఉంటుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. ప్రస్తుతం మహారాష్టలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి వల్ల ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ఈ నెల 7వ తేదీ వరకు మహారాష్టలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లుగా ఐఎండీ పేర్కొంది. ఇదిలా ఉండగా నైరుతి ఋతుపవనాలు ఢిల్లీతో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని వివిధ ప్రాంతాలకు విస్తరించాయని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, జపాన్ దేశాలు రక్షణ రంగంలో ఉమ్మడి ప్రాజెక్టుపై మొదటిసారిగా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ జీవనోపాధిని పటిష్టం చేయడం ముఖ్యమైన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం నియంత్రణలో ఉంచిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం. చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఓకే ఓకే చిత్రం కొరకు ముఖేష్, శ్రీమధుమిత ఆలపించిన ఈ పాటకు వనమాలి సాహిత్యం అందించగా హ్యారీ జయరాజ్ సంగీతం సమకూర్చారు.

చిత్రకుసుమాలు సినీ గీతల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న మరొక పాట జయం. చిత్రం కొరకు ఉషా ఆలపించగా కులశేఖర్ రచించిన ఈ పాటకు ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు.

చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న మరొక పాట దడ చిత్రం కొరకు కళ్యాణ్ ఆండ్రియా ఆలపించగా రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటకు దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందించారు.

0: శ్రోతలు, చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట బాహుబలి. చిత్రం కొరకు ధలేర్ మెహందీ ఆలపించిన ఈ పాటకు శివశక్తి దత్త సాహిత్యం సమకూర్చగా ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు.
1: బడి బడి బడి రా బడి సాహోరే.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: శ్రోతలు, మీరింతవరకు విన్నారు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. స్టూడియోలో సమయం 9 గంటలు కావస్తుంది. ఇప్పుడు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: in many sectors of defense production and equipment. So this is a new area, and a very good beginning has been made with this naval radio antenna called Unicorn, which will be manufactured jointly.
1: Ambassador Tahil, thank you so much for joining Akashvani's Spotlight program and sharing your views on this issue.
0: Thank you very much.
2: You were listening to a discussion on India-Japan Special Strategic Partnership, New Opportunities in Trade, Technology and Security. The participants were Skand Ranjan Tahil, former ambassador, and Anubha Rohatogi, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani.
3: Spotlight.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు మన తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. స్టూడియోలో సమయం 9:30. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో. ముందుగా అల్లరి మొగుడు చిత్రం కొరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన చేయగా ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న మరొక పాట ఆజాద్. చిత్రం కొరకు హరిహరన్ మహాలక్ష్మి పాడిన ఈ పాటకు వేటూరి సుందర్రామ్మూర్తి గారి రచన చేయగా మణిశర్మ స్వరాలు సమకూర్చారు.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్న మరొక పాట ఖుషి చిత్రం కొరకు శ్రీనివాస్ హరిణి ఆలపించిన ఈ పాటకు ఏఎం రత్నం రచన చేయగా మణిశర్మ స్వరాలు సమకూర్చారు.

చిత్రకుసుమాలు సినీ గీతల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట కలేజ. చిత్రం కొరకు హేమచంద్ర శ్వేత ఆలపించగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించిన ఈ పాటకు మణిశర్మ స్వరాలు సమకూర్చారు.

చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట క్రిష్ సినిమా కొరకు సోనూ నిగమ్, శ్రేయా ఘోషాల్ ఆలపించగా రాజశ్రీ సుధాకర్ రచన చేసిన ఈ సినిమాకు రాజేష్ రోషన్ సంగీతం సమకూర్చారు.

0: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి.

0: ఆ పాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
2: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
1: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. స్టూడియోలో సమయం 10 గంటలు. ఇప్పుడు విందాం మహాభారతంపై ప్రసారమవుతున్న వ్యాసపీఠం ధారావాహికలో కర్ణపర్వం మొదటి భాగం.

యణః త్రిమూర్త్యాత్మకుడైన వ్యాసభగవానునకు నమస్కరించి మహాభారతంలోని కర్ణపర్వం ప్రారంభిద్దాం. సంజయుడు యుద్ధభూమి నుండి ధృతరాష్ట్రుని అంతఃపురానికి వచ్చాడు. ధృతరాష్ట్రునికి నమస్కారం చేసి ఇలా అంటాడు, ఓ కురురాజా, కర్ణుని నాయకత్వంలో 2 రోజులు మన సైన్యం బలపరాక్రమాలని ప్రదర్శిస్తూ యుద్ధం చేయడాన్ని ఎంతో పరిశీలనగా చూచివచ్చాను. ద్రోణుడు పడిపోయిన తరువాత చెల్లాచెదరైన మన సైన్యమంతటినీ కూడదీసుకుంటూ పాండవ సైన్యాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా కర్ణుడు చూపిన పరాక్రమానికి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. అకుంఠిత భుజశౌర్యాన్ని ప్రదర్శించి కూడా కట్టకడకు కర్ణుడు వివశుడై ఆబోతు బెబ్బులికి అధీనమైనట్లు కవ్వడి చేతిలో నేలకూలాడు. ఓ రాజా, అంతమాత్రమే కాదు, భీముడు తాను చేసిన ప్రతిజ్ఞను తీర్చుకుంటూ దుశ్శాసనుని వక్షస్థలం చీల్చి నెత్తురు త్రాగాడు. దీంతో మన కౌరవులకు జయించగలమనే ఆశ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు అనుకుని ఏం లాభం? నీవు నీ కొడుకులే రాజ్యమంతా అనుభవించాలి అనే దురాశతో వారి అవినయాన్ని ఉపేక్షించిన దానికి ఫలితం అనుభవించక తీరుతుందా అన్నాడు. ఈ మాట సంజయుడు చెప్పడంతో ధృతరాష్ట్రుడు తప్పక దుర్యోధనుడు కూడా మరణించే ఉంటాడు అనుకుని మూర్ఛపోయి కొంతసేపటి కోలుకొని వివరాలు తెలుసుకున్నాడు. అనుకోని ఆపదలు ముంచుకొచ్చినప్పుడు దైవాన్ని నిందించడం, తన దుశ్చేష్టలకు పశ్చాత్తాపడడం మానవ సహజం కదా. అలాగే జరిగింది ధృతరాష్ట్రుని విషయంలోనూ. దుర్యోధనుడి బుద్ధిహీనత వలన, తన దుర్నీతి వలన ఇంత చేటు వచ్చింది కదా అని వాపోయాడు. ఎవరి బలపరాక్రమాలను నమ్ముకుని దుర్యోధనుడు పాండవులతో యుద్ధానికి పూనుకున్నాడో ఆ కర్ణుడే ఈల్గినప్పుడు ఇంకెక్కడ యుద్ధం? బంధుపుత్ర మిత్రుల మరణాన్ని విని కూడా మనసు పగులుకున్నదే, ఇది వజ్రకఠినం కానోపు అని దుఃఖిస్తూ ధృతరాష్ట్రుడు మరణోద్యుక్తుడైనాడు. సంజయుడు అతన్ని ఆ ప్రయత్నం నుండి విరమింపజేస్తూ, సుక్షత్రియుడవయ్యుండి తేజస్సును యశస్సును ఆర్జించిన నీవు ఇంత చిత్తభ్రమకు లోనొకట తగదు, ధైర్యం చిక్కబట్టుకొని ఉండు అని ఉపదేశించాడు. ధృతరాష్ట్రుని దుఃఖం కట్టలు తెగి ప్రవహించింది. తనయుల చావు, మీదుమిక్కిలి కర్ణుని మరణం అతనికి హృదయశల్యాలై బాధించాయి. ఇంతకుముందు భీష్మ ద్రోణాదుల మరణం విని కూడా కర్ణునిపై ఆశతో ఎట్లో మనస్సు చిక్కబట్టుకున్నాడు. కర్ణుని మరణం తర్వాత దుర్యోధనుడు జయాన్నాశించడం కుంటివాడు పరుగు పందెం కాచినట్లు, పేదయైన ముసలివాడు వేశ్యాజనాన్ని కోరినట్లు ఉన్నది అంటూ తప్పంతా దుర్యోధనుడిపైకే నెట్టజూస్తాడు. ధర్మరాజింతకు ముందు చెప్పనే చెప్పాడయ్యా, మనలో మనకు యుద్ధం వద్దని, మీ రాజే విన్నాడు కాదు అంటాడు సంజయుడితో. అవకాశవాది కదా ఈ గ్రుడ్డిరాజు. భీష్మాదులే కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడే చిలక్కి చెప్పినట్లు చెప్పినా తాను సైతం ఆనాడు వారి హితవును పెడచెవిన పెట్టినాడు. ఇప్పుడు శాంతనవుడు శరతల్పంపై నుండి అర్జునుడి పరాక్రమం అజేయం, యుద్ధం వద్దు అని చెప్పినప్పుడైనా ఈ సుయోధనుడు వినలేదే అని వాపోయి

తన స్థితి ఈకలు తీసి పట్టుకుని ఆడించిన పక్షివలే ఉన్నది అని దయనీయంగా దుఃఖిస్తాడు. కర్ణుని అపజయం ఇంకా అతడికి నమ్మశక్యం కాలేదు. ఎక్కడో మోసం జరిగింది, అందుకే కర్ణుడు మరణించాడు అని అతడి నమ్మకం. కర్ణుని శక్తిలో అతనికంత విశ్వాసం. సైనికులందరూ కర్ణునికి తోడై నిలిచారా లేక పారిపోయారా అని సంజయుణ్ణి అడిగాడు. శిఖండిని అడ్డం పెట్టుకుని భీష్ముని, ధర్మరాజు చేత అసత్యం కాని అసత్యం ఆడించి ద్రోణిని ఓడించినట్లే ఏదో ఒక మాయోపాయంతో కర్ణుని కూడా మట్టుపెట్టి ఉంటారు అని అనుమానించాడు. అలా కాకపోతే పరశురామునంతవాని చేత పొందిన దివ్యాస్త్రాలన్నీ కర్ణుని ఎందు ఎట్లా వ్యర్థమైనాయి అని అతన్ని సందేహం. అందున కర్ణుడు యుద్ధరంగంలో ఏకాకి అయిలేడు కదా. యోధాను యోధులు, వీరాధి వీరులు ఎందరో అతని అండనున్నారే. రారాజు అతని వెన్నంటే ఉంటాడు కదా. ఇందరు వీరుల మధ్య కర్ణుడు ఇల్గుట చోజ్యంగా ఉన్నది అని యుద్ధ వివరాలు తెలుపమని, పాండవ కోటి సూతసుతుపై నడతెంచిన చందమెట్టులు, ఆఖండల సూతి సర్పముఖ కాండము తాకున రూపు మాసిపోకుండుట ఎట్లు కలిగే, సమరోద్ధతి చక్కటి నలువురందు ఎట్లుండే, బలద్వయంబు నెటిలోపి పెనంగెదినద్వయంబునన్ అంటూ సంజయుని అడిగాడు. ఈ వివరాలు తెలుసుకోవాలనుకునేది ఒక్క ధృతరాష్ట్రుడే కాదు, అర్జునుడు నాగాస్త్ర విషజ్వాలల్లో మాడి మసైపోకుండా ఉండడం ఎట్లా సంభవం అనేది ప్రతివారికి ఆశ్చర్యం గొల్పే విషయమే. కర్ణార్జునుల యుద్ధం వియచ్చరులకు కూడా అద్భుతావహమే. కాబట్టి ఆ వివరాలన్నింటినీ పూసగుచ్చినట్లు చెప్తాడు సంజయుడు. ద్రోణుని మరణానంతరం ఇంక ముందు కర్తవ్యమేమిటి అని దుర్యోధనుడు అశ్వత్థామాదుల్ని అడుగుతాడు. తండ్రిని పోగొట్టుకుని కొండంత దుఃఖంలో ఉన్నాడు అశ్వత్థామ. అయినా రాజునెడ తన ధర్మాన్ని గుర్తెరింగిన గురుపుత్రుడు, సద్బ్రాహ్మణుడు, శస్త్రాస్త్రవేది, వీరాధివీరుడు, నీతికోవిదుడు అన్నింటినీ మించి దుర్యోధనుడి మనస్సు ఎరిగినవాడు కాబట్టి తాను ధైర్యం వహించి రాజును ఉత్సాహపరిచి కర్తవ్యోపదేశం చేస్తాడు. తలపగ సద్గుణంబులకు తావలమై పెను పొందు ఉజ్వలాత్ములు సనిరి అయినన్, చేభరము దోపగ నీదగు తొంటి శౌర్యముందలకొని నిర్వహింపు ముచితంబుగా, దైవము తోడుపాటునున్ కలిగెడుగాక ఉన్నరధిక ప్రవరుల్ తలపోయ అల్పులే అని బలశౌర్యఘనుడైన కర్ణుని నాయకత్వంలో సైన్యాన్ని నడిపిస్తే అతడు యముడి వలె రిపుబలాన్ని నిర్జించగలడని సలహా చెప్తాడు. తన మనస్సులో మాటే గురుపుత్రుని నోటి వెంట విని సంతోషంతో సేనాధిపత్యం వహించి తనని గెలిపించమని కర్ణుణ్ణి ప్రార్థిస్తాడు దుర్యోధనుడు. తన మిత్రుడికి తనపై గల విశ్వాసానికి కర్ణుడు ఆనందించి, విను, నీకిచ్చిన బాస ఏ మరతునే వీరంబు బాహాబలంబును ధైర్యంబును అస్త్రవీర్యమును ఈ భూలోక సంచారులెల్లను కీర్తింపగా పాండుపుత్రుల మదోల్లాసంబు మర్దింతు నీవనుమానింపక నిల్చి చూడుము మదీయంబైన సంగ్రామమున్ అంటూ భారమంతా తనపై పెట్టి నిశ్చింతగా ఉండమని, పార్థుణ్ణి రూపుమాపి సామ్రాజ్యలక్ష్మిని చేకూర్చి పెడతానని వాగ్దానం చేశాడు. కర్ణుని నాయకత్వంలో మొదటిరోజు పోరు మొసలి మొగ్గరంతో ప్రారంభమైంది. మొసలి ఆకారంలో కర్ణుడు వ్యూహం ఏర్పరిచి ముందు తానే నిలిచాడు. ధర్మరాజది చూచి, నీ వేడిమి సూపి రూపడపు వీనిన్ పురంధరపుత్ర అని ఉత్సాహపరిచాడు. అర్జునుడు అర్ధచంద్ర వ్యూహంలో మోహరించి తాను మధ్యప్రదేశస్థుడైనాడు. ఇరుపక్షాల సైన్యాలు ఎంతో ఉత్సాహంగా ఉన్నాయి. శ్రీకృష్ణ సమేతంగా పాండవులు ఆనాటి యుద్ధంలో యముడి చెంతకి పోతారని దుర్యోధనాదులు, కర్ణునితో పాటు కౌరవులంతా హతులవుతారని పాండవులు ఆశించారు. అనిమిష ఖచర సిద్ధ యక్ష గరుడ గణాలు కౌతుకంతో చూస్తూ ఉండగా దిక్తటములు పగులుతున్నాయా అన్నట్లు ఉన్న ధ్వనులతో సంకుల సమరం మొదలైంది. సైనికులు ఒకరొక్కరు నాకలోక పదవీభ్రష్టులై కూల్తున్నట్లు కిందకి ఒరిగిపోతున్నారు. పాండవపక్షంలోని సాత్యకి, ధృష్టజ్యుమ్న చేకితానన్న ద్రౌపదేయులు, కౌరవసేనలోని ప్రభద్రక చేది పాండ్య చోళ మగధ వంగాది దేశాల సైన్యాలతో యుద్ధం చేసి తరిమికొట్టారు. తూర్పుకొండపై కాంతులీనుతున్న సూర్యుని వలె మదపుటేనుగుపై నిలిచి భీముడు కౌరవ సైన్యాన్ని ఎదిరించాడు. కులూత దేశాధీశుడైన క్షేమధూర్తి ఇంకొక గజంపై వచ్చి భీముణ్ణి ఎదుర్కొన్నాడు. ఆ సమీరసూనిని ధాటికి అతని ఏనుగు కూలిపోయింది. ఏనుగు దిగి కృపాణస్ఫార దోర్దండుడై సమీపించిన క్షేమధూర్తి భీముని గదాఘాతానికి వజ్రాయుధంచే కూలిన కులపర్వత సమీపంలో పడ్డ సింహంలాగా తన ఏనుగు ప్రక్కనే నేలకొరిగాడు. సాత్యకిచే విందాను విందులు హతులైనారు. లోకంలో సాధారణ

సమానంగా పసిపాపలుగా భావించబడే ఉప పాండవులు భారతయుద్ధం నాటికి బాలురు కారు. రణప్రౌఢ క్రియాశీలురైన వీరులు ప్రతివించుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడు అనే వారైదుగురు యుద్ధరంగంలో ఉదాత్త కుతూహలంతో భుజావిభవం చూపినవారు. ప్రతివించుని సాయకజ్వాలల్లో చిత్రుడనే రాజు ఆహుతైనాడు. భీమ అశ్వత్థామలు, సహదేవ దుశ్శాసనులు భుజగర్య గర్వ శౌర్య ప్రతాప దుర్దమ ప్రకోపాలని ఒండరులపై ప్రదర్శించుకున్నారు. ఇంతలో మాద్రీపుత్రుడైన నకులుడికి కర్ణుడు ఎదురైనాడు. అతడి మనస్సు అట్టుడికిపోయింది. కౌరవ పాండవుల వైరానికి కారణభూతుడైన ఆ కర్ణుని తన ఘోర శరనిహతి చేత రూపుమాపితేగాని తన కోపం చల్లారదని వీరాలు పలికాడు. కర్ణుడు నవ్వి హేళనగా, అవున్లే, రాజసూతి విమహస్త్ర విదుండవునైన నీకు ఇట్లనుట తలం బార్హమగును, అయినను చెన్నటి పల్కులేల నెట్టన భుజశక్తి మార్తుర కడంక అడంచిన పల్కుటప్పుగాక నిలిచి చూపు నీ జలము కల్మియు చేతుల బల్మియుంతగన్ అని చేతనైతే చేతల్లో చూపించు, మాటలతో పనేలా అన్నాడు. వారిరువురు ఒకరిపై ఒకరు పరగించిన బాణాలతో ఆకాశం మిడుతలదండుతో నిండినట్లుగా అయిపోయింది. కర్ముని మర్మభేద్యాలైన బాణాల ధాటికి తాళలేక నకులుడు యుద్ధరంగం నుండి వైదొలగి పారిపోతూ ఉంటే రాధేయుడు అతని వెన్నంటి తన ధనువును అతని మెడకి తగిలించి పట్టగా నకులుడు అప్పుడు ఇంద్రధనుస్సుతో కూడిన మేఘంలాగా కనిపించాడు. ఆ విధంగా నకులుని అవమానించి కర్ణుడు, ఓ మాద్రీపుత్ర, వ్యర్థంగా ఎప్పుడూ మాట్లాడకు. నీ శక్తి తెలుసుకునే ఎవరితో అయినా పోరాడడం మంచిది. ఇప్పటికైనా సిగ్గుపడి అర్జునుడి చెంతకు పోయి తలదాచుకో అని నకులుని ప్రాణాలతో విడిచిపెడతాడు. పాండవుల్లో అర్జున్ని తప్ప ఇంకెవ్వరు చేజిక్కినా చంపక వదిలిపెడతాను అని కర్ణుడు కుంతికి చేసిన వాగ్దానమే నకులుడు ఈనాడు బ్రతికి బయటపడ్డానికి కారణం. పాండవేయులు ఒక్కొక్కరూ ధృతరాష్ట్ర పౌత్రులతో తలపడ్డారు. దృష్టజ్యుమ్నుడు కృపాచార్యుని ఎదుర్కొన్నాడు. వారి పగ ఈనాటిదా? ద్రోణిని పరాభవం మూలంగా కృపాచార్యుడికి ఎప్పటినుండో దృష్టజ్యుమ్నునిపై ఉన్న కక్షణం ఈనాడు తప్పక తీర్చుకుంటాడు అని అందరూ అనుకున్నారు. వర దివ్యాస్త్రవిదుడు, బాహుబల గర్వస్థేమ నిర్వాహకుడు అయిన కృపాచార్యుడి ముందు దృష్టజ్యుమ్నుడు ఏపాటి? ఆయన ప్రయోగించిన బాణాల ధాటికి ద్రుపదనందనుని శరీరం నెత్తురుమయం అయింది. చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా కొన ఊపిరితో ఉన్నాడు. అంతలో అతడి సారథి, వినుము కుమార, విప్రుభుజవీర్యమవార్యత తేజరిల్లెడున్, చనవు భవత్సమగ్రశరజాలములితని మీద దైవ సంజనితము సువ్వేయ్యడరు, సంగరమిట్టిది తొల్లి ఎందు నాకనినది లేదు, తేరు తొలగన్ గొనిపోవుట కార్యమిత్తరిన్ అని బుద్ధి చెప్పగా ధృష్టజ్యుమ్నుడు, ఎందుకు వచ్చిన అడిబీరం, భీమార్జునుల్లో ఏ ఒకరి వద్దకైనా మన రథం తోలుకుపో అని వెనుదిరిగిపోయాడు. యాదవుడైన కృతవర్మ శిఖండిని ఎదిరించి మూర్ఛనొందించాడు. చండప్రచండుడై వీరవిహారం చేస్తున్న వివత్సునితో, శిబి త్రిగర్త సాల్వ సంక్షిప్తక సైన్యాలతోనూ నారాయణ గోపాలులతోనూ కూడుకొని త్రిగర్తపతి తలపడ్డాడు. త్రిగర్తరాజు సోదరసుతులైన సత్యసేన, మిత్రదేవ, చంద్రదేవ, సౌశ్రుతి, సువర్మ, సుశర్మాదులను కిరీటి తన అంబుధారాలతో ముంచెత్తగా సత్యసేనుడు ఒక తోమరంతో గట్టిగా కొట్టాడు. అది పార్థసారథి భుజానికి గుచ్చుకొని అతని చేతి మునికోల కింద పడింది. చేతిలోని పగ్గాలు నొగలపై పడ్డాయి. దీంతో పార్థుడు కోపోద్దీపితుడై సత్యసేనునిపై ప్రతీకారం తీర్చుకొనడానికి నిశ్చయించాడు. శ్రీకృష్ణుడు ఇంకొక మునికోల తీసుకుని అర్జునుని ప్రార్థనపై రథాన్ని ఆ సైన్య సమీపానికి తోలగా అర్జునుడు వాడి బల్లెంతో సత్యసేనుణ్ణి పొడిచి చీల్చి చంపాడు. అప్పటిక్కూడా అతని పగ చల్లారలేదు. మిత్రసేనుని శిరమును త్రుంచి సువర్ణ వక్ష్మాన్ని చీల్చి సంక్షిప్తక గణాలన్నీ చెల్లాచెదరయ్యేట్లుగా ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ శక్తితో యుద్ధభూమి చిన్నాభిన్నం అయింది. ఎక్కడ చూచినా తేరుల చెక్కలు, వారణ ఖండాలు, గుర్రాల తునియలు, వివిధ ఆయుధ శకలాలు, నుగ్గునుగ్గైన భటులు, వారి భూషణముల పొడి, నెత్తుటిలో మునికి ప్రేవులతో పెనవేసుకుని ఆ సమరాంగణమంతా చూచేవారికి అద్భుతాన్ని, బీభత్సాన్ని కలిగించింది. హతశేషులైన సంక్షిప్తకులు ఎక్కడి వారక్కడ పలాయనం చిత్తగించడంతో అర్జునుడు పొగపోయి ప్రకాశించే అగ్నివలే జాజ్వల్యమానుడైనాడు. ఇంకొక వంక, కౌరవరాజు దుర్యోధనుడు ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ధర్మజుడు దుర్యోధనుణ్ణి రథంపై నుండి కిందకు పడవేయగా అతనికి ద్రోణపుత్ర, కర్ణ, కృపులు వచ్చి అండగా నిలిచారు. ఈ విధంగా జరిగిన యుద్ధాన్ని వర్ణిస్తూ సంజయుడు ఈ మాట చెప్పేసరికి అంతవరకు ఉలుకు పలుకు లేకుండా వింటున్న ధృతరాష్ట్రుడు ఉలిక్కిపడ్డాడు. రారాజుగా పరిగణింపబడిన దుర్యోధనుడు

0: అవమానితుడగుట అతనికి భరించరానిదైంది. దుర్యోధనుడు తిరిగి నిలద్రొక్కుని విజృంభించాడా లేదా అని ఆతృతగా అడిగాడు.
1: సమరము పెంపు చెప్పెదవు సంజయ, చెప్పవు నీవు మీ మహీరమణుని భంగి. ధర్మజు శరంబులచే విరధత్వముంది, మానము చలమున్ తెగన్ తొలగినా మగుడన్ పురికొంటలేదే నిక్కము సెపుమా తనూజు భుజగర్వ విహీనత నుంచె చిత్తమున్ అన్నాడు.
0: ఆ గుడ్డిరాజు పుత్ర దురభిమానం అటువంటిది. సంజయుడు సమాధానం చెప్తూ, నీ కొడుకు విరధుడైనాడే కాని యుద్ధం నుండి వైదొలగలేదు, వేరొక రథమెక్కి మరల యుధిష్ఠిరిని పైకి పోయాడు అంటాడు. ఆ ఇరువురు అతిరథులకు పోరు ఘోరమైంది. కౌరవపతి ధర్మజ క్రూరభల్ల విదారితుడై కాలరుద్రుడైనాడు. ఆ కోపంలో ఒళ్ళు తెలియక తక్షణం ధర్మజుని తుదముట్టించి పోరు పరిసమాప్తి చెయ్యాలి అని గదాహస్తుడై రథం దిగి ధర్మజుణ్ణి కొట్టబోగా ధర్మజుడాతన్ని ఉగ్రశక్తితో బిట్టుగా వేసి మూర్ఛనందించాడు. అది గమనించి కృతవర్మ జోక్యం చేసుకుని శత్రువులతో తలపడగా విజయుడాతన్ తాకి చేతుల తీటపోయేట్లు తునుమాడాడు. దుర్యోధనుడు అంతలో తేరుకుని ఇంద్రజుని ఎదిరించి అతని చేతిలో భంగపాటు పొందాడు. అది చూచి కర్ణుడు అచ్చరికి వచ్చి అర్జునుడితో తలపడ్డాడు. గాంధీవి కర్ణాస్త్రజాలాన్ని వారించి శిలీముఖార్చులను వ్యాపింపచేయగా కార్చిత్సును చూచి మృగాలు భయపడి పారిపోయినట్లుగా కౌరవ సైన్యం భయభ్రాంతితో చెల్లాచెదురైంది. ఇంతలో సూర్యాస్తమయం అవడంతో ఉభయ సైన్యాలు తమ తమ శిబిరాలు చేరుకున్నాయి. జరిగిన పరాభవానికి రథికవరులు దుర్యోధనుడు చింతాకులురై ఉండగా కర్ణుడు కోపంతో బుసలు కొడుతూ వచ్చి ఇలా అంటాడు. ఈ అర్జునుడికి మాయలమారి వాసుదేవుడి బుద్ధి తోడయింది. ఆ కారణంగానే అతడికంత పేరు వచ్చింది. కృష్ణుడి మోసాలెవరికి తెలియవు. దేవేంద్రుడు నాకిచ్చిన ఘనశక్తిని ఆనాడు నేను అర్జునుడిపై ప్రయోగించగా ఘటోత్కచుణ్ణి అడ్డం పెట్టి తన ప్రియశిష్యుడైన గాంధీవిని రక్షించలేదా? ఆ మోసం మనకు తర్వాత క్రమంగా కొన్నాళ్లక్కదా తెలిసింది. కానీలే, ఏదేమైనా ఆ అర్జునుడి పౌరుషం ఎంతమాత్రమో రేపే చుద్దురుగాని. రేపాతణ్ణి రూపమాపి దుర్యోధనుడికి పగ అనేది లేకుండా చేస్తాను అన్నాడు. ఈ విషయం విన్న ధృతరాష్ట్రుడు, ఆహా, దుర్యోధనుడు ఈ మాటలు నమ్మాడా? కృష్ణునితో సహా పాండవులందరినీ జయిస్తాను అన్నే కర్ణుని ప్రగల్భాల్ని విశ్వసించిన నా పుత్రుని బుద్ధిమాంద్యాన్ని ఏమందుదు? మొదటి నుండి వాడితో ఇదే బాధ. సౌబలుని నీతి, కర్ణుని భుజబలం తన్ని రక్షిస్తాయనే అతడి అడియాస. సంజయ, ఈ దుర్దశ నాకు ఆ జూదన్నాడే ప్రారంభమైంది. ఆ పాండుపుత్రుల్లో ఒక్కడు కూడా కొంచెమైనా నొప్పిపడలేదే. 11 అక్షౌహిణుల సైన్యాధిపతులై కూడా మన కౌరవులు వారిని ఏమీ చేయజాలకున్నారే. ఓహో, దైవం బలవత్తరం కదా అని వందరుచున్న ధృతరాష్ట్రునితో సంజయుడు, దేవా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏమి లాభం? చేసుకున్నవాడికి చేసుకున్నంత అన్నట్లు నీవు చేసిన దానికి ఫలాన్ని అనుభవిస్తున్నావు. యుద్ధం వద్దు మహాప్రభో అని ఎన్ని విధాలు చెప్పినా అంతరాంతరాలలో పాండవులకు కీడుదలిచి ఎవరి మాటా వినకపోయావే. వారికెంతో అపకారం చేశావు. నీ అవివేకం, అహంకారం, దురభిమానం కారణంగా ఎందరో అమాయకులు నశించారు. ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? జరిగిందంతా చెప్తాను, విను అన్నాడు. 2వ రోజు యుద్ధభూమికి వెళ్లబోతూ కర్ణుడు దుర్యోధను దగ్గరికెళ్ళి అర్జునుని తనను అన్ని విషయాలతో పోల్చి విశ్లేషించాడు. కర్ణుడు మహావీరుడు. ప్రతివీరుని శక్తి సామర్థ్యాలను గ్రహించే శక్తి కలవాడు. అంతమాత్రమే కాదు, తన శక్తిలో విశ్వాసం కలవాడైనా తన లోపాలను సైతం గుర్తించగల ఆత్మవిమర్శనాశక్తి కలవాడు. ఇట్లుండి కూడా దుర్యోధనుని చెంత తన బలప్రాభవాలు పొగుడుకోవడంలో ఉద్దేశం దుర్యోధనుడికి ధైర్యం కలిగించడం మాత్రమే. నాయకుడైన దుర్యోధనుడే అధైర్యపడితే మిగిలిన సేన అంతా ఆత్మవిశ్వాసం కోల్పోయి పరాభూతులయ్యే అవకాశం ఎంతైనా ఉంది. అప్పటికే ఆ వీరులందరూ కోరలూడ్చి నిర్వీర్యములైన సర్పముల వలె ఉన్నారు. ఈ కారణంగా కర్ణుడు వారిని ఉత్సాహపరచవలసి ఉంది. కాబట్టి తాను అర్జునుడికి ఏ విషయంలోనూ తీసిపోను అంటున్నాడు. అంతేకాదు, బాగా ఆలోచిస్తే తనకతడు తీసికట్టే అంటాడు.
1: సరియగు నాకు దివ్య శరజాలములన్ తలపోసి చూడ అన్నరుడు, దృఢత్వ లాఘవ గుణంబుల తక్కు దూరపాత విస్ఫురణ కరంబు వట్రపడు, భువరా సౌష్ఠవ రేఖ నేమియున్ దొరయడు, ధైర్య శౌర్య పటుదోర్విభవంబుల హీనుడెంతయున్.
0: ధైర్య శౌర్య బలదర్పములందు ఎట్లునూ అతడు తనకంటే తక్కువవాడే. ఇంకా శస్త్రాస్త్రముల విషయమా? తన విజయమనే చాపం గాంధీవానికి ఏమాత్రమూ తక్కువ కాదు. విశ్వకర్మ నేర్పుతో నిర్మించి దానిని దేవేంద్రునికియ్యగా అతడు దానితో ఎందరో ధనుజులను నిర్జించి

0: భార్గవరామునికి ఇచ్చాడు. ఆ పరశురాముడు ఆ ధనువుతో 21 మార్లు క్షత్రియులందరినీ సమయించి తరువాత దయాళువై దానిని కర్ణునికిచ్చాడు. ఇంకా అర్జునునికి అక్షయతూణీరాలు, అగ్నిదేవుడిచ్చిన అభేద్యరథం, అవధ్యములైన గుర్రాలు ఉన్నప్పటికీ దానికి చింతించాల్సిన పనిలేదు. ఒకటి పోయిన మరి ఒకటి అమరేట్లుగా అసంఖ్యాకాలైన ఆయుధాలు తన వెంట బండ్లపై వచ్చే ఏర్పాటు తాను చేసుకున్నాడు. కానీ ఒక్క విషయంలో మాత్రం తనకి సహాయం కావాలి అంటాడు. అదేమంటే, యుద్ధపురీతిని చక్కగా తెలిసిన కృష్ణుడు పార్థసారథి అయి ఉన్నాడు. అతనికి అన్ని విధములా సాటి వచ్చేవాడు, అశ్వజ్ఞానంలో కృష్ణుని కంటే మిన్నయ్యైనవాడు అయిన మద్రభూపతి శల్యుడు తనకు సారథిగా ఉండే ఏర్పాటు చేసినట్లయితే అర్జునుని ఓడించుట సులభ సాధ్యం అని దుర్యోధనుని అడిగాడు కర్ణుడు. ఇది చేకూరినచో దేవతలను కూడా లెక్క చేయను, పాండుతనూజు ఇంకా ఒక లెక్క అన్నాడు. దుర్యోధనుడికి ములగచెట్టెక్కినట్లయింది. ఇంతే కదా, ఇదొక పెద్ద సంగతే, తప్పక చేస్తాను అని కర్ణుణ్ణి వెంటబెట్టుకుని శల్యుని దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు అవసరం తనది కదా. మన పనిమీద వెళ్ళినప్పుడు అవతలవాడిని ఇంద్రుడివి చంద్రుడివి అని పొగడాలి. ముందరికాళ్లకి బంధం వేసినట్లు శల్యునితో, నీవు సత్యవ్రతుడివి, శాత్రవ దుర్దశాపాదనం, మహాభాగత నీకు సహజగుణాలు, అందున నీకు నేను చాలా ఇష్టమైన వాణ్ణి, నిన్నొక్కటి వేడుకుంటాను, కాదనక సహాయం చెయ్యి అని ప్రార్థించి కర్ణుణ్ణి చూపి, గురుడును భీష్ముడున్సనిన కొంచెపు మూకలతోడ నేను సంగర విజయంబుగోరి భుజగర్వమునన్సడి సన్న పాండుభూవర సుతువర్గమున్ తొడరువాడనక మది నిశ్చయించుట ఎవరింగుని ఇంత నీవెరుగవా నినున్ కర్ణునిగాదే నమ్మితిన్. నీకు తెలుసు కదా, భీష్మద్రోణులు పడిన తర్వాత నేను ఈ కొద్ది సైన్యంతో పాండవులతో యుద్ధానికి సిద్ధపడ్డాను అంటే అది నిన్ను ఈ కర్ణుని నమ్ముకునే సుమా అంటాడు. నిన్నే నమ్ముకున్నాను అని ఎవరైనా సహాయం అర్థిస్తే ఎంతటి వారికి తిరస్కరించడం దుష్కరం. అయినా సుక్షత్రియుడైన శల్యునికి ఈ మాట వినేప్పటికీ అరికాలి మంట నెత్తికెక్కింది. కళ్ళు నిప్పులైనయి, బొమ్మలు ముడిపడ్డాయి. ఏమీ దుర్యోధన, నన్నింత నీచపు పనికి పంపెదవా? నీకు వర్ణధర్మాలు తెలియవా? మూర్ధాభిషిక్తుడైన రాజును, సూతపుత్రుడైన రాధేయునికి నేను సారథ్యం చేయవలనా? నాకంటే ఇతడు బలశాలి, వీరుడు అనుకుంటున్నావా? కావాలంటే శత్రువులలో ఎవరినైనా నాకు పాలు పెట్టి చూడు, నేను వధించి తీర్తాను. లేదా శత్రుకోటి సమస్తాన్ని నేనే గెలవగలను.
1: నరవరా చూడవే తెలియా, ఓ నరవరా చూడవే తెలియా, నాదగు బాహులు మద్బలంబు నీవరయ కపల్కితేని ఒకనిక అక్కట అసారథినై రథిత్వ విస్ఫురణము దకనోపుదునే సూతతనూజుడు షుడశాంశముందొరయడు నాకు వాసవసుతున్మురమర్దనున్ చిరికింగునన్.
0: సరే, నువ్వు కర్ణునిపై గల పక్షపాత బుద్ధితో నన్ను అవమానింపదలిచినట్లయితే నీకొక్క నమస్కారం, నే పోయి వస్తాను అని వెళ్ళిపోబోయాడు. ఈ క్లిష్ట పరిస్థితిని అర్థం చేసుకున్నాడు దుర్యోధనుడు. ఇప్పుడింక చాకచక్యంతో శల్యుని సమాధానపరచవలసి ఉంది. కాబట్టి, అయ్యో శల్యమహారాజా, నా అభిప్రాయం ఎంత తప్పుగా అర్థం చేసుకున్నావు? నీకంటే ఎక్కుడైన వీరుడున్నాడా? రథిక గుణాల్లో ధనంజయుని కంటే కర్ణుడెక్కువ, అశ్వహృదయ జ్ఞానంలో కృష్ణుని కంటే నీవెక్కువ. ఇంతకు పూర్వమే మనం అర్జునుడికి సాటిగా కర్ణుని చాటి చెప్పాము కదా. ఇంక కృష్ణుని నేర్పుకి ప్రతివిధానం చేయగలవాడు నీకంటే మరెవ్వరూ లేరు, కాబట్టి నిన్నిట్లా అర్థిస్తున్నాను అన్నాడు. అంతటితో శల్యుడు ఉబ్బి తబ్బిబ్బైనాడు, కొంచెం మెత్తబడ్డాడు. బెట్టుగా, సరేలే, రాజులందరి సమక్షంలో నన్ను కృష్ణుని కంటే అధికుణ్ణని చెప్పావు, కనుక నీ అభ్యర్థనను అంగీకరిస్తున్నాను అని, అయినా ఒక్క నియమం ఉన్నది విను అంటాడు. ఈ కర్ణునికి నేను సారథ్యం చేస్తాను, కానీ అలా సారథ్యం చేసే సమయంలో నా ఇష్టం వచ్చినట్లు ఇతనితో మాట్లాడతాను, నన్ను తప్పుపట్టకూడదు, నాపై కోపించకూడదు అన్నాడు. గండం గడిచింది అనుకుని దుర్యోధనుడు కర్ణుడి వంక సాభిప్రాయంగా చూచి, సరే మంచిది, అలాగే కాని అన్నాడు. అప్పటిక్కూడా శల్యుడు ఎక్కడ మనస్సు నొచ్చుకుని మళ్లీ తన అభిప్రాయం మార్చుకుంటాడో అనే సందేహంతో దుర్యోధనుడు శల్యంతో, ఈ విధంగా అడిగానని ఏమీ అనుకోవద్దు సుమా, పూర్వం కూడా ఇటువంటి సంఘటనలున్నాయి. మార్కండేయ మహాముని మా తండ్రికి చెప్తుంటే నేను విన్న విషయం ఒక్కటి చెప్తాను విను అని త్రిపురాసుర వృత్తాంతం చెప్తాడు. దేవతలతో యుద్ధం చేసి తారకాసురుడు మరణిస్తాడు. అతని కొడుకులు విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అనే ముగ్గురు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి అతన్ని ప్రసన్నం చేసుకుని సకల భూతాల వలన సర్వకాలముల్లోనూ చంపబడకుండా ఉండేట్లుగా వరం

ప్రసాదించమని వేడుకుంటారు. బ్రహ్మదేవుడు, అదెట్లా సాధ్యం, సరిగ్గా ఆలోచించి వరం అడగండి, ఇస్తాను అంటాడు. అయితే కామగమనం కలిగి దేవదానవ యక్ష ఉరగాది జాతులకి అజేయమై ఉండే మూడు ఊళ్ళు ముగ్గురికి ఇవ్వమని, ఆ పురములలో తాము నిర్భయులమై ఉంటామని అడుగుతారు. పద్మభవుడు దానికి అంగీకరించి వరం అనుగ్రహించి, జాగ్రత్తగా మసులుకోండి, ఆ మూడు పురాలు ఎప్పుడైతే ఒక్క దగ్గరికొస్తాయో అప్పుడొక బలిష్ఠుడు వాటిని నాశనం చేస్తాడు, కాబట్టి ఆ మూడు కలవకుండా చూసుకోండి అని చెప్తాడు. మీరు పురత్రయమును సంపాదించుకొనండి, నేను వాటికి ఆ శక్తిని అనుగ్రహిస్తానని చెప్పి అదృశ్యుడవుతాడు బ్రహ్మ. పురాలు నిర్మించి ఇమ్మని మైని వేడుకొంటారు దానవులు. అతడు బంగారు, వెండి, ఇనుములతో చేసిన విశాలంగా అందంగా ఉండే మూడు పురాలను నిర్మించి, స్వర్ణమయమైన దాన్ని స్వర్గలోకంలోను, రజతమయమైన దానిని అంతరిక్షంలోను, అయోమయమైన దానిని భూలోకంలోనూ సంచరించేట్లుగా చేస్తాడు. తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి ఆ పురములకు ఏలికలై పురత్రయ విహారంలో జగత్రయాన్ని ఆక్రమించి ఉన్నారు. తారకాక్షుని తనయుడు హరి అనేవాడు తపస్సు చేసి బ్రహ్మను ప్రత్యక్షం చేసుకుని, ఈ త్రిపురములలోని వారు ఆయుధములు తగిలి మరణించినట్లయితే ఆ శవాన్ని నీటిలో తడపగా ఒక్కొక్కడు పదుగురై వెలయినట్లుగా వరం పొందాడు. ఈ వరప్రభావంతో ఆ రాక్షసులు దేవతలకు భయంకరులై భువనత్రయాన్ని బాధించడం మొదలుపెట్టారు. దేవ పితృ మునిజన స్థానాలకు హాని పుట్టింది. దేవేంద్రునకు కూడా వారు అజేయులైనారు. దేవేంద్రుడు మహర్షుల్ని వెంట తీసుకుని బ్రహ్మదేవుడి చెంతకి పోయి తన గోడు వినిపించి ఆ ధనుజులను వధించే ఉపాయాన్ని అర్థించాడు. ఆ పురత్రయమును ఒక్కసారిగా ఒకే బాణంతో రూపుమాపవాలని, మదనాంతకుడైన శివునికి తప్ప ఇతరులకది అసాధ్యమని చతురానందుడు సెలవిచ్చాడు. దేవతలు అధిక నిష్ఠతో తపస్సు చేసి అత్యంత శుద్ధాత్ములై మహేశ్వరుని ప్రత్యక్షం కావించుకొని తమ బాధలను తొలగించుమని విన్నవించుకున్నారు. పరమాత్మ సాక్షీభూతుడు, ఆయన ధర్మరక్షకుడే గాని స్వపరభేదములు ఆయనకి లేవు. అందుకే పరమేశ్వరుడు, అమరులకు అసురులకు నే సముడ, శివంబు అఖిలభూత జాలంబులకున్ సమత ననరింప శివనామము నాకున్ చెల్లు లోకమాన్యంబగుచున్ అని చెప్పి, అయినప్పటికీ క్రూరకర్ముల్ని అంతమొందించి ధర్మవర్తనులను రక్షించవలను కాబట్టి తాను వారిని రక్షిస్తాను అంటాడు. సకల దేవతలచే పురహననమునకు అభిషిక్తుడైనాడు మహేశ్వరుడు. ఆ సర్వేశ్వరుని సమరయాత్రకు తగిన పరికరములు ఎట్టివి? చరాచరాత్మకమైన తేరును నిర్మించాడు విశ్వకర్మ. సూర్యచంద్రులు ఆ రథచక్రాలు, వారిధి అక్షము, వేదములు హరులు, వత్సరం శరాసనం, వాసుదేవుడు శరం. ఈ విధంగా సకల సన్నద్ధుడై దానవ సంత్రాసనోత్సాహుడై సర్వేశ్వరుడు రథం అధిరోహించాడు. రథసారథి ఎవరు అనే ప్రశ్న వచ్చింది. నాకంటే అధికుడైన వాణ్ణి, మీ ఇష్టం వచ్చిన వారిని తేరు నడపడానికి నియమించండి అని దేవతలను ఆదేశిస్తాడు శివుడు. దేవతలు వచ్చి బ్రహ్మను ప్రార్థించారు. సారథి రథికునకు ఉంటే అధికుడై ఉండాలి, కాబట్టి గుణాధికుడవైన నీవే ఈ పనికి పూనుకోవాలి అని వేడుకొన్నారు. చతురానందుడు అందుకు అంగీకరించి, మీరు నిజంబ చెప్పితిరి, మిక్కిలి నేర్పును లావు కలిగిన సారథి పోరులంద్రధిక సత్తముంతా గెలిపించు, బుద్ధి దోస్ఫార విలాస భంగులకు శర్వుడు మెచ్చగా ఆగమాత్మకోదారహయంబులన్ నడపెదన్ ధనుజుల్ వెరగందునట్లుగన్ అని ప్రణవమున త్వష్టగనర్చిన మునికోల పుచ్చుకొని నొగలెక్కి సారథ్యం చేశాడు. శల్యుడా, ఈ విధంగా లోకపితామహుని చేత దేవతలు శంకరుడికి సారథ్యం చేయించారు. అతని సారథ్యంలో రుద్రుడు త్రిపురములను సంహరించి అనిమిష ముని జన సంతతిని సంతోషింపజేశాడు. లోకహితార్థం పరమేష్ఠే రథసారథ్యం అంగీకరించాడు కనుక నాకై నీవి సహాయం చేయకోరెదను అన్నాడు దుర్యోధనుడు శల్యునితో.

0: శ్రోతలు, ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇన్లాండ్లోని ఓవెల్ క్రికెట్ స్టేడియం వేదికగా సౌత్ ఆఫ్రికా ఇన్లాండ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఆంగ్ల భాషలలో ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం 10:45 నుండి 2:15 వరకు.
1: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి.

0: వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతులకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
2: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెడ్స్ పై ప్రసారం.
4: మీరింతవరకు విన్నారు మహాభారతంపై ప్రసారమవుతున్న వ్యాసపీఠం ధారావాహికలో కర్ణపర్వం మొదటి భాగం.

0: Shakti FM 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మనమున్నాం వినిపించే రాగలో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడైతే మీకోసం కలిసొచ్చిన అదృష్టం మూవీ నుంచి ఘంటసాల అండ్ లరీశ్వరి పాడారు అండ్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం నుంచి ఈ పాట మీ అందరి కోసం.
2: Hey, rukh jana.

నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు. ఆ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ, ఆ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ, గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా.

చెంతకు వచ్చానే కంటికి నచ్చావే చెంతకు వచ్చానే నిలవకుండా పరుగు తీసి నీవే చింత పడతావే ఆ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ ఆ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మ

సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో ఇంగ్లీష్లో వార్తలు వింటారు.

11 గంటల దాటి 10 నిమిషాలు కావస్తోంది. అండ్ ఇప్పటివరకు ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో ఇంగ్లీష్లో వార్తలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 MHz మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్. మీ మాధవి సైనింగ్ ఆఫ్.